ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 8వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 29వ తేదీ సోమవారం. నిలయంలో సమయం 5:53 దాటి 46 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ప్రభాత ప్రసారంలో ఉదయం 6:10 భావనలో ఆశయం డాక్టర్ ఆర్ కమలగారి లఘు ప్రసంగం, 6:15 భక్తిరంజని కార్యక్రమంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం శివస్తుతి వింటారు. 6:35 పొలం పనులు ఈనాటి కార్యక్రమంలో విత్తన నాణ్యతలో సాంకేతిక పరిజ్ఞానం ఈ అంశంపై రైతు సోదరులకు వివరాలు. 7:00 నల్గొండ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ జి రామకృష్ణ. ఈ ఉదయం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలోని మొదటి అంశం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద ట్రాపిక్స్, అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవం గురించి కొన్ని వివరాలు. అనంతరం ఇది మన చట్టం శీర్షికన చెక్ బౌన్స్ ఈ అంశంపై ప్రముఖ న్యాయవాది

శ్రీ దండెం రామ్రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష సుంకసారి గారు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి గారి వయలిన్ వాద్యం ప్రసారమవుతుంది. 9:03 11:00 వరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 11:03 సంస్కృత పాఠం వింటారు. నిర్వహణ డాక్టర్ జోషి సంతోష్ కుమార్, విద్యార్థి శ్రీనివాస్. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ భాయిలాల్ బరూట్ గారి వేణుగానం ప్రసారమవుతుంది. 12:10 యువవాణి కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:20 ఈ మధ్యాహ్నం వనితాలోకం కార్యక్రమంలో కనువిప్పు దిశగా శ్రీమతి యలమర్తి అనురాధ గారి కథానిక వింటారు. 2:30 నిసిగంధ్ మరాఠీ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక మా సాయంకాలం ప్రసారంలో 5:03 శ్రీమతి పుల్లూరి భూదమ్మ బృందం వారిచే జానపద గీతాలు వింటారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనల్లో చెరకు పంటలో ఎరువుల నిర్వహణ అంశంపై సంబంధించిన వివరాలు. 7:15 ఇల్లు వాకిలి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఈరోజు. మాంస వృద్ధికి ఆదాయానికి మేలుజాతి మేక గొర్రెల పెంపకం గురించి రాజేంద్రనగర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చుక్కల శివప్రసాద్ గారు అందించే సమాధానాలు వింటారు. కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిల్లో ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణలో. 8:03 ఇంగ్లీష్ టాక్స్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అండర్స్టాండింగ్ ద గ్రౌండ్ వాటర్ టేబుల్ అండ్ యాక్షన్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ గురించి జాగృతి గారి ప్రసంగం. రాత్రి 9:15 స్పాట్లైట్, 9:30 పబ్లిక్ స్పీక్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇక రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 6:00 కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: And Industry Minister Piyush Goyal is leading a high-level Indian business delegation to Athens in Greece after concluding his visit to the United Kingdom with a focus on strengthening trade, investment and strategic economic cooperation. The Commerce and Industry Ministry said that during the visit to Greece, the delegation will participate in presentations and startup pitches at the Athens Startup Business Incubator. India categorically rejected allegations made by Pakistan regarding the recent incident in Karachi and termed them as baseless. In response to media queries, External Affairs Ministry spokesperson Randhir Jaiswal said that instead of pointing fingers at others, Pakistan should look inwards and take credible action against the terror infrastructure on its territory. A sessions court in Bhiwandi has remanded the three accused arrested in Maharashtra teacher eligibility test paper leak case to police custody till the 6th of July. Investigators suspect the involvement of an interstate examination racket. Bhiwandi police told the court that the accused had allegedly travelled from Delhi to Bhiwandi to sell the leaked question paper for 1 crore 50 lakh rupees. Investigators had sought 10 days of police custody to trace the source of the leaked paper, examine financial transactions, find out whether the paper was sold elsewhere in Maharashtra and identify other members of the racket. Police officials said the probe has revealed the involvement of an interstate and national level network. The Anti-Corruption Branch Delhi has arrested the then Director General Health Services, Dr. Vatsala Agarwal, and Deputy Controller of Accounts in the Central Procurement Agency, Neera Chopra, in the case related to alleged large-scale irregularities in procurement of medicines, surgical consumables and medical equipment. The agency informed that the allegations pertain to procurement of portable X-ray machines, medicines and other medical items at allegedly inflated rates through manipulated procurement processes. The United States and Iran have agreed to halt counter-strikes and resume talks in Qatar's capital Doha tomorrow. The move is aimed at resolving their dispute over the Strait of Hormuz after days of military escalation threatened to derail the fragile ceasefire. In the knockout stage of the FIFA World Cup, Canada beat South Africa 1-0 for its first knockout match victory at Los Angeles in the United States. Stephens Eustachio of Canada scored the goal in the second minute of second half stoppage time. And Indian men's hockey team displayed remarkable defensive resilience to defeat England 3-2 in the penalty shootout after a hard-fought nil draw in the reverse fixture of the FIH Hockey Pro League in London yesterday. And that is the end of this news bulletin.
1: Akashavani Hyderabad Kendram. Samayam 6 gantala 10 nimishalu. Ee naati bhavana karyakramamlo aashayam Dr. R. Kamalagari laghu prasangam vintaru.
2: Aashayam anaga drudha nischayam leda drudha sankalpam. సత్సంకల్పమైతే లోకక్షేమాన్ని కోరుతుంది. మనిషి ఆశయం మంచిదైతే మానవాళికి ఉపయోగపడుతుంది. పూర్వకాలం రాజులు గొప్ప ఆశయంతో రాజ్య విస్తరణ చేసి రాజ్యమేలారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. దేశాభిమానం కలిగిన కవులెందరో వారి రచనల ద్వారా వారి వారి ఆశయాలను అందరికీ తెలియజేశారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని దేశాభిమానాన్ని అత్యద్భుతంగా తన కర్తవ్యాన్ని తెలియజేశాడు ఆధునిక కవి రాయపురులు. ఇంకా మన ఆశయం ఎంత గొప్పగా దృఢంగా ఉండాలో ఇలా తెలిపారు. సూర్యుని వెలుతురు సోకునందాక ఓడల జెండాలు ఆడునందాక అందాక గల ఈ అనంత భూతలిని మన భూమి వంటి చల్లని తల్లి లేదని చాటి చెప్పారు. దేశాభిమానం జాతీయాభిమానం ఉన్న ముందు తరం వారికి యువతకు ఈ ఆశయం చక్కగా అర్థమై అనేక రచనలు చేశారు. నిద్రాణమైన జనులను మేల్కొల్పారు. ఆశయం గొప్పదైనప్పుడు నిర్భయంగా తెలియజేయమంటూ అవమానమేలరా అనుమానమేలరా భారతీయుడనంచు భక్తితో పాడా అని పాటల ద్వారా మాటల ద్వారా ధైర్యాన్ని అందించారు. ఆశయం గొప్పదైనప్పుడు ఆలోచనలు గొప్పగానే ఉంటాయి. ఆశయం నెరవేరుతుందా లేదా అనే ఆలోచన రాకూడదు. అందుకే దృఢ సంకల్పం ఉన్నవారిలా

0: ఉంటారో భర్తృహరి ఇలా తెలియజేశారు. ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరులు విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములుజ్జగింపరుసుమి ప్రజ్ఞానిధులుగావునన్. సదాశయమున్నప్పుడు ఆటంకములెన్ని ఎదురైనా అడ్డంకులను అధిగమించి అయినా ధైర్యోత్సాహాలతో ముందు కురుకుతాడు తప్ప వెనుకంజ వేయడు. శివభారతంలో శివాజీ, నేతాజీ, అల్లూరి జీవితాలను చూస్తే వారి ఆశయం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, అరవిందులు సమాజాన్ని గొప్ప ఆశయంతో వారి ప్రబోధాల ద్వారా తీర్చిదిద్దారు. ఆశయం నీటి ప్రవాహం వంటిది. తన మార్గంలో రాళ్ళు, రప్పలు, ముళ్ళు, తుప్పలు ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు వెళుతుందే తప్ప వెనుతిరగదు. ఆశయ సాధకునికి అడ్డంకులు అనేకం, కానీ వానిని అధిగమించి ముందుకు వెళ్లిన నాయకుడే ఫలితాన్ని సాధిస్తాడు. ప్రజాక్షేమం కోరే రాజులు ఆశయం గొప్పదై ఉండాలంటారు. రఘువంశ రాజుల ఆశయం ఎలాంటిదో, కర్తవ్యం నిర్వహించుటకు వారు ఎలాంటి జీవితాన్ని గడిపారో కాళిదాసు ఇలా తెలియజేస్తాడు. త్యాగాయ సంబృతార్థానాం సత్యాయ మితభాషిణీం యశసే విజుగీషీణాం ప్రజాయే గృహమేధినం. ఈ ఆశయం పాలకులందరికీ సర్వకాలీనం, సర్వజనీనం. అలాగే పోటీ ప్రపంచంలో జీవిస్తున్న విద్యార్థులకు గొప్ప ఆశయం ఉంటేనే ప్రకాశిస్తారు. విద్యాతురాణాం న సుఖం న నిద్ర. తన ఆశయ సాధనకు నిరంతరం కృషి చేయాలి. దానికి చీమకథను ఉదాహరణగా మనకు చెప్తూ ఉంటారు. ఒక చీమ ఒక బెల్లపు గడ్డను తీసుకొని చెట్టుపైకి వెళుతున్నట. అదే సమయంలో ఒక సైనికుడు ఎక్కడో ఓడిపోయి వెన్ను చూపి వచ్చేస్తాడు. తప్పించుకొని వచ్చి ఒక చెట్టు కింద పడుకుంటాడు. కానీ అతని మనసంతా కూడా వ్యాకులమవుతుంది అలా వచ్చినందుకు. విశ్రాంతి తీసుకుంటున్నటువంటి అతను చీమను చూస్తుంటాడు. అది బెల్లపు గడ్డను తీసుకొని పైకెక్కుతున్నప్పుడు బరువుకు అది ఊడిపోతుంది, కింద పడుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ తీసుకుపోతుంది. మెల్లమెల్లగా మెల్లమెల్లగా అది తన పుట్టలోకి చేర్చుకుంటుంది. దాన్ని చూసి అతను అనుకుంటాడు, చివరకు ఇంత చిన్న చీమ దాని యొక్క ఆశయాన్ని సాధించింది. మరి నేను మానవుణ్ణి కదా, నేను నా ఆశయ సిద్ధి కోసం యుద్ధం చేస్తాను అని చెప్పేసి మళ్ళీ యుద్ధానికి వెళ్ళాట. వెళుతున్నటువంటి సమయంలో అనుకున్నాట, విజయమో వీరస్వర్గమో నేను తప్పకుండా స్వీకరిస్తాను అని చెప్పేసి. అందుకని ఆశయ సాధన కోసం ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు వచ్చినా మనిషి వెళ్ళాలి. కర్తవ్యం ఎంత గొప్పదైతే ఆశయం కూడా అంత గొప్పగా ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాడు ఈ కవి.
1: ఆశయం డాక్టర్ ఆర్ కమలగారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం శివస్తుతి వింటారు.

0: మీరు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం శివస్తుతి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి పొలం పనులు రైతు సోదరుల కోసం. ఈనాటి కార్యక్రమంలో విత్తన నాణ్యతలో సాంకేతిక పరిజ్ఞానం ఈ అంశంపై రైతు సోదరులకు వివరాలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు విత్తన నాణ్యతను పెంచడంలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని చక్కటి విత్తనాన్ని ప్రతి రైతు ఉత్పత్తి చేసుకోగలరని ఆశిస్తూ ఈ వివరాలు మనకు అందజేస్తూ ఉన్నారు. వివిధ పంటల ఉత్పాదకత పెరుగుదలలో విత్తనం యొక్క పాత్ర గణనీయమైనది. అధిక దిగుబడినిచ్చే ఉత్తమ గుణాలతో రూపొందించబడిన హైబ్రిడ్ లేదా సూటి రకాల ఉత్పాదకత క్షేత్రస్థాయిలో పొందాలంటే నాణ్యమైన విత్తనాల ద్వారానే సాధ్యమవుతుంది. వివిధ పంటలలో నాణ్యమైన విత్తనాల వాడకం ద్వారా 15-20% వరకు అధిక దిగుబడి సాధించవచ్చని పరిశోధనల ద్వారా పరిశోధకులు నిరూపిస్తున్నారు. విత్తన నాణ్యత ప్రమాణాల గురించి ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. భారత విత్తన చట్టం 1966 ప్రకారం మార్కెట్లో అమ్మబడే విత్తనాలకు కనీస నాణ్యతా ప్రమాణాలు ఉండాలి. నిర్దేశించిన ప్రమాణాల మేరకు కనీస జన్యు శుద్ధత, భౌతిక శుద్ధత, మొలక శాతం ఉండాలి. ఎక్కువ శాతం పంటల్లో ధృవీకరణ విత్తనాలకైనా, ట్రూత్ఫుల్ లేబులింగ్ విత్తనాలకైనా కనీస జన్యు శుద్ధత 98% ఉండాలి. మొలక శాతం 75-80% ఉండాలి.

భౌతిక శుద్ధత కూడా కనీసంగా 98% ఉండాలి. హరిత విప్లవం అధిక దిగుబడినిచ్చే రకాల రూపకల్పనలో వేగంగా విస్తరిస్తున్న విత్తన పరిశ్రమ, నాణ్యమైన విత్తనాల వాడకంపై రైతులు ఎక్కువ మొగ్గు చూపడడం వంటి అంశాల దృష్ట్యా విత్తన నాణ్యత నియంత్రణ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం విత్తనోత్పత్తి ప్రోత్సహించి నాణ్యత నియంత్రణకు వ్యవస్థీకృతమైన చర్యలను చేపట్టే దిశగా పలు చట్టాలు తీసుకురావడం జరిగింది. ఇక విత్తన నాణ్యత నియంత్రణకై రూపొందించిన చట్టాలు ఈ విధంగా ఉన్నాయి. విత్తన చట్టం 1966 ప్రకారం విత్తన ధృవీకరణ ఐచ్ఛికం అంటే తప్పనిసరి కాదు, కానీ లేబులింగ్ మాత్రం తప్పనిసరిగా చేయాలి. కేంద్రీయ రాష్ట్ర ప్రయోగశాలల, రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థల ఏర్పాటు చేయడం జరిగింది. విత్తన తనిఖీ అధికారులు, విత్తన నాణ్యత పరిశీలకుల నియామకానికి సంబంధించి కూడా ఈ చట్టంలో విధి విధానాలను రూపొందించడం జరిగింది. కేంద్ర విత్తన సంఘం నిర్దేశించిన ప్రమాణాల మేరకు విత్తన నాణ్యత ఉండాలని చట్టంలో పేర్కొనడం జరిగింది. దీని తర్వాత 1983 విత్తన కంట్రోల్ ఆర్డర్ 1983 తీసుకొచ్చి విత్తనాలను అత్యవసర సరుకుల జాబితాలోకి తీసుకురావడం జరిగింది. విత్తన ఉత్పత్తి సరఫరాలను నియంత్రించే అధికారాలు ప్రభుత్వానికి కల్పించబడినాయి. విత్తనాల అమ్మకానికి గాను తప్పనిసరి లైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ధృవీకరణ విత్తనమైన ట్రూత్ఫుల్ లేబుల్లో అమ్మబడే విత్తనాలనైనా కనీస నాణ్యతా ప్రమాణాలని కలిగి ఉండాలని నిర్దేశించడం జరిగింది. విత్తనాల అమ్మకంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా, అంటే నాణ్యత లేని కల్తీ విత్తనాలు అమ్మినా, బ్లాక్ మార్కెటింగ్ ద్వారా కృత్రిమ కొరత సృష్టించినా చట్ట ప్రకారము శిక్షకు అర్హులవుతారు. ఇన్ని పకడ్బందీ చట్టాలున్నా కూడా వ్యవస్థీకృత లోపాల వల్ల నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక నకిలీ విత్తనాలు, నాణ్యమైన విత్తనాల మధ్య తేడా ఈ విధంగా తెలుసుకోవాలి. లేబుల్ అనేది సరిగ్గా ఉండి ధృవీకరణ విత్తనమైనా, ట్రూత్ఫుల్ లేబుల్డ్ విత్తనమైనా, దానిమీద ముద్రించబడిన నాణ్యత ప్రమాణాలు సరిగ్గా లోపలి విత్తనాలకు ఉంటే అది నాణ్యమైన విత్తనంగా పరిగణించబడుతుంది. పంట రకం, విత్తన తరగతి, ల్యాబ్ నెంబర్, మొలక శాతం, జన్యు భౌతిక శుద్ధత శాతం, తేమ శాతం, విత్తన పరీక్ష జరిపిన తేదీ, ఏ తేదీ వరకు ఈ ప్రమాణాలు వర్తిస్తాయి అనే వివరాలని మొత్తం లేబుల్ మీద ముద్రించబడి ఉంటాయి. దీనితో పాటు విత్తనోత్పత్తిదారుని చిరునామా కూడా ఉంటుంది. అయితే నకిలీ విత్తనాల చెలామణిలో ఒకటి మిస్ బ్రాండింగ్, అంటే ఒక మంచి పేరున్న కంపెనీ బ్రాండ్ మీద డూప్లికేట్ లేబుల్స్తో కంపెనీ విత్తనం కాకుండా నకిలీ నాసిరకం విత్తనాల్ని అమ్మడం. అయితే ఈ విత్తనాల్ని రైతు పొలంలో వేసినప్పుడు ఒరిజినల్ రకంలాగా ఉండదు. కంపెనీ విత్తనం కాకుండా నకిలీ నాసిరకం విత్తనాల్ని అమ్మడమైతే ఈ విత్తనాల్ని రైతు పొలంలో వేసినప్పుడు ఒరిజినల్ రకంలాగా ఉండదు. అంటే మొలక శాతం సరిగ్గా లేకపోవడం, రోగాలు పురుగుల్ని తట్టుకునే శక్తి కలిగి ఉండకపోవడం, దిగుబడి ఆశించినంతగా రాకపోవడం మొదలైనవి. అంతేకాకుండా లేబుల్ మీద ముద్రించిన ప్రమాణాల మేరకు లోపల విత్తన నాణ్యత లేనట్లయితే దానిని నాసిరకం విత్తనంగా, నకిలీ విత్తనంగా పరిగణించబడుతుంది. ఇక నకిలీ విత్తన వాడకం వలన రైతులు ఏ సమస్యలు ఎదుర్కొంటారు అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు పరిశోధకులు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో నకిలీ విత్తనాలు చెలామణి అవుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. 2015-2022 సంవత్సరాల మధ్య కాలంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే సుమారు 1,00,000 టన్నుల వరకు నకిలీ విత్తనాలను సీజ్ చేయడం జరిగింది. నకిలీ విత్తనాల బెడద ముఖ్యంగా వాణిజ్య పంటలైన ప్రత్తి, మిరప విత్తనాలలో ఎక్కువగా తీవ్రంగా కనపడుతుంది. నకిలీ విత్తనాల వలన సరి అయిన మొలక శాతం లేకపోవడం, పంట దిగుబడి ఆశించినంతగా రాకుండా రైతు సోదరులు నష్టపోవడం జరుగుతుంది. ఉదాహరణకు ప్రతితో సాధారణ దిగుబడి 10 నుండి 12 క్వింటాలు ఎకరాకు ఉంటే నకిలీ విత్తనాలు వాడినప్పుడు 2 నుండి 3 క్వింటాల వరకు పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. విత్తనోత్పత్తి వివిధ దశలలో, అంటే బ్రీడర్ నుండి ఫౌండేషన్, సర్టిఫైడ్ విత్తనోత్పత్తి, నాణ్యత పరీక్ష, నిల్వ, అమ్మకాలు దశలో ఎక్కడైనా నాణ్యత లోపించే ప్రమాదం ఉంది. విత్తన నాణ్యత పరిరక్షణకు చట్టాలే కాకుండా డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని
ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి దశ నుండి విక్రయం వరకు నాణ్యత

0: నియంత్రణ సమర్థవంతంగా పట్టవచ్చు. విత్తన నాణ్యత పరిరక్షణలో డిజిటల్ టెక్నాలజీ ఉపయోగం కూడా చాలా అవసరం. భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారు ఇటీవల సీడ్ ట్రేసబిలిటీ పోర్టల్ మొబైల్ యాప్ను ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా విత్తనోత్పత్తి నుండి సరఫరా వరకు వ్యవస్థలన్నింటినీ ఆటోమేషన్ చేయబడుతుంది. ఈ విధానంలో విత్తనోత్పత్తి క్షేత్రాల వివరాలను భారత్ మ్యాప్ ఇంటర్ఫేస్ ద్వారా రికార్డు చేయడం జరుగుతుంది. నాణ్యత తనిఖీ మాడ్యూల్ ద్వారా క్షేత్ర తనిఖీ సరిగ్గా జరుగుతుందో లేదో పర్యవేక్షించే వసతి కంట్రోలింగ్ అథారిటీకి కల్పించబడింది. విత్తన క్షేత్ర తనిఖీ రిపోర్ట్స్ ఆన్లైన్లో కంప్యూటర్ ద్వారా రూపొందించడం జరుగుతుంది. దీని తర్వాత ఆన్లైన్లో విత్తన నమూనాలను ప్రయోగశాలలకు పంపుతాయి. ఈ విధంగా డిజిటల్ పద్ధతి ద్వారా రికార్డు చేసిన డేటా ఆధారంగా ధృవీకరణ ట్యాగులను ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత విత్తన ల్యాడ్స్లో నాణ్యతను కూడా ట్రేస్ చేసే విధానాన్ని ఇందులో రూపొందించారు. ఏవైనా లోపభూయిష్టమైన విత్తన లాట్స్ ఉంటే ఆ సమాచారం కూడా తెలుసుకునే వీలుంటుంది. ఇంతేకాకుండా ఆన్లైన్లో సేకరించిన సమాచారమంతా బార్ కోడింగ్, క్యూఆర్ కోడింగ్ ద్వారా లేబుల్ పైన ముద్రించబడుతుంది. ఈ బార్ కోడ్లను స్మార్ట్ ఫోన్ ద్వారా స్కాన్ చేసినప్పుడు విత్తనానికి సంబంధించిన అన్ని వివరాలు, అంటే ఎక్కడ ఎప్పుడు ఉత్పత్తి చేశారు, ప్రాసెసింగ్, ప్యాకింగ్ వివరాలు, నాణ్యత పరీక్ష వివరాలు అన్నీ తెలుస్తాయి.
1: విత్తన నాణ్యతలో సాంకేతిక పరిజ్ఞానం ఈ అంశంపై వివరాలు విన్నారు. పొలం పనులు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 6:45 కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.
2: కొద్ది క్షణాల్లో

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైన భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, రాష్టంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపుపై చర్చ. రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్ విజేత హైదరాబాద్ హీరోస్ జట్టు ట్రోఫీని అందజేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్టవ్యాప్తంగా 45,24,116 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిన్న జరిగిన ఈ సమావేశంలో రాష్టంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపు, డేటా సెంటర్లలో పెట్టుబడులు, సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే రాష్టంలో మొబైల్ సేవల సంస్థలకు మరింత అనుకూలమైన వ్యాపార వాతావరణం కల్పించే చర్యలపై కూడా ఇరువురు అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సమావేశంతో రాష్టంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తోతాపురి మామిడి రైతుల సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ధర వ్యత్యాస పరిహార చెల్లింపు పథకం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు నిన్న లేఖ రాశారు. రైతులను ఆదుకునేందుకు 281 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని కోరారు. రాష్ట ప్రభుత్వం 7,03,000 టన్నుల తోతాపురి మామిడి కొనుగోలు చేసి కిలోకు అదనంగా 4 రూపాయల చొప్పున రైతులకు చెల్లించాలని నిర్ణయించిందని, జూన్ నుంచి ఆగస్టు మధ్య కొనుగోళ్లకు కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అమలుకు అవకాశమివ్వాలని కోరారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి

0: జీఎంసీ బాలియోగ స్టేడియంలో నిన్న జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్లో హైదరాబాద్ హీరోస్ జట్టు విజేతగా నిలిచింది. ముంబై డ్రీమర్స్తో జరిగిన తుదిపోరులో హైదరాబాద్ హీరోస్ 41-17 తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. విజేత జట్టును తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభినందించారు. ఫైనల్ మ్యాచ్ను ముఖ్యమంత్రితో పాటు ప్రముఖులు నిన్న రాత్రి వీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి హైదరాబాద్ హీరోస్కు ట్రోఫీని అందజేశారు. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను రాష్టవ్యాప్తంగా ఈరోజు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ వ్యవసాయ పరికరాలు, పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహించి వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడికొండ మండలం లాంలోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఉదయం నిర్వహించే ఏరువాక పౌర్ణమి వేడుకలకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరు కానున్నారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో వ్యర్థాల నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపించనున్నట్లు స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. తిరుమలలో రోజుకు 75 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని వెల్లడించారు. తిరుమల డంపింగ్ యార్డును ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ,
1: ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పుణ్యక్షేత్రాలన్నింటినీ స్వచ్ఛంగా తీర్చిదిద్దాలి, రూపొందించాలని చెప్పింది. దానికి అనుగుణంగానే స్వచ్ఛ తిరుమలకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అన్ని రకాలుగా కూడా తమ తోడ్పాటుని సహకారాన్ని అందిస్తుంది. ఈ విధంగా డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ రెండింటినీ ప్రాసెస్ చేయడానికి రెండు ప్లాంట్లు కూడా సిద్దం చేసి ఇక భవిష్యత్తులో తిరుమల పైన డంపింగ్ అనేది లేకుండా చేస్తాం. ఇప్పటికే డంపింగ్ అయినటువంటి దాదాపు 2 లక్షల టన్నుల చెత్తని మరి ఇప్పటికే బయోమైనింగ్ ద్వారా ప్రాసెస్ చేయడం జరిగింది. అదేవిధంగా పర్యావరణ హితంగా కూడా వేస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇక్కడ చేస్తామని చెప్పి కూడా తెలియజేయడానికి సంతోషిస్తూ, మరి కార్యక్రమాలు అన్ని కూడా పూర్తి చేసి ఒక స్వచ్ఛ తిరుమలని అతి త్వరలోనే సాధిస్తామని తెలియజేయడం సంతోషిస్తున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నేషనల్ ఇమ్యూనైజేషన్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో రాష్ట వ్యాప్తంగా 49,20,239 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు గాను 45,24,116 మందికి పోలియో చుక్కలు వేసినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మిగిలిన చిన్నారులకు సోమ మంగళవారాల్లో ఇంటింటికి వెళ్లి చుక్కల మందు వేయనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. పోలియో చుక్కల పంపిణీలో ఎన్టీఆర్ జిల్లా 115.16%, మార్కాపురం జిల్లా 113.21% మొదటి 2 స్థానాల్లో నిలిచినట్లు తెలిపారు. మరోవైపు తెలంగాణలో 38,95,550 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈరోజు జరిగే కార్యక్రమంలో షైనింగ్ స్టార్స్ ప్రతిభ అవార్డులను ప్రదానం చేయనున్నారు. పట్టణంలోని ఒక కళ్యాణ మండపంలో నిర్వహించే షైనింగ్ స్టార్స్ ప్రతిభ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేసి వారిని అభినందిస్తారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో 135వ మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని విద్యార్థులు ఆసక్తికరంగా వీక్షించారు. ఈ సందర్భంగా బీజేపీ విజయనగరం జిల్లా అధ్యకుడు ఉప్పలపాటి రాజేశ్వర్మ మాట్లాడుతూ, మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజల్లో స్ఫూర్తిని నింపడంతో పాటు యువతలో దేశభక్తి, సామాజిక బాధ్యత, ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించే వేదికగా నిలుస్తోందన్నారు. విద్యార్థులు ప్రధాని సూచనలను ఆచరిస్తూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాష్టంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రభుత్వం ప్రజల మద్దతుతో కాకుండా పోలీసుల అండతో నడుస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖపట్నంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, వాస్తవ పరిస్థితులు బయటపడతాయనే భయంతోనే వైఎస్సార్సీపీ నాయకుల బృంద రాజధాని పర్యటనను అడ్డుకున్నారని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధించడం పరిపాటిగా మారిందన్నారు. ఈ ఘటనలో బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్టంలో రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఉత్తర తెలంగాణ దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరి

0: విస్తరించి ఉందని, ఉత్తర కోస్తా నుండి ఛత్తీస్గఢ్, మరాఠ్వాడా మీదుగా మధ్య మహారాష్ట వరకు ద్రోణి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు మరో ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్రాధికారి ఎం వెంకట్రావు తెలిపారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు 1-2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు 40-50 కిలోమీటర్ల వేగంతో రాయలసీమలో ఈ రోజు ఈదురుగాలు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైన భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, రాష్టంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపుపై చర్చ. రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్2 ఫైనల్ విజేత హైదరాబాద్ హీరోస్ జట్టు ట్రోఫీని అందజేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్టవ్యాప్తంగా 45,24,116 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి సతీకుమార్ యాదవ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचकः डाक्टर् गणेश हेगडे. अथ वार्ताः. प्रधानमन्त्री श्रीनरेन्द्रमोदी सेशल्स् देशस्य राष्ट्रियदिवसस्य स्वर्णजयन्ती समारोहे मुख्य अतिथिरूपेण भागं गृहीतवान्. భారతీయ సైనిక బలస్య అథ నౌసేనా బలస్య దళాని అపి అస్మిన్ పథ సంచలన కార్యక్రమే భాగం గృహీతవంత. అస్మినవసరే శ్రీమోదీ సెషల్స్ దేశస్య నాగరికేభ్య భారత పరం వర్ధాపనం ప్రకటితవాన్. విక్టోరియా ఇత్యత్ర రాష్ట్రపతినా పాట్రిక్ హెర్మనీ ఇత్యనేన సహ ద్విపక్షీయ వార్తానంతరం శ్రీమోదీ ఉక్తవాన్ యత్ భారతం తాదృశీం హింద్ మహాసాగరస్య కల్పనాం కరోతి, యత్ర సముద్రీయ సురక్షయా సహ ఆర్థిక సమృద్ధిరపి సునిశ్చితా స్యాత్.
1: మేరీ సెషల్ కి యాత్రా కా సందేశ్ స్పష్ట హై. భారత్ ఐసే హింద్ మహాసాగర్ కి కల్పనా కర్తా హై, జహాం సముద్రీ సురక్షా కే సాథ్ ఆర్థిక సమృద్ధి భీ బడే, జహాం హమారీ సాజేదారీ ఆకార్ నహీ ఆపసీ సమ్మాన్ ఔర్ విశ్వాస్ పర్ ఆధారిత హో, ఔర్ జహాం హమ్ హర్ దేశ్ కే పాస్ పాస్ నహీ సాథ్ సాథ్ చలే. అవర్ విజన్ ఇస్ టు మేక్ ఇండియన్ ఓషన్ ఇంటూ ఎన్ ఓషన్ ఆఫ్ ఆపర్చునిటీ.
0: పర్యావరణ సంరక్షణస్య సతత వికాసస్య చ నేతృత్వాయ సెషల్స్ దేశేన ప్రధానమంత్రిణే శ్రీనరేంద్ర మోదినే పర్యావరణ నేతృత్వస్య సర్వోచ్చ సమ్మానః గార్డియన్ ఆఫ్ ద బ్లూ హోరిజోన్ ప్రదత్తః. సెషల్స్ దేశస్య రాష్ట్రపతినా పాట్రిక్ హెర్మనీ ఇత్యనేన ప్రదత్తః అయం పురస్కారః స్థాయి అభివృద్ధ్యర్థం ప్రధానమంత్రిణః దీర్ఘకాలీన సంబలస్య తస్య హరితదృష్టేః చ ప్రతీకః వర్తతే. శ్రీమోదీ జలవాయు పరివర్తనస్య సమాహ్వానానాం విరుద్ధం సంఘర్షం కుర్వతాం రాష్ట్రాణాం కృతే ఏదం పురస్కారం సమర్పితవాన్. ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ సెషల్స్ దేశ హ్యః మారిషస్ దేశస్య సమకక్షేన డాక్టర్ నవీన చంద్ర రామగులామేన సహ మిలితవాన్. ద్వావపి నేతారౌ భారతస్య మారిషస్య చ వర్తమాన సహకార్యస్య విషయే చర్చాం కృతవంతౌ. భారతేన ప్రదత్త విశేష ఆర్థిక అనుదానస్య కార్యాన్వయనస్య ప్రగతేః అపి తౌ సమీక్షాం కృతవంతౌ.

0: द्वावपि नेतारौ भारतस्य विजन महासागर इत्यस्य तथा नेबरहुड फर्स्ट इति नीतेः अन्तर्गतं भारत मारिशस वर्धित रणनीतिक सहयोगस्य महत्वस्य विषये वैश्विक दक्षिणस्य प्रति तेषां प्रतिबद्धतायाः विषये च सहमतिं प्रकटितवन्तौ। महाराष्ट्र शिक्षक पात्रता परीक्षा पेपर लीक प्रकरणे भिवाण्डी नगरस्य सत्र न्यायालयेन त्रयाणाम् आरोपिणां कृते 6 जुलाई पर्यन्तं बन्धनं विहितम्। आरक्षि अन्वेषकाः अन्ताराज्य परीक्षा तस्कराणां संलग्नतायाः शंकां कृतवन्तः। भिवाण्डी आरक्षिणः न्यायालयं निवेदयन् यत् आरोपी दिल्लीतः भिवाण्डीनगरं गत्वा उक्त टीईटी प्रश्नपत्रम् एककोटि 50 लक्ष रूप्यकेषु विक्रीतवान्। आरक्षि अन्वेषकाः लीक कृतस्य कागदस्य स्रोतः अन्वेष्टुं वित्तीय व्यवहारस्य परीक्षणं कर्तुं महाराष्ट्रे अन्यत्र कागदं विक्रीतम् अस्ति वा इति ज्ञातुं तस्कर समूहस्य अन्येषां सदस्यानां परिचयं कर्तुं च 10 दिनानां आरक्षि अभिरक्षणं याचितवन्तः आसन्। अधिकारिणः अवदन् यत् अन्वेषणेन अन्तर्राज्यस्य राष्ट्रियस्तरस्य च जालस्य संलग्नता ज्ञाता वर्तते। स्वास्थ्य परिवार कल्याण मंत्री जगत प्रकाश नड्डा अद्य नवदिल्ल्यां केन्द्रीय स्वास्थ्य परिवार कल्याण परिषदः षोडशे सम्मेलने समग्र शिशु बाल स्वास्थ्य कार्यक्रमस्य विमोचनं करिष्यति। श्री नड्डा अस्मिन् एव सम्मेलने अनीमिया मुक्त भारत अभियानस्य परिचालन मार्गदर्शिकाः अपि विमोचयिष्यति। एनिमिया मुक्त भारत अभियानम् इत्ययं कार्यक्रमः भारतस्य एनिमिया विरुद्ध युद्धे महत्वपूर्णं सोपानं भविष्यति। वाणिज्य उद्योग मंत्री पीयूष गोयलः संयुक्तराज्यस्य भ्रमणस्य समाप्तेः अनन्तरं ग्रीस देशस्य एथेन्स नगरे व्यापारं निवेशं सामरिकं आर्थिक सहकार्यं च सुदृढीकर्तुं भारतीय व्यापार प्रतिनिधिमण्डलस्य उच्चस्तरीय सम्मेलनस्य नेतृत्वं कुर्वन् वर्तते इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నల్గొండ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ జి రామకృష్ణ.
2: కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 25వ తేదీ నుండి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్ ప్రత్యేక పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లిన బీఎల్ఓలు స్థానికంగా ఓటు నిర్ధారించుకున్నాక ఓటు మ్యాపింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి గతంలోనే జిల్లా యంత్రాంగం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో కార్యక్రమం సజావుగా కొనసాగుతోంది. రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 28వ తేదీన నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కనగల్ చేరుకుని 1400 కోట్లతో రాష్ట్రంలో నిర్మించనున్న హ్యామ్ రోడ్లకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం నల్గొండ చేరుకుని స్థానిక ఎన్జీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్దిదారులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట ఆర్థిక ప్రణాళిక శాఖ కార్యదర్శి, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ అమలు తీరును పర్యవేక్షించేందుకు జిల్లా ప్రత్యేక అధికారి హోదాలో జిల్లాలో పర్యటించిన ఆయన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. గ్రామాల్లో విద్యార్థులు, యువకులు, యోగా శిక్షకులు, సాధకులు పాల్గొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి యోగాసనాలు వేశారు. నల్గొండ జిల్లా కనగల్ మండలం దర్వేసిపురంలో కొలువై ఉన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహర్షి 24వ వార్షిక కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళ్యాణోత్సవంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. నల్గొండ ఆర్టీసీ బస్టాండ్లో 20 లక్షల రూపాయలతో చేపట్టనున్న బస్టాండ్ విస్తరణ ఆధునికీకరణ పనులకు రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. నల్గొండ నగర అవసరాల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన 2 సిటీ బస్సు సేవలను కూడా మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బస్టాండ్ విస్తరణలో భాగంగా కొత్త కౌంటర్లు, వెయిటింగ్ రూమ్లు, టాయిలెట్లు, ఆధునిక ప్లాట్ఫారాలు ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం అదనంగా మరిన్ని నిధులు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. వేసవి సెలవుల అనంతరం జూన్ 15 నుంచి జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి.

0: ఉపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాలు పాఠశాలలను సుందరంగా అలంకరించి విద్యార్థులకు నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం పలికారు. అంతకుముందు ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం నిర్వహించిన విద్యా వారోత్సవాలు, బడిబాట కార్యక్రమాల ద్వారా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు బాగా పెరిగాయి. నల్లగొండ, కొండమల్లేపల్లి వంటి మరికొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇక అడ్మిషన్లు లేవు అనే బోర్డులు పెట్టారు. పుస్తకాలకే పరిమితమైన పరిశోధన, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని రైతులకు అందించాలనే ఉద్దేశంతో రైతు సంక్షేమ కమిషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఇటీవల రాష్ట స్థాయి సిట్రస్ సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి, శాస్త్రవేత్తలు పాల్గొని బత్తాయి సాగులో రైతులకు ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారాలు, భవిష్యత్ అవకాశాలు, శాస్త్రీయ సలహాలు వంటి అంశాలపై రైతులకు మార్గదర్శనం చేశారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో ఉన్న 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ను ప్రైవేటు పరం చేయవద్దని డిమాండ్ చేస్తూ సంస్థ సిబ్బంది యాదాద్రి విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పేరుతో గత 2 వారాలుగా ఆందోళన చేపడుతున్నారు. నాగార్జునసాగర్ లో నీటి నిల్వలు ఆందోళనకర స్థితికి చేరుకున్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 515 అడుగులకు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో తాగునీరు, వ్యవసాయ అవసరాల నిమిత్తం 3972 క్యూసెక్కుల నీటిని, హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం 900 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు విడుదల చేస్తున్నారు. మహారాష్ట, కర్ణాటకలోని కృష్ణానది పరీవాహక ప్రాంతాలలో వర్షాలు కురిస్తే తప్ప సాగర్లో నీటి నిల్వలు పెరిగే అవకాశం లేదు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
1: నల్గొండ జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ జి రామకృష్ణ. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. 3 సంవత్సరాలలోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల్ స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ నిన్న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. వాతావరణంలో మార్పులపై పోరాటానికి చేపట్టే చర్యలు నిష్పాక్షికత, బాధ్యత, సమానత్వంతో కూడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో వాతావరణ న్యాయం సారాంశం అదేనని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ధి మరింత సమగ్రంగా ఉండే ప్రపంచాన్ని, అలాగే అంతర్జాతీయ సంస్థలు సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించేలా ఉండే వాతావరణాన్ని సెషల్స్ భారతదేశం 2 కోరుకుంటున్నాయని ఆయన చెప్పారు. సెషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన మొదటి భారతీయ ప్రధానమంత్రిగా అందరి ముందు నిలబడ్డం తనకు దక్కిన ప్రత్యేక గౌరవమని ఆయన అన్నారు. అంతకుముందు సెషల్స్లో అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్తో తను గౌరవించినందుకు ఆ దేశ అధ్యక్షుడు అక్కడి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. హిందూ మహాసముద్రంపై భారత్ దార్శనికతలో సెషల్స్కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఆ నమ్మకం మునుపటి కంటే ఇప్పుడు మరింత బలంగా ఉందని మోదీ అన్నారు. సెషల్స్ స్వాతంత్ర 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన జాతీయ దినోత్సవ వేడుకల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ ప్రధానమంత్రిగా ఆయన నిలిచారు. ఈ సందర్భంగా జరిగిన పరేడ్లో భారత నౌకాదళం, సైన్యానికి చెందిన మార్చింగ్ బృందం కూడా పాల్గొంది. భారత సెషల్స్ మధ్య ఉన్న సన్నిహిత ప్రత్యేక భాగస్వామ్యానికి సంకేతంగా భారత నౌకాదళ బ్యాండ్ కూడా ఈ మార్చింగ్ యూనిట్లో భాగంగా పాల్గొంది. ఒక ప్రత్యేక సంకేతంగా ఐఎన్ఎస్ తర్కష్, ఐఎన్ఎస్ ఇక్షక్ నౌకలను పోర్ట్ విక్టోరియాలో నిలిపారు. ఈ చారిత్రాత్మక సందర్భంలో సెషల్స్ ప్రజలకు ప్రధానమంత్రి భారతదేశం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సెషల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హర్మిని ఆహ్వానం మేరకు మొన్న మోదీ సెషల్స్ చేరుకున్నారు. ఈ కార్యక్రమం

0: మనలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్ గులాం కూడా పాల్గొన్నారు. భారత్ సెషల్స్ మధ్య చారిత్రక, సాంస్కృతిక, ప్రజా సంబంధాల ఆధారంగా ఏర్పడిన దీర్ఘకాలిక భాగస్వామ్యం ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా తెలియజేసింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒక ముఖ్యమైన సముద్ర సరిహద్దు దేశంగా భారత్ మహాసాగర్ ప్రాంతాల వ్యాప్తంగా భద్రతా వృద్ధి కోసం పరస్పర దార్శనికతలు అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల మన నిబద్ధతలో సెషల్స్కు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి అంతకుముందు చెప్పారు.
1: Our vision is captured in the idea of Mahasagar, mutual and holistic advancement for security and growth across region Mahasagar. This vision recognizes that our futures are interconnected and interdependent, and we will continue to work together for a safer and more secure Indian Ocean region.
0: నరేంద్ర మోదీకి సెషల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మెనీ మధ్య జరిగిన చర్చలు ద్వైపాక్షిక సంబంధాల్లో అన్ని రంగాలను స్పృశించాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలియజేశారు. ఈ పర్యటనపై విక్టోరియాలో మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యం, విద్య, సామర్థ్యాల పెంపుదల, డిజిటల్ పరివర్తన, సుస్థిర అభివృద్ధి, సామాజిక మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, సముద్ర భద్రత, రక్షణ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇద్దరు దేశాల నేతలు అంగీకరించారని మిశ్రీ తెలియజేశారు. సెషల్స్లో నిన్న ప్రధానమంత్రి మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్ గులాంతో కూడా సమావేశమయ్యారు. భారత మారిషస్ల మధ్య కొనసాగుతున్న పరస్పర సహకారంపై ఇద్దరు నాయకులు చర్చించారు. భారత్ అందించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ అమల్లో సాధించిన పురోగతిని కూడా వారు సమీక్షించారు. మారిషస్ అభివృద్ధి, ప్రగతికి భారతదేశం ఇచ్చే ప్రాముఖ్యతను ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక ప్రాజెక్టులు మారిషస్ ఆరోగ్య సంరక్షణ, కనెక్టివిటీ, సుస్థిర అభివృద్ధి, బ్లూ ఎకానమీ రంగాలకు ఎంతో దోహదం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్లోని కరాచీలో ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖచ్చితంగా తోసిపుచ్చింది, వాటిని నిరాధారమైనవిగా పేర్కొంది. ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి పాకిస్తాన్ తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని, తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా వాడుకునే తన ప్రవృత్తిని పాకిస్తాన్ వదులుకోవాలని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ భద్రతా దళాలు ఇంటెలిజెన్స్ ఆధారిత భూతల దాడిని నిర్వహించాయని, ఆ తర్వాత ఉగ్రవాద స్థావరాలు సురక్షిత ప్రాంతాలపై దాడులు చేసి 29 మంది ఉగ్రవాదులను హతమార్చాయని అధికారులు చెప్పారు. కరాచీలో పారామిలిటరీ రేంజర్ల ప్రాంతీయ ప్రధాన కార్యాలయంపై శనివారం నాడు తుపాకులు, పేలుడు పదార్థాలతో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 3 సైనికులు మరణించిన మరుసటి రోజు పాకిస్తాన్ సైనిక చర్య చేపట్టింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 16వ సదస్సులో సమగ్ర శిశు బాల్ స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పిల్లల మనుగడ, ఎదుగుదల, పోషకాహారం, ప్రారంభ అభివృద్ధికి జీవితంలో మొదటి 3 సంవత్సరాలు ఎంతో కీలకమైనవని గుర్తిస్తూ పెహ్లే 3 సాల్ సంపూర్ణ దేఖ్భాల్ అనే దార్శనికతను ఈ కార్యక్రమం ముందుకు తీసుకుంటుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్, హోమ్ బేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్ కార్యక్రమాలను విలీనం చేయడం ద్వారా పుట్టినప్పటి నుంచి 3 ఏళ్ల వయసు గల పిల్లల కోసం ఈ కార్యక్రమం ఇల్లు సమాజాధారిత సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గుజరాత్లో ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రపంచ ఆశయాలు అనే ఇతివృత్తంతో 4వ వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు ఈరోజు వడోదరాలోని జీఎస్ఎఫ్సి విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుంది. మధ్య గుజరాత్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, మన్సుఖ్ మాండవ్యాలతో పాటు రాష్ట్ర మంత్రులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలు పాల్గొంటారు. భాగస్వామ్య దేశాలైన జపాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుక్రెయిన్, రవాండాలకు చెందిన 151 మంది నిపుణులు, ప్రతినిధులతో 30కి పైగా సెమినార్లు నిర్వహిస్తారు. వికసిత్ భారత్ 2047 దార్శనికతను సాకారం చేయడంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.

0: న్యూఢిల్లీలో నిన్న రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళన ఉద్దేశించి ప్రసంగించిన చౌహాన్, గ్రామీణ కార్మికులకు జీవనోపాధి భద్రతను కల్పిస్తూనే గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడానికి వికసిత్ భారత్ గ్రామీణ యోజన కింద రాష్ట్రాల వాళ్లతో కలిపి 151,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించినట్లు తెలియజేశారు.
1: इस साल बजट प्रावधान है 151,282 करोड़ रुपया केंद्र और राज्य का मिला के 1.5 लाख करोड़ से ज्यादा रुपया मजदूरों को मजदूरी देने में तो काम आएगा ही. इससे आप गांव की हालत पूरी तरह से बदल सकते हैं. 5 साल में 7.5 लाख करोड़ लगभग लगे 2,86,000 पंचायत है. एक पंचायत के हिस्से में कितना पैसा आएगा आप कल्पना कीजिए.
0: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ క్రికెట్లో నిన్న లండన్లోని లార్డ్స్ మైదానంలో జరిగిన చివరి గ్రూప్ ఏ మ్యాచ్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఫీఫా ప్రపంచ కప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ ఏంజలస్లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 గోల్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. జూలై 4వ తేదీనాడు హ్యూస్టన్లో జరిగే తదుపరి మ్యాచ్లో కెనడా నెదర్లాండ్స్ లేదా మొరక్కోతో తలపడుతుంది. గ్రూప్ దశ మిగిలిన తర్వాత మిగిలిన 32 జట్లతో 2026 ఫీఫా ప్రపంచ కప్ నాకౌట్ దశ అధికారికంగా ప్రారంభమైంది. 2026 జూలై 19వ తేదీన జరిగే ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్తో ముగిసే ఈ సింగిల్ ఎలిమినేషన్ టోర్నమెంట్కు ఈ నాకౌట్ దశ ఆరంభం. విశేషాలు మరొకసారి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ నాకౌట్ దశ నిన్న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఉదయ తరంగిణి ఈనాటి కార్యక్రమంలో అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవం గురించి వివరాలు, ప్రముఖ న్యాయవాది శ్రీ దండెం రామరెడ్డి గారితో పరిచయాలు ప్రసారమవుతాయి.

ఉదయతరంగిణి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలకు నమస్కారం. మరి ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలోని మొదటి అంశం, ప్రతిరోజు ఒక ప్రత్యేకత గురించి చెప్పుకుంటూ ఉంటాం. మరి ఈరోజు జూన్ 29వ తేదీ అనగా అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవం. ఈరోజు ఉష్ణమండలం ఎదుర్కొంటున్న ప్రత్యేకమైన సవాళ్లను, అవకాశాలను గురించి చెప్పుకుంటున్నాం. ఉష్ణమండల దేశాల్లోని అసాధారణ జీవన వైవిధ్యంపై అవగాహన కల్పించడం కోసం అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవం గురించి తెలుసుకుందాం. అసలు ఉష్ణమండలం అంటే కర్కాటక రేఖ, మకర రేఖ మధ్య ఉండే ప్రాంతాన్ని ఉష్ణమండలంగా పరిగణిస్తారు. ఉష్ణమండలంలో ప్రకృతి వైవిధ్యం ఆకట్టుకుంటుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ వర్షాలు కురుస్తుంటాయి. భూమి పరిమాణంలో 40% పైగా ఇవి ఆక్రమించుకున్నాయి. ఇక్కడ జీవ ప్రకృతి వైవిధ్యం గురించి అవగాహన కల్పించడం కోసమే ప్రతి ఏటా జూన్ 29వ తేదీన అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవం జరుపుకోవడం మొదలైంది. ఉష్ణమండల ప్రాంతాల్లో సూర్యకాంతి నేరుగా పడుతుంది. ఇక్కడి ప్రాంతాలు వేడిగా, తేమగా ఉంటాయి. భూమధ్యరేఖకు సమీపంలోని తేమతో కూడిన అంతర్గత ప్రాంతాల్లో వర్షం పడడం ఉష్ణమండల ప్రాంతాల ప్రధాన లక్షణం.

జనాభా మార్పులు సవాళ్లుగా మారుతున్నాయని గుర్తించి ఐక్యరాజ్య సమితి ఉష్ణమండల ప్రాంతాలను రక్షించుకునే లక్ష్యంలో భాగంగా ఈరోజు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 12 ప్రముఖ ఉష్ణమండల పరిశోధన సంస్థల మధ్య సహకారంగా ఈ ఇంటర్నేషనల్ ట్రాఫిక్ డే నిలుస్తుంది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఈ తీర్మాన్ని ఆమోదించినప్పటికీ 29, 2014 నుంచి ఈ రోజును జరుపుకుంటున్నాం. ఈ తీర్మానం ప్రకారం ప్రతి సంవత్సరం 29 ఇంటర్నేషనల్ ట్రాఫిక్స్ డేను నిర్వహిస్తోంది ఐక్యరాజ్య సమితి.

ఊఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్దతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఇది మన చట్టం శీర్షికన చెక్ బౌన్స్. ఈ అంశంపై ప్రముఖ న్యాయవాది శ్రీ దండెం రామరెడ్డి గారితో పరిచయం మొదటి భాగం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. చెక్ బౌన్స్ ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది దండెం రామిరెడ్డి గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి దండెం రామిరెడ్డి గారు.
1: నమస్కారం అండి.
0: నిత్య జీవితంలో జరిగే ఎన్నో పనులకి అటు మిత్రుల మధ్య కానీ వ్యాపార రీత్యా కానీ చెక్కులు ఇవ్వడం అనేది పరిపాటి.
1: అవునండి.
0: ఎవరైనా ఒకరికి చెక్కు ఇచ్చినప్పుడు ఆ చెక్కు తీసుకున్న వ్యక్తి వేసిన చెక్కు బౌన్స్ అయినట్లయితే ఎంత కాలానికి వాళ్ళు నోటీస్ ఇవ్వాలి?
1: చాలా మంచి ప్రశ్న అండి. దాదాపుగా చాలా కేసులు వీగిపోయేటువంటి కారణం అదే. అంటే చెక్కు మీద డేటు రాసి ఉంటే మాత్రము, తేదీ రాసి ఉంటే మాత్రము, ఇప్పుడు బ్యాంకు ఆర్బీఐ రూల్స్ ప్రకారంగా 90 రోజులు మాత్రమే ఆ యొక్క చెక్కు వ్యవధి ఉంటుంది. కాబట్టి ఆ లోపల తన యొక్క చెక్కును ప్రజెంట్ చేసుకున్నట్టయితే తన బ్యాంకులో తనకు చెక్కు రిటర్న్ ఒక మెమో ఇస్తారు, బ్యాంకు వాళ్ళు ఒక పత్రం ఇస్తారు, ఈ కారణం వల్ల రిటర్న్ అయింది, పలానా తేదీన రిటర్న్ అయింది అకౌంట్లో అని చెప్పి అన్నప్పుడు ఆ రోజు నుంచి గతంలో 15 రోజులు ఉండింది ఈ యొక్క వ్యవధి, ఇప్పుడు 30 రోజులు చేశారు. 2005 నుంచి 30 రోజులు దీని యొక్క పరిమితి పెంచారు. కాబట్టి 30 రోజుల లోపల వ్రాతపూర్వకమైన నోటీస్ ఇవ్వాలండి. ఆ చెక్కు ఇచ్చిన వ్యక్తికి ఆ నోటీసు ముట్టిన తర్వాత అతనికి 15 రోజులు మళ్ళీ అందులో గడువు ఇవ్వాల్సి ఉంటుంది. ముట్టిన రోజు నుంచి 15 రోజులు గడువు ఇవ్వాలి తను డబ్బులు చెల్లించడానికి. ఒకవేళ చెల్లించినట్టయితే 16వ రోజు నుండి కోర్టుకు కేసుకు వేసుకునేటువంటి అధికారం ఉంటుంది. ఆ రోజు నుంచి మళ్ళీ కూడా 1 నెల రోజుల లోపలనే ఇతను కోర్టులో కేసు వేయాలండి. ఒకవేళ అలా వేయనప్పుడు ఈ మధ్య ఒక 142(2) అని చెప్పని ఇంకొక సెక్షన్ను కూడా జత చేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఉదాహరణకి కరోనా సీజన్ మనం చూసాము, కరోనా సీజన్లో చాలామంది కోర్టులకు పోలేని పరిస్థితులు, ఆరోగ్య కారణాలు కానీ బయట ఉన్నటువంటి వాతావరణం, అలాంటి సందర్భాల్లో ఏంటంటే ఏ కారణంతో కాలపరిమితి దాటిందో చెప్తూ ఒక పిటిషన్ వేస్తే కూడా కోర్టు వారు కొంచెం డిలేని కూడా క్షమించి అలాంటి వాటిని కూడా నెంబర్ చేసేటువంటి అవకాశం ఉందండి.
0: ఏదైనా అనివార్య పరిస్థితుల వల్ల మనము వేయడంలో లేట్ అయితే గనక ఆ సహేతుకమైన కారణాన్ని కోర్టు ముందు పొందుపరిచి ఆ డిలేని కూడా కండోన్ చేసే అవకాశం
1: చేసి ఉంటుందండి. సాధారణంగా కోర్టు వారు నమ్మదగినటువంటి కారణం ఉన్నట్టయితే, అందులో ఒక బలమైన కారణంగా కనిపిస్తే ఖచ్చితంగా కోర్టు వారు ఎదుటి పక్షానికి నోటీస్ ఇవ్వకుండానే కేసును నెంబర్ చేయొచ్చు. చాలా డిలే అయినప్పుడు మాత్రం కొన్ని సందర్భాల్లో అక్కి ముద్దాయి పార్టీకి ముందుగానే నోటీస్ ఇచ్చి ఈ విషయంలో ఈ డిలే పిటిషన్

0: మీద మీరు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే చెప్పుకోవచ్చు అని కూడా నోటీస్ ఇస్తారని. అది సాధారణంగా వారం 15 రోజులు అయితే అలాంటి నోటీస్ కూడా ఇవ్వకుండా నెంబర్ చేయొచ్చు, కేసును ముందుకు నడిపించవచ్చు అని చెప్పని యొక్క సుప్రీంకోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది అమల్లో ఉందండి. ఇప్పుడు
1: నోటీస్ అందినట్టుగా ప్రూఫ్ ఎలా చూపించాలి?
0: నోటీసు మనం పంపించినటువంటి రాతపూర్వకమైన నోటీసు సాధారణంగా లాయర్ గారి ద్వారా కానివ్వండి, లేదంటే తన స్వయంగా కూడా రాతపూర్వకంగా ఇవ్వాలి. ఏదైనా రాతపూర్వకమైన నోటీసు పంపిన తర్వాత మనకది అవతల వ్యక్తికి చేరిందా లేదా ఎన్నడు చేరింది అనేది సాధారణంగా కేసు వేసినప్పుడు కోర్టు వారు చూసేటువంటి ఒక ముఖ్యమైన విషయం అది. అయితే మనకు పోస్టల్లో ద్వారా పంపించినప్పుడు సాధారణంగా ఈ యొక్క అక్నాలెడ్జ్మెంట్ పత్రం అనేది ఒకటి వాపసు వస్తుంది. కొన్ని సందర్భాల్లో అవి దారిలోనే పోతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ యొక్క రిజిస్టర్డ్ పోస్ట్ అనేటువంటి సిస్టమ్ అనేది ప్రభుత్వం తీసేసింది. ఇప్పుడు డైరెక్ట్గా స్పీడ్ పోస్ట్ ఉంది, స్పీడ్ పోస్ట్ ట్రాక్ రిపోర్ట్ ఒకటి ఉంటుంది మనకు, ఆ కన్సైన్మెంట్ నెంబర్ దాన్ని, ఆ కన్సైన్మెంట్ నెంబర్ మనం ట్రాక్ చేసుకొని పంపిన వాళ్ళము, ఎన్నడూ ముట్టింది అతనికి అనేది అక్కడ ఒక ప్రూఫ్ వస్తుంది. ఆ ప్రూఫ్నే తీసుకొని దాన్ని అక్నాలెడ్జ్మెంట్ కింద దాన్ని మనము ఆ డేట్ని మెన్షన్ చేస్తూ ఫలానా తేదీన అతనికి ముట్టింది, నాకు డబ్బులు ఇవ్వలేదు ఆ రోజు నుంచి అని చెప్తూ ఆ ఆధారాన్ని కోర్టుకు ఇవ్వాల్సి ఉంటుందండి.
1: ఈ కేసు వేసిన తర్వాత ప్రక్రియ ఎలా ఉంటుందండి?
0: కేసు వేసిన తర్వాత అండి కోర్టు వారు తన యొక్క ప్రమాణాన్ని తీసుకుని నెంబర్ ఇస్తారు. దానికి కేసుకు నెంబర్ ఇచ్చేసేసి ఒక సాధారణంగా అవతల వ్యక్తి ఉండేటువంటి యొక్క అడ్రస్ని చూసుకుని అతని అవతల వ్యక్తికి నోటీస్ పంపించడం జరుగుతుంది. కోర్టు వారి నుంచి చెక్ ఇచ్చిన వ్యక్తి కోర్టుకు హాజరేసిన తర్వాత 2 వాయిదాల వరకు తను ఎలాంటి జరిమానా లేకుండా కేసును కోర్టు నుంచి అన్ని పత్రాలు తీసుకున్న తర్వాత 2 వాయిదాలు తనకు అవకాశం ఇస్తున్నారు. ఏది ఒకవేళ అవతల వ్యక్తితో నేను రాజీ పడతాను, దయచేసి మీరు ఆ వ్యక్తితో నాకు రాజీ చేసి కేసును మూసేయండి అని చెప్పని అనడానికి ఎలాంటి జరిమానా లేకుండా 2 వాయిదాలు ఉంటాయి. ఇప్పుడు ఒక 6 నెలల వ్యవధిలోనే దాదాపుగా కేసు అయిపోవాలి, కేసును పూర్తి చేయాలి ట్రయల్ కోర్ట్ అని సుప్రీంకోర్టు వారు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక చట్టం తీసుకొచ్చారు. కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల కోర్టుల్లో పనిభారం వల్ల కొన్ని సందర్భాల్లో కేసులు ఇంకా కొద్దిగా దూరంగా కూడా పోతాయండి.
1: కేసు వేసిన వాళ్ళు ఏ సాక్ష్యాలని కోర్టు ముందు పొందుపరచాల్సి వస్తుందండి?
0: ముందుగా అండి తను కేసు వేసిన వ్యక్తి తనే మొదటి సాక్షిగా కోర్టు ముందుకు వస్తాడు. తను ఏదైతే తన యొక్క కేసులో చెప్పాలనుకున్నటువంటి విషయాలన్నింటినీ వ్రాతపూర్వకంగా కంప్లైంట్ వేసినటువంటి వ్యక్తికి మాత్రం వ్రాతపూర్వకంగా తన సాక్ష్యాన్ని నమోదు చేసుకునే అవకాశం ఉందండి. ఒకవేళ ఈ ప్రామిసరీ నోట్లు ఇలాంటివి ఉన్నప్పుడు అందులో సాక్షులు ఉంటే వాళ్ళని కూడా సాక్షులను పెడితే ఖచ్చితంగా ఆ యొక్క కేసుకు బలం చేకూరుతుందండి. అరుదుగా అయిన కేసుల్లో బ్యాంక్ ఆఫీసర్స్ని పిలిచి ఫలానా కారణంగా చెక్ ఫెయిల్ అయింది, ఆ రోజు బ్యాలెన్స్ లేదు కాబట్టి మేము తిరిగి పంపడం అయింది, ఇలాంటి విషయాలను రుజువు చేయాల్సి వస్తే మాత్రం ఆ యొక్క బ్యాంక్ ఆఫీసర్లను కూడా పిలువచ్చండి.
1: అడ్వకేట్ రామరెడ్డి గారు, ముఖ్యంగా చెక్ మీద ఉండే ఆ సంతకము, ఆ చెక్ లీఫ్లెట్ ఏదైతే వాడతారో అది ప్రామాణికంగా చూస్తారు కదా, ఈ సంతకం నాది కాదు వేరే వాళ్ళే ఇలా చేసి ఆ కక్ష ఎవరైతే కేసు వేశారో వాళ్ళే నా సంతకం పెట్టి ఇలా తీసుకున్నారు అని చెప్పినట్లయితే దాని పట్ల ఏ చర్యలు ఉంటాయండి?
0: చూడండి ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైనా చెక్ ఇచ్చినప్పుడు తన అవసరానికి డబ్బులు తీసుకున్నా, అవసరానికి అరువుగా వస్తువులు తీసుకున్నా, కొనుగోలు చేసినప్పుడు కూడా చెక్ ఇచ్చినప్పుడు అది ఒక నమ్మకం కోసం ఇచ్చేయడానికే ఈ యొక్క చెక్ అనేది ఉంది. ఆ చెక్కుని తను డబ్బులు ఎగ్గొట్టాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే ఈ చెక్ సంతకం నాది కాదని మామూలుగా ఒక సాధారణమైన సమాధానం చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అలా తను ఆ ప్లీ తీసుకున్నందుకు తను అది రుజువు చేయాలి. తన యొక్క ప్రామాణికమైన సంతకాలను కోర్టు వారికి వేసి ఈ యొక్క అవసరమైనటువంటి తను ఖచ్చితంగా సంతకం తనది కాదు, ఇందులో ఎక్కడో ఒక పొరపాటు జరిగింది అని అనుకున్నప్పుడు ఆ పరిస్థితులను రుజువు చేయడానికి తను కోర్టు వారిని సాక్ష్యాధారాల చట్టాన్ని ప్రకారంగా సెక్షన్ 45, 73 సెక్షన్ల ప్రకారంగా ఒక పిటిషన్ దాఖలు చేసుకుని ఒకవేళ తను అంత గట్టిగా తను వాదించినప్పుడైతే పంపాలి. లేదంటే ఊరికే నేను చేయలేదు నా సంతకం కాదు అన్నా కోర్టులు ఎలా తీసుకుంటాయంటే ఒకసారి నీ చెక్కు నీ చేయి దాటి అతను అవతల వ్యక్తి చేతికి ఎందుకు పోయింది, పోయింది ఆ చెక్కుని తరిగి నువ్వు తెప్పించుకోలేదు కేసు వేసేంత వరకు అని అంటే ఈ చెక్కు నీది అతని చేతికి పోయిందంటే నీవే ఇచ్చినట్టుగా భావించాలి అని 100 తీర్పులు ఉన్నాయండి. ప్రతి ఒక్కరు ఇలాగే ఎగగొట్టడానికి చేసేటువంటి భావం కింద తీసుకుంటున్నారు. ఒకవేళ కాదు నిజంగా నీవు దాన్ని రుజువు చేస్తానంటే సాక్ష్యాధారాల చట్టం ప్రకారంగా దానికి ఒక దరఖాస్తు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా కోర్టు వారు నీ యొక్క విజ్ఞప్తిని స్వీకరించి పంపిస్తే అక్కడ వచ్చేటువంటి యొక్క తీర్పును బట్టి తీర్మానాన్ని బట్టి కేసు నడుస్తుందండి. కానీ సంతకం నాది కాదన్నంత మాత్రాన క్లోజ్ చేయడానికి వీల్లేదు.

0: బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరైతే క్లెయిమ్ చేస్తారో వాళ్ళపైనే ఉంటుంది.
1: అంతే అండి, అంతే అండి.
0: అడ్వకేట్ గారు, మనం గమనిస్తుంటాము చిన్న చిన్న చేయబదులు తీసుకుంటుంటారు, అంటే వాటికి
1: నోటి మాట,
0: నోటి మాట ద్వారా 5,000, 10,000, 20,000 వాళ్ళ తాహతను బట్టి, వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉండే సన్నిహిత్యాన్ని బట్టి తీసుకుంటుంటారు. అది కొంతకాలం అయిన తర్వాత ఇంతింత వడ్డింత అయినట్టు పెద్ద అమౌంట్ అవుతుంది. అప్పుడు ఈ అన్ని అమౌంట్లని కూడగలిపి ఒక ప్రామిసరీ నోటు, ఒక చెక్కు తీసుకుంటే ఇంత అమౌంట్ ఇచ్చినట్టుగా మీకు ప్రూఫ్ అయినా దాఖలా కానీ ఏదైనా ఉందా అంటే చెప్పడానికి వీలు పడదు కదండి, దాన్ని ఎలా చేస్తారు?
1: అలా ఏం లేదండి. చాలాసార్లు అంటే సాధారణంగా ఒక వ్యక్తి అలవాటుగా, అంటే వడ్డీ వ్యాపారం చేసే వాళ్లకు మాత్రమే, అవతల వ్యక్తికి ఎన్నిసార్లైనా కానీ అప్పుగా ఇచ్చేటువంటి ఒక అధికారం కానీ లేకపోతే ఒక వీలు కానీ ఉంటుంది చట్టంలో. అంటే ఎవరైనా చేయబదులుగా వరుసగా, అంటే అలవాటుగా మాటి మాటికి అప్పులు ఇతను ఇవ్వడము అతను తీసుకోవడము అని చెప్పని చెప్పినప్పుడు ఖచ్చితంగా కోర్టు ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇతను అలవాటుగా అప్పులు ఇచ్చాడంటే ఇతని యొక్క మనీ లెండింగ్ వ్యవహారం చేస్తున్నాడు. అంటే బయట మార్కెట్లో ఏదైతే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ఉంటాయో, మనీ లెండర్స్, పాన్ బ్రోకర్స్ అని ఇవాళ రేపు మనం చూస్తున్నాం కదా, అలాంటి వాళ్ళు తప్ప మిగతా ప్రైవేట్ వ్యక్తులు అలవాటుగా రోజుల తరబడి లేకపోతే ఎన్నో వ్యవహారాలు చాలా అప్పులు ఇచ్చామని చెప్పి అని చెప్పి ఒకటే కేసు వేసినప్పుడు ఖచ్చితంగా ఈ వ్యక్తి చాలా సమస్యలు ఎదుర్కొంటాడండి, చెక్కి తీసుకున్న వ్యక్తి. ఎందుకంటే అతనికి వడ్డీ వ్యాపారం చేసే అలవాటు ఉంది అని అన్నప్పుడు చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసిన దానికి చెక్కు అనేది చెల్లదండి. ఇతనికి లైసెన్స్ ఉంటే తప్ప, స్థానిక తహసీల్దార్ గారి దగ్గర నుంచి మనీ లెండర్స్ యాక్ట్ ప్రకారంగా ఒక లైసెన్స్ ఉన్న వ్యక్తి మాత్రమే ఎన్నిసార్లైనా అప్పులు ఇవ్వచ్చు, ఎన్ని అప్పులకు కలిసి ఒక చెక్కు కూడా తీసుకోవచ్చు. కానీ మన మార్కెట్లో, సమాజంలో ప్రతి వ్యక్తి కూడా అడిగాడు కదా అని చెప్పని ఇస్తూ పోయి చివరికి ఇవన్నిటికి కలిసి ఒకటే చెక్కు తీసుకున్నంటే చాలా సమస్యలు వస్తాయి. ఖచ్చితంగా ఇతను వడ్డీ కోసం ఇచ్చాడు అంటాడు కాబట్టి అది చట్టవిరుద్ధమైనటువంటి చర్యగా భావించి చాలా సందర్భాల్లో ఈ యొక్క చెక్కు కేసులు వీగిపోయే అవకాశం ఉంటుంది.
0: ఈ చెక్ బౌన్స్ కేసు ఒకవైపు, ఆ ప్రామిసర్ నోటుని ఆధారం చేసుకుని సివిల్ కోర్టులో రికవరీ కోసం ఒక కేసు వేస్తుంటారు.
1: అవునండి.
0: ఈ రెండు ప్యారలల్గా నడవడానికి అవకాశం ఉందా?
1: చాలా మంచి ప్రశ్న అండి. ఈ యొక్క ఒక చెక్కు నాకు చెల్లుబాటు కాలేదు అని అంటే అందులో నుంచి నాకు రావాల్సిన డబ్బులు దాని కారణంగా రాలేదని కేసు వేసిన వ్యక్తి, చెక్కు కేసు కేవలము శిక్ష మాత్రమే చూపిస్తోంది. రెండు ఇంతలుగా జరిమానా వేయొచ్చు, లేదంటే కేవలం జైలు శిక్ష వేయొచ్చు, రెండుగా వేయొచ్చు. ఇవన్నీ నిర్ధారణ అయ్యడానికి నాకు డబ్బులు, నా డబ్బులు నాకు వస్తే చాలు అనుకున్న వ్యక్తి ఏదైతున్నాడో సపరేట్గా సివిల్ కేసు ముందుగా కూడా వేసుకోవచ్చండి, చెక్ మీద, ప్రామిసరీ నోటు మీద, లేదంటే ఇందులో కూడా ఇదే వేస్తున్నాక కూడా ఇదే పత్రాలను ఆధారం చేసుకొని వేయొచ్చండి. కానీ సివిల్ కేసు మాత్రము ఈ యొక్క వ్యవహారం నుంచి, నోటీసు ముట్టిన నుంచి 3 సంవత్సరాల లోపల ఖచ్చితంగా సివిల్ కేసు దాఖలు చేయాలండి. 3 సంవత్సరాలు దాటిన తర్వాత ఇది సివిల్ కేసు అనేది చెల్లుబాటు కాదు, దానికి ఒక కాలపరిమితి ఉంది. 2 కేసులు ఒకేసారి వేయొచ్చండి. ఒకవేళ సివిల్ కేసు ముందుగా తీర్మానమై ఇతనికి డబ్బులు వడ్డీతో కానీ, లేదంటే అక్కడ సివిల్ కోర్టు వారు ఇచ్చే తీర్పును ఆధారంగా ఏదైతే తీర్పు వచ్చేసినప్పుడు, ఇంకా ఈ యొక్క చెక్కు కేసుల్లో ఒకవేళ ఇతనికి కాంపెన్సేషన్ కింద చెక్కును రెండింతలుగా జరిమానా వేసే అధికారం ఉంది కదా, అది మినహాయింపడం జరుగుతుందండి. శిక్ష కూడా వేయచ్చు, క్రిమినల్ కేసులో రుజువైతే శిక్ష అదనంగా ఉంటుంది.
0: క్రిమినల్ కేసులో ఉండే ఈ చెక్ బౌన్స్, చెక్ ఫెయిల్ అయిన కేసు కనుక నిరూపణ అయితే, అటువైపుగా నడుస్తున్న ప్రామిసరీ నోట్ సివిల్ దావాపైన ఏ రకమైన ప్రభావం చూపిస్తుంది?
1: క్రిమినల్ కేసులో ఇతను కాంప్లైనెంట్, అంటే కేసు వేసిన వ్యక్తి గెలిచి ఆ ఎదుటి వ్యక్తికి శిక్ష పడడము, లేదంటే కాంపెన్సేషన్ రూపంగా జరిగింది అన్నప్పుడు, అక్కడ కూడా సివిల్ కేసులో కూడా కేవలం అక్కడ వడ్డీ వ్యవహారాలు లేదంటే కోర్టు ఖర్చులు ఇలాంటివి ఉంటే మాత్రమే అక్కడ కోర్టు వారు ఆర్డర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ తీర్పును అక్కడ తీసుకెళ్ళి ఆ యొక్క ముద్దాయి అక్కడనే నాకు రెండింతలుగాను నాకు ఆర్డర్ అయింది, నేను పే చేశాను అని అన్నాడంటే ఈ ఆ యొక్క అక్కడ తీర్పులో ఆ అమౌంట్ని అక్కడ కూడా మైనస్ చేస్తారండి. కాకపోతే కోర్టు ఖర్చులు, వడ్డీ అవన్నీ ఇవన్నీ ఉంటే ఆ కేసు వేసినప్పటి నుండి ఈ కాంప్లైనెంట్కు, సివిల్ దావా వేసిన వ్యక్తికి రావాల్సినవి వాటికి సపరేట్గా అందులో ఫ్రాక్షన్గా తీర్పు ఇవ్వడం జరుగుతుంది. క్రిమినల్ కేసులో శిక్ష పడ్డంత మాత్రాన సివిల్ కేసు ఇమీడియట్గా ఏకపక్షంగా క్లోజ్ చేయాలనేటువంటి చట్టం లేదు.
0: అడ్వకేట్ గారు, మనం గమనిస్తూ ఉంటాము కొందరు అదే పనిగా అప్పులు చేయడము, అందరికీ చెక్కులు ఇవ్వడము చూస్తుంటాము. అలాంటి సందర్భాల్లో ఒక 2-3 కేసుల్లో వాళ్ళు నేరస్తులుగా ప్రూవ్ అయిన తర్వాత ఆ సాక్ష్యాన్ని తర్వాత చెక్కులు వేసిన వాళ్ళు వాళ్ళ బిహేవియర్ని ప్రూవ్ చేయడానికి వాడుకోవచ్చా?
1: లేదండి. ఇద్దరి మధ్యలో జరిగిందైనా కానీ ఈ యొక్క ప్రస్తావన, ఈ కేసు ప్రస్తావన వేరే కేసుల్లో

0: తను కాంప్లైంట్ వేసినప్పుడు కానీ చెప్పి ఉంటే, ఆ యొక్క విషయం ప్రస్తావించున్నప్పుడు మాత్రమే ఆ విషయాన్ని మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు, వాదించేటప్పుడు కోర్టు వారి దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది. కానీ అతను 4 కేసులు ఎదుర్కొన్నాడు కాబట్టి, ఆ కేసులలో అతను ముద్దాయిగా తీర్మానించబడ్డాడు కాబట్టి, ఇక్కడ కూడా అతను తప్పు చేసినట్టుగా భావించండి అని యొక్క కోర్టు వారిని నమ్మించడం వృధా. కోర్టు వారు కూడా అలా తీసుకున్నాడు. ఏ కేసుకో ఆ కేసు, దాని పరిస్థితులు, ఆ యొక్క సందర్భం, ఆ సాక్ష్యాలను బట్టి మాత్రమే ఆ కేసు పోతుంది. కానీ ఒక కేసులో ఉన్నటువంటి సాక్ష్యాన్ని ఇంకో కేసుల్లో ఇరుపక్షాలు సేమ్ పార్టీస్ అయినా వేరే వ్యక్తులైనా కానీ అలాంటి సాక్ష్యాలని కేసు వరకే, ఇంతవరకే అది రుజువైనట్టుగా కానీ ఇంకో కేసుకు దీని ఏ ప్రభావం ఉండదు. దాన్ని వాడడం కూడా నిరుపయోగమే.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు అడ్వకేట్ ధన్యాన రామరెడ్డి గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.

0: ఇది మన చట్టం శీర్షికన చెక్ బౌన్స్. ఈ అంశంపై ప్రముఖ న్యాయవాది శ్రీ దండెం రామరెడ్డి గారితో పరిచయం మొదటి భాగం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష సుంకసారి గారు. ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శ్రోతలకు మరొకమారి పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ఎన్ మూర్తిగారి వయలిన్ వాద్యం వింటారు. 11:03 సంస్కృత పాఠం వింటారు. నిర్వహణ డాక్టర్ జోషి సంతోష్ కుమార్, విద్యార్థి శ్రీనివాస్. 11:30 హిందూస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ భాయిలాల్ బరూట్ గారి వేణుగానం ప్రసారమవుతుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: కార్యక్రమంలో ఇప్పుడు సినీ గీతాలు వింటారు. ముందుగా శృతిలేయుల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాట విందాం. కెవి మహాదేవన్ సంగీత సారథ్యంలో అన్నమాచార్య సంకీర్తన.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు సిరివెన్నెల చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం విందాం. సిరివెన్నెల రచన కెవి మహాదేవన్, సంగీతం

0: to present gallantry awards at defense investiture ceremony at Rashtrapati Bhavan today. IMD issues red alert for very heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim today. And in hockey, India beat England 3-2 in penalty shootout to finish FIH Pro League campaign on a winning note. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 8:30. ప్రకటించిన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం వెంటనే వింటారు.
2: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి వయలిన్ వాద్య కచేరి వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వి కమలాకర్రావు. కార్యక్రమంలో ముందుగా వినండి చోవిల్లో సప్తస్వర, జగన్మోహిని రాగం, రూపక తాళం, త్యాగరాజస్వామి కృతి.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి గారి వయలిన్ వాద్యం విన్నారు. మృదంగ సహకారం శ్రీ వి కమలాకర్ రావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సీషెల్స్ స్వాతంత్ర 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన జాతీయ దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు, గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ ప్రధానమంత్రిగా ఆయన నిలిచారు. మధ్యప్రదేశ్లోని నీమచ్ షాజపూర్లో 2 భారీ సౌర విద్యుత్ పార్కులను కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వేడు ప్రారంభిస్తారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్తో కలిసి జోషి నీమచ్లో 500 మెగావాట్ల సౌర పార్కును, షాజపూర్లో 450 మెగావాట్ల సౌర పార్కును ప్రారంభిస్తారు. దేశానికి తలమానికంగా ఉండేలా మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,000 కోట్ల పైచిలకు నిధులతో 6,000 పైచిలకు కిలోమీటర్ల మేరకు నిర్మించనున్న 441 హ్యామ్ రోడ్ల పనులకు ముఖ్యమంత్రి నిన్న నల్గొండ జిల్లా కనగల్లో భూమి పూజ చేసి పైలాన్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో మహిళా సంఘాలకు త్వరలో రైస్ మిల్లులు మంజూరు చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. నేలకొండపల్లి మండలం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులు చేస్తున్నంతకాలం భారత రాష్ట్ర సమితి బలపడుతూనే ఉంటుందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. గుజరాత్లో ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రపంచాశయాలని ఇతివృత్తంతో 4వ వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు ఈరోజు వడోదరలో ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం ఆత్రేయ రచన, ఇళయరాజా సంగీతం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన అభిలాష చిత్రం నుండి పాట.

0: నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బ్రహ్మ చిత్రం కోసం కేజే యేసుదాస్ చిత్రపడిన పాట విందాం. గురుచరణ్ రచన, పప్పిలహరి సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం చంద్రబోస్ రచన, ఎస్ఏ రాజ్ కుమార్ సంగీత సారథ్యంలో నువ్వు వస్తావనే చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కలిసిందాం రాజచిత్రం కోసం ఉదిత్ నారాయణ్, అనురాధ శ్రీరామ్ పాడిన పాట విందాం. చంద్రబోస్ రచన, ఎస్ఐ రాజ్కుమార్ సంగీతం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం మృగరాజు చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, శైలజ పాడిన వేటూరి రచన, మణిశర్మ సంగీత సారథ్యంలో.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్న పాట మెరుపు కలల చిత్రం కోసం సుజాత మలేషియా వాసుదేవన్ ఆలపించినది. బేటూరి రచన యార్ రెహమాన్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
2: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
2: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి, మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి, మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో.
3: ఒక ప్రకటన. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మాంస వృద్ధికి ఆదాయానికి మేలుజాతి మేక గొర్రెల ఎంపిక, ఈ గురించి ఈ అంశంపై రాజేంద్రనగర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చుక్కల శివప్రసాద్ గారు ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. కావున ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 STD కోడ్ నంబర్ జతచేసి 2324-0852, 2324-0853 ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఫోన్ నంబర్లు మరొకసారి 040 STD కోడ్ నంబర్ జతచేసి 2324-0852, మరొక ఫోన్ నంబర్ 2324-0853 ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ప్రకటన విన్నారు. శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం ఆలాప్ రాజు ప్రశాంతిని పాడిన వనమాలి రచన. రంగం చిత్రం నుండి పాట వింటారు. సంగీత సారథ్యం హారీష్ జయరాజ్.

వింటున్న పాట సూర్య సన్ ఆఫ్ కృష్ణ చిత్రం కోసం నరేష్ అయ్యర్ ప్రశాంత్ని ఆలపించినది. సంగీతం సమకూర్చిన వారు హారిస్ జయరాజ్.

చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. 10:03 వార్తల ముఖ్యాంశాల అనంతరం చిత్రసీమ కార్యక్రమంలో మరిన్ని సినిమా పాటలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెషల్స్లో మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్ గులామ్తో సమావేశమయ్యారు. భారత మారిషస్ల మధ్య కొనసాగుతున్న పరస్పర సహకారంపై ఇద్దరు నేతలు చర్చించారు. వికసిత్ భారత్ 2047 దార్శనికతను సాకారం చేయడంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనం ఉద్దేశించి చౌహాన్ ప్రసంగించారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మండలి 16వ సమావేశంలో సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. శిశువు మనుగడ ఎదుగుదల, పోషణ, ప్రారంభ మెదడు అభివృద్ధికి జీవితంలోని 3 సంవత్సరాల కీలక ప్రాముఖ్యతను గుర్తించి ఈ కార్యక్రమం పెహ్లే 3 సాల్ సంపూర్ణ దేఖ్భాల్ అనే దార్శనికతను ముందుకు తీసుకువెడుతుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మందులు, శస్త్రచికిత్సకు అవసరమైన వస్తువులు, వైద్య పరికరాల కొనుగోలు జరిగిన భారీ అవకతవకల ఆరోపణలకు సంబంధించిన కేసులో ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ అప్పటి డైరెక్టర్ జనరల్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ వత్సల అగర్వాల్ను సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీలోని డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ నీరజ్ చోప్రాను అరెస్టు చేసింది. తారుమారు చేసిన కొనుగోలు ప్రక్రియల ద్వారా పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు, మందులు, ఇతర వైద్య వస్తువులను అధిక ధరల కొనుగోలు చేశారని ఆరోపణలున్నాయని ఎస్సీబీ తెలియజేసింది. కరాచీలో ఇటీవల జరిగిన ఘటనకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మనదేశం తోసిపుచ్చింది. అవి నిరాధారమైనవని పేర్కొంది. ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి పాకిస్తాన్ తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని, తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ఏంజెల్స్లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. శ్రోతలకు మరొకమారి పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయం 11:03 సంస్కృత పాఠం వింటారు నిర్వహణ డాక్టర్ జోషి సంతోష్ కుమార్, విద్యార్థి శ్రీనివాస్. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ భాయిలాల్ బరోట్ గారి వేణుగానం ప్రసారమవుతుంది. 12:10 యువవాణి కార్యక్రమం. ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 12:20 వనితాలోకం కార్యక్రమంలో కనువిప్పు దిశగా శ్రీమతి యలమర్తి అనురాధ గారి కథానిక ప్రసారమవుతుంది. 2:30 నిసిగంధ్ మరాఠీ కార్యక్రమం వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా మనం చిత్రం కోసం అర్జీత్ సింగ్ ఆలపించిన వనమాలి రచన, అనూప్ రూబెన్స్ సంగీతం.

0: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం సమ్మోహనం చిత్రం కోసం హరిచరణ్ పాడిన పాట.

0: మీరు వింటున్న పాట స్వీయ సంగీత సారథ్యంలో ఏఆర్ రెహమాన్ గారు మధుశ్రీతో కలిసి పాడినది. వేటూరి రచన, చిత్రం యువ.
1: సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెల్లిమి చేస్తే అది సొంతమా?

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు విందాం ఖుషి. ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్, చిన్మయి, మదన్ కా ఆలపించిన శివనిర్వాణ రచన, హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం.

వింటున్న పాట విజయ్ ప్రకాష్ ఆలపించిన అనంత శ్రీరామ్ రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం. చిత్రం సాహసం శ్వాసగా సాగిపోవు.

మీరు వింటున్న పాట హరిచరణ్ చిన్మయ శ్రీపాద ఆలపించిన కాంతార చిత్రం నుండి, భాస్కర్ భట్ల రవికుమార్ రచన, బి అజలీష్ నోక్నాథ్ సంగీతం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉండి గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ చిత్రం నుండి రామ్ మిర్యాల పాడిన గీతం. అనంత శ్రీరామ్ రచన, జై క్రీష్ సంగీతం.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న పాట హనుమాన్ చిత్రం కోసం గౌరా హరి ఆలపించినది. కాసర్ల శ్యామ్ రచన, గౌరాహరి సంగీతం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజన్.
1: ఆకాశవాణి సమయం 11:00 అవుతుంది. వార్తల ముఖ్యాంశాలు విందాం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే 2026 రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేస్తారు. రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాలు, రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు సిబ్బందికి శౌర్య పురస్కారాలను ప్రదానం చేస్తారు. సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాలు, ఇతర భద్రతా సంస్థల సిబ్బంది ప్రదర్శించిన అసాధారణ ధైర్య సాహసాల గుర్తింపుగా ఈ పురస్కారాలు అందజేస్తారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఈరోజు సిద్దిపేట జిల్లా కూరళ్ళ గ్రామంలో రైతులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ నాగలి దున్ని విత్తనాలు

చెల్లారు. తెలంగాణ రైతాంగ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకుని ఖరీఫ్ వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించారు. శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయాలని, నాణ్యమైన విత్తనాలు వినియోగించాలని రైతులకు పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ 2 రోజులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్లో పలు కార్యక్రమాల అనంతరం నితిన్ నవీన్ మధ్యాహ్నం వరంగల్కు బయలుదేరి వెడతారు. భద్రకాళ అమ్మవారాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్లో ఉమ్మడి వరంగల్ జిల్లా బూత్ అధ్యక్షులతో సమావేశంలో పాల్గొంటారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రేపు హైదరాబాద్లోని సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సందర్శిస్తారు. మధ్యాహ్నం స్వామి వివేకానంద ఆడిటోరియంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. సిఎస్ఐఆర్ ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్న డాక్టర్ జితేంద్ర సింగ్ పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజనల్ పోస్టల్ సేవలకు సంబంధించిన ప్రజల ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోసం రేపు మధ్యాహ్నం డివిజనల్ స్థాయి డాక్ అదాలత్ నిర్వహిస్తారు. హైదరాబాద్ అబిడ్స్లోని జీపీఓ భవనం మొదటంతస్తులోని పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయంలో డాక్ అదాలత్ కార్యక్రమం జరుగుతుందని పోస్టల్ అధికారులు తెలియజేశారు. ఈరోజు జాతీయ గణాంకాల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఖచ్చితమైన గణాంకాలు దేశ ప్రగతికి పునాది వేస్తాయి. సరైన డేటా ఆధారంగా తీసుకుని నిర్ణయాలు సమగ్ర అభివృద్ధికి బాటలు వేస్తాయి. ఆధునిక భారత గణాంక పితామహుడైన ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహలనోబిస్ జయంతిని పురస్కరించుకుని నేషనల్ స్టాటిస్టిక్స్ డే జరుపుకుంటారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈవేళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి ప్రొఫెసర్ డాక్టర్ జోషి సంతోష్ కుమార్ గారిచే సంస్కృత పాఠం. విద్యార్థి శ్రీనివాస్.

0: శ్రీ గురుభ్యో నమః. నమస్కారం గురువుగారు.
1: ఆగచ్చతు, ఉపవిశతు.
0: ధన్యవాదః.
1: ఈరోజు మనం హితోపదేశ కావ్యంలో ఉన్నటువంటి ఒక శ్లోకం చదువుకుందాం.
0: అలాగే గురువుగారు.
1: ఈ హితోపదేశ కావ్యాన్ని నారాయణ పండితుడు రచించాడు. సంస్కృత నీతి కావ్యాలలో చాలా గొప్పనైనటువంటి కావ్యం హితోపదేశ కావ్యం. ఈ హితోపదేశంలో ఉన్నటువంటి మిత్రలాభము అనే భాగము నుండి ఈ శ్లోకాన్ని మనం ఈరోజు చదువుకుందాము.
0: అలాగే గురుగారు.
1: ముందు నేను శ్లోకం చదువుతాను, ముందు విను. సుజీర్ణమన్నం సువిచక్షణసుతః సుశాసితా స్త్రీన్ రూపతిస్సుసేవితః సుచింత్యచోక్తం సువిచార్యయత్కృతం సుదీర్ఘకాలేపి నయాతి విక్రియాం. శ్లోకం చెప్తాను, రాసుకో.
0: అలాగే గురుగారు.
1: సుజీర్ణం,
0: సుజీర్ణం.
1: అన్నం,
0: అన్నం.
1: సుజీర్ణమన్నం,
0: సుజీర్ణమన్నం.
1: సువిచక్షణః,
0: సువిచక్షణః.
1: సుతః,
0: సుతః.
1: సుశాసితా,
0: సుశాసితా.
1: స్త్రీ,
0: శ్రీ.
1: నృపతిః,
0: నృపతిః.
1: సుసేవితః,
0: సుసేవితః.
1: సుచింత్య,
0: సుచింత్య.
1: చోక్తం,
0: చోక్తం.
1: సువిచార్య,
0: సువిచార్య.
1: యత్కృతం,
0: యత్కృతం.
1: సుదీర్ఘ,
0: సుదీర్ఘ.
1: కాలే.

0: కాలేపి
1: న
0: నా
1: యాతి విక్రియాం.
0: యాతి విక్రియాం.
1: దీని యొక్క పద విభాగం చెప్తాను, రాసుకో.
0: అలాగే గురువు గారు.
1: సుజీర్ణం,
0: సుజీర్ణం
1: అన్నం,
0: అన్నం.
1: సువిచక్షణః, ఒకటే పదం.
0: సువిచక్షణః.
1: సుతః,
0: సుతః.
1: సుశాసిత,
0: సుశాసిత.
1: స్త్రీ,
0: స్త్రీ.
1: నృపతిః,
0: నృపతిః.
1: సుసేవితః,
0: సుసేవితః.
1: సుచింత్య,
0: సుచింత్య.
1: చ,
0: చ.
1: ఉక్తం,
0: ఉక్తం.
1: సువిచార్య,
0: సువిచార్య.
1: విడదీయకండి. సువిచార్య, ఒకటే పదం.
0: అలాగే గురుగారు. సువిచార్య.
1: యత్,
0: యత్.
1: కృతం,
0: కృతం.
1: సుదీర్ఘకాలే,
0: సుదీర్ఘకాలే.
1: అపి,
0: అపి.
1: న,
0: న.
1: యాతి, యాతి.
0: యాతి.
1: విక్రియాం,
0: విక్రియాం.
1: ప్రతిపదార్థాన్ని చూద్దాం. ఇప్పుడు ప్రతిపదార్థం చెప్తాను, రాసుకో.
0: అలాగే గురుగారు.
1: సుజీర్ణం అన్నం,
0: సుజీర్ణం అన్నం.
1: అంటే చక్కగా జీర్ణమైనటువంటి ఆహారము,
0: చక్కగా జీర్ణమైన ఆహారము.
1: సువిచక్షణః సుతః,
0: సువిచక్షణః సుతః.
1: మంచి వివేకవంతుడైనటువంటి కుమారుడు,
0: మంచి వివేకవంతుడైనటువంటి కుమారుడు.
1: సుశాసిత స్త్రీ,
0: సుశాసిత.
1: సంస్కారవంతురాలైనటువంటి భార్య,
0: సంస్కారవంతురాలైనటువంటి భార్య.
1: నృపతిః సుసేవితః,
0: నృపతిః సుసేవితః.
1: అంటే చక్కగా సేవించబడిన రాజు,
0: చక్కగా సేవించబడిన రాజు.
1: సుచింత్య చోక్తం,
0: సుచింత్య
1: చోక్తం.
0: చోక్తం
1: అంటే బాగా ఆలోచించి పలికినటువంటి మాట,
0: బాగా ఆలోచించి పలికినటువంటి మాట.
1: సువిచార్య యత్ కృతం,
0: సువిచార్య యత్ కృతం.
1: బాగా విచారించి అంటే బాగా ఆలోచించి చేసినటువంటి పని,
0: బాగా విచారించి చేసినటువంటి పని.
1: సుదీర్ఘకాలే అపి,
0: సుదీర్ఘకాలే అపి.
1: చాలా కాలం గడిచినప్పటికీ కూడా,
0: చాలా కాలం గడిచినప్పటికీ కూడా.
1: నా యాతి విక్రియాం,
0: నా యాతి విక్రియాం.
1: వికారానికి లోను కాదు,
0: వికారానికి లోను కాదు.
1: అంటే ఎప్పటికీ చెడిపోదు, చెడు ఫలితాలను ఇవ్వదు అని అర్థం.
0: అలాగే గురుగారు.
1: దీని భావం చెప్తాను, విను.
0: అలాగే గురుగారు.
1: ఈ శ్లోకంలో అంటే ఎప్పటికీ కూడా చెడు ఫలితాలను ఇవ్వనటువంటి కొన్ని అంశాలను ఇక్కడ కవి ప్రస్తావించాడు. మొట్టమొదటిగా ఆహారం గురించి చెప్పాడు. అంటే సుజీర్ణం అన్నం, బాగా జీర్ణమైనటువంటి అన్నము, ఆహారము ఒకటి. వివేకవంతుడైనటువంటి కొడుకు రెండవది. మంచి నడవడిక అంటే సంస్కారవంతురాలైనటువంటి భార్య మూడవది. అలాగే చక్కగా సేవించబడినటువంటి రాజు, అలాగే బాగా ఆలోచించి మాట్లాడినటువంటి మాట, మంచి విచారంతో అంటే మంచి ఆలోచనతో చేసినటువంటి పని. ఇవి ఎంత కాలం గడిచిపోయినప్పటికీ కూడా అవి చెడ్డ ఫలితాలని ఇవ్వవు, అంటే ఎప్పుడు కూడా మంచి ఫలితాలనే ఇస్తాయి అనేటువంటిది ఈ శ్లోకం యొక్క సారాంశం. అంటే ఆహారాన్ని మనం సేవిస్తాం, తింటాం. ఆహారం ఏంటి? చక్కగా మనం తిన్నటువంటి ఆహారము జీర్ణమైనప్పుడే ఆహారం యొక్క సారం మనకు వంటపడుతుంది. జీర్ణం కానటువంటి ఆహారము అజీర్ణే భోజనం విషం అని అంటారు. అంటే జీర్ణం కానటువంటి ఆహారము విషంతో సమానము అని. కాబట్టి చక్కగా జీర్ణమైన ఆహారము, వివేకవంతుడైనటువంటి కొడుకు, సంస్కారవంతురాలైనటువంటి భార్య, చక్కగా సేవించబడినటువంటి రాజు, ఆలోచించి మాట్లాడిన మాట, ఆలోచించి చేసినటువంటి పని

0: ఇవన్నీ కూడా ఎప్పటికీ కూడా ఎంత కాలం గడిచిపోయినప్పటికీ కూడా చెడు ఫలితాలనివ్వవు, అంటే ఎప్పుడు కూడా శాశ్వతంగా మంచి ఫలితాలనే ఇస్తాయి అనేటువంటిది ఈ శ్లోకం యొక్క సారాంశము. ఈ శ్లోకంలో ఉన్నటువంటి వ్యాకరణాంశాలు చెప్తాను, రాసుకో.
1: అలాగే గురువుగారు.
0: సుదీర్ఘకాలేపి,
1: సుదీర్ఘకాలేపి,
0: సుదీర్ఘకాలే ప్లస్ అపి,
1: సుదీర్ఘకాలే ప్లస్ అపి,
0: ఇది పూర్వరూప సంధి అవుతుంది.
1: పూర్వరూప సంధి గురుగారు.
0: పూర్వరూప సంధి. అలాగే సుచింత్య చోక్తం,
1: సుచింత్య చోక్తం,
0: సుచింత్య,
1: సుచింత్య
0: ప్లస్ చ,
1: ప్లస్ చ
0: ప్లస్ ఉక్తం,
1: ప్లస్ ఉక్తం,
0: చ ప్లస్ ఉక్తం చోక్తం అనవుతుంది. ఇది గుణసంధి.
1: గుణసంధి.
0: ఇక సమాసాలకు వస్తే సుజీర్ణం ఒక పదం.
1: సుజీర్ణం.
0: దీని యొక్క విగ్రహ వాక్యం శోభనం జీర్ణం యస్య తత్.
1: శోభనం జీర్ణం యస్య తత్,
0: అది సుజీర్ణం అని అవుతుంది.
1: సుజీర్ణం.
0: కర్మధారయ సమాసం ఇది.
1: కర్మధారయ సమాసం.
0: రెండవ పదం సువిచక్షణ.
1: సువిచక్షణ.
0: శోభనం విచక్షణం శోభనం,
1: శోభనం
0: విచక్షణం
1: విచక్షణం
0: యస్య
1: యస్య
0: సహ
1: సహ
0: సువిచక్షణ
1: సువిచక్షణ.
0: ఇది బహువ్రీహి సమాసము.
1: బహువ్రీహి సమాసం.
0: తర్వాత పదం సుశాసిత.
1: సుశాసిత.
0: సుష్టు
1: సుష్టు
0: శాసిత
1: శాసిత
0: యా సా
1: సా
0: సుశాసిత
1: సుశాసిత.
0: ఇది కర్మధారయ సమాసం అవుతుంది.
1: కర్మధారయ సమాసం.
0: ఇక ఈ శ్లోకంలో చెప్పిన ధాతువులు చెప్తాను, రాసుకో.
1: అలాగే గురుగారు.
0: యాతి అని ఒక ధాతువు వాడబడింది ఈ శ్లోకంలో.
1: యాతి.
0: ఇది యా ప్రాపనే అనేటువంటి ధాతువు, లట్లకారం.
1: అలాగే గురుగారు.
0: పరస్మైపది ప్రథమ పురుష ఏకవచనం అవుతుంది యాతి అనే పదం ధాతువు.
1: అలాగే గురుగారు.
0: అలాగే ఉక్తం అనేటువంటి పదం ఉంది దీంట్లో. ఇది వచ్ అనే ధాతువు నుండి వచ్చినటువంటి పదం. వచ్ అనేటువంటి ధాతువుకు త అనే ప్రత్యయం చేస్తే ఉక్తం అనేటువంటి పదం ఏర్పడుతుంది.
1: అలాగే గురుగారు.
0: అలాగే కృతం కూడా.
1: కృతం.
0: కృ అనేటువంటి ధాతువుకు త ప్రత్యయం చేస్తే కృతం అని రూపమవుతుంది.
1: అలాగే గురుగారు.
0: దీంట్లో కొన్ని విశేషాలు ఏం చెప్పారంటే కవి, జీవన విలువలు అంటే ప్రతి మనిషి కొన్ని జీవన విలువలతో జీవించాలి, అలాంటి విలువలతో కూడుకున్నటువంటి జీవనమే సార్థకమైనటువంటి జీవనంగా చెప్పబడుతుంది. ఈ శ్లోకంలో ఆరు ముఖ్యమైనటువంటి విషయాలను కవి ప్రస్తావించాడు ఈ శ్లోకంలో. అంటే ఆహారము సరిగ్గా జీర్ణం కాకపోతే ఆరోగ్యం పాడవుతుంది ఒకటి, కొడుకు మూర్ఖుడైతే వంశం పాడవుతుంది రెండవది, భార్య అంటే గృహిణి అంటే సరి అయినటువంటి పద్ధతిలో గృహాన్ని నిర్వహించకపోతే ఆ గృహం చెడిపోతుంది, రాజును సరిగ్గా సేవించకపోతే ప్రాణాలే పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, ఆలోచించకుండా మాట్లాడితే అనేకమైనటువంటి సమస్యలు మనకు వ్యవహారంలో వస్తూ ఉంటాయి.
1: అవును గురువుగారు.
0: విచక్షణ లేకుండా పనులు చేస్తే అన్ని కూడా కష్టాలే కలుగుతూ ఉంటాయి. ఈ ఆరు అంశాలు అంటే ప్రతి మన జీవనంలో ఉపయోగపడేటువంటి ఆరు అంశాలు ఈ శ్లోకంలో ప్రస్తావించబడ్డాయి. ఇక సుచింత్య చోక్తం సువిచార్య యత్కృతం అనేటువంటి రెండు ఆ పదాలు వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి వ్యక్తి యొక్క వివేకానికి నిదర్శనాలుగా పనిచేస్తాయి. ఏంటంటే ఏదైనా మాట్లాడే ముందు చాలా చక్కగా బాగా ఆలోచించి మాట్లాడాలి. ఒక్కసారి మనం మాటను మాట్లాడిన తర్వాత దాన్ని మళ్ళీ రివర్స్గా అంటే తిరిగి తీసుకోలేనటువంటి పరిస్థితి కాబట్టి ఆ మాట్లాడడానికి ముందే బాగా ఆలోచించాలి, ఆలోచించిన తర్వాతనే మాట్లాడాలి. అలా అయితే ఎలాంటి సమస్యలు మనకు రావు. అలాగే ఆలోచించి చేసేటువంటి పని ఏదైతే ఉందో అది మనకు అన్ని విధాలా శ్రేయస్సును కలిగిస్తూ ఉంటుంది. ఆలోచించి చేసేటువంటి పని మనకు సర్వదా శ్రేయస్సును కలిగిస్తుంది అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఈ శ్లోకంలో మనకు చక్కగా వివరించడం జరిగింది. కాబట్టే హితోపదేశం గ్రంథం పేరే, కావ్యం పేరే హిత ఉపదేశం, అంటే మేలును ఉపదేశించడము అనేటువంటిదే ఈ కావ్యానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. కాబట్టి ఇలాంటి మంచి విషయాలన్నీ కూడా అనేకమైన శ్లోకాల్లో నారాయణ పండితుడు మనకు వివరించడం జరిగింది. వాటిల్లో మనము ఈరోజు ఈ శ్లోకం

0: శ్లోకాన్ని మనం చదువుకున్నాము. ఒకసారి శ్లోకాన్ని చెబుతాను. సుజీర్ణమన్నం
1: సుజీర్ణమన్నం
0: సువిచక్షణ సుతః
1: సువిచక్షణ సుతః
0: సుశాసిత
1: సుశాసిత
0: స్త్రీ
1: శ్రీ
0: నృపతి సుసేవిత
1: నృపతి
0: నృపతి సుసేవిత
1: సుసేవిత
0: సుచింత్య చోక్తం
1: సుచింత్య చోక్తం
0: సువిచార్య యత్కృతం
1: సువిచార్య యత్కృతం
0: సుదీర్ఘకాలేపి
1: సుదీర్ఘకాలేపి
0: సుదీర్ఘకాలేపి
1: సుదీర్ఘకాలేపి
0: నయాతి విక్రియాం
1: నయాతి విక్రియాం.
0: ఇంతటితో ఈ పాఠాన్ని ఈరోజుకు ముగిద్దాము.
1: అలాగే గురువుగారు, ధన్యవాదాలు.
0: అస్తు, పునర్మిలామః.
2: మీరింతవరకు డాక్టర్ జోషి సంతోష్ కుమార్ గారిచే సంస్కృత పాఠం విన్నారు. విద్యార్థి శ్రీనివాస్. ఇప్పుడు వినండి అల్లరి అల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరు గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
2: పాటైనా
1: పాటైనా
3: ఏదో ఏదో ఉండి గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
2: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
1: జనరంజని, శ్రోతుల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఇప్పుడు వినండి అల్లరి మొగుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం ఆలపించిన ఈ పాట.

ఆకాశవాణి ఈనాటి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వినండి శ్రీ భాయ్లాల్ బరుడ్ గారిచే వేణుగానం.

మీరింతవరకు శ్రీ భాయిలాల్ బరుడ్ గారిచే వేణుగానం విన్నారు. ఈనాటి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మీడియం వేవ్ 738 కిలోహెర్ట్స్, 406.5 మీటర్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. అందరికీ నమస్కారం, నేను మీ ఆదిత్య తేజ. ఈరోజు మనం ఆర్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నమాట. పనిచేసేటప్పుడు మైండ్ పెట్టి చేయండి అంటారు కొంతమంది. అసలు మైండ్ పెట్టి చేయడం అంటే ఏంటి? దీని గురించి ఆలోచించాలి. అక్కడి నుంచి వచ్చిందే ఆర్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్.

కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో అది మన వర్క్కి ఒక డెఫినేషన్ ఇస్తుంది అన్నమాట, ఒక పర్పస్ ఇస్తుంది. తర్వాత ఒక ఫ్రూట్ఫుల్గా వర్క్ చేయడానికి, సంపూర్ణంగా మన పనిని మనం కంప్లీట్ చేయడానికి మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది మనకు ఇస్తుంది అన్నమాట. కాన్సన్ట్రేషన్ మనకు రావాలి అంటే ఆ వర్క్ మీద మనకు ఆ యొక్క వర్క్ యొక్క పర్పస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థమై ఉండాలన్నమాట. ఆ వర్క్ని మనం ఓన్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకు ఆ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది లభిస్తుంది అన్నమాట. చిన్నప్పటి నుంచి ఒక స్టోరీ వింటున్నాం, పాండవుల్ని వాళ్ళ గురువు ద్రోణాచార్యుడు ఒక చెట్టు మీద ఉన్న పక్షిని గురి చూసి విల్లు ఎక్కిపెట్టి బాణం వదలమంటాడు. అప్పుడు ప్రతి ఒక్క పాండవులు, ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు అందరి దగ్గరికి వెళ్ళి మీకు ఏం కనిపిస్తుందని ఆయన అడుగుతారన్నమాట. నాకు పక్కనున్నటువంటి చెట్లు, కొమ్మలు, పక్షి, మీరు ఇవన్నీ రకరకాలుగా సిచ్యువేషన్స్ అన్నీ కూడా వాళ్ళు వివరిస్తారన్నమాట ఆయన. కానీ అర్జునుడు మాత్రం నాకు పక్షి యొక్క కనుగుడ్డు మాత్రమే కనిపిస్తుంది అంటాడు. అంటే ఇక్కడ ఆర్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఒకే ఒక పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేసి మన యొక్క టార్గెట్ని మనం ఎలా అచీవ్ చేయొచ్చు అని తెలుసుకోవచ్చు అన్నమాట. సరే ఇవన్నీ చెప్తున్నాను బాగానే ఉంది, ఆర్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ మనిషికి ఎందుకు అవసరం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వర్క్ అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక మంచి సాంగ్ విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ జుంబంది నాదం.

0: సో చక్కటి పాట అయితే వినేసాం కదా. సో మన టాపిక్లోకి వస్తే ఆర్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ఆర్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఎందుకు అవసరం అంటే, మనం మార్నింగ్ బెడ్ మీద నుంచి లేచిన దగ్గర నుండి మళ్ళీ పడుకునే వరకు మన బ్రెయిన్ మనం చేస్తున్న పనిని విడిచిపెట్టి డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్స్లో తిరుగుతూ ఉంటుంది. మనం ఒకటి చేస్తే ఇంకొకటి ఆలోచిస్తూ ఉంటాం, ఇంకొకటి చేస్తే మరి ఇంకొకటి ఆలోచిస్తూ ఉంటాం. ఇలా చేస్తూ ఉండడం వల్ల మనకు మనం వర్క్ మీద కాన్సన్ట్రేషన్ అనేది లోపిస్తుంది అన్నమాట. అప్పుడు మనం మన వర్క్ని కంప్లీట్గా కంప్లీట్ చేయలేం. స్టూడెంట్స్కి అయితేనేమో ఎడ్యుకేషన్ మీద ఫోకస్, బిజినెస్ మ్యాన్కి అయితేనేమో బిజినెస్ ఇష్యూస్ మీద ఫోకస్, కంటెంట్ క్రియేషన్ అయితేనేమో కంటెంట్ క్రియేటర్ వర్క్ మీద ఫోకస్. ఇలా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆక్యుపేషన్ డిఫరెంట్ డిఫరెంట్ యాటిట్యూడ్తో డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ చేస్తూ ఉంటాం. అయితే మనం ఆడినా, చదివినా, పడుకున్నా, తింటున్నా, మనం ఇవన్నీ కూడా చాలా సాధారణంగా చేస్తాం జనరల్గా. సో మీకు ఒక క్వశ్చన్ ఇవ్వాలి ఇప్పుడు. అదేంటి అంటే, మీలో ఎంతమంది ఈరోజు బ్రష్ చేస్తున్నప్పుడు మీ బ్రష్ మీదనే లేకపోతే టీత్ యొక్క మూమెంట్ మీదనే కాన్సన్ట్రేట్ చేశారు? చెప్పండి, ఒక్కసారి నిమిషం ఆలోచించుకునే నాకు సమాధానం ఒకసారి మీరు ఊహించుకోండి. నాకు కూడా అదే అనిపించింది. యాక్చువల్గా నేను మీతో చెప్తున్నాను కదా, నేను కూడా దాని మీద అంత ఆలోచించలేదు. అప్పుడు కూడా ఏదో ప్రోగ్రాం గురించో ఆలోచించడం లేకపోతే ఎక్కడో జరిగే దాని గురించి ఆలోచించడం చేశాను. అందరు అనుకుంటారు బాతింగ్ చేయడము, బ్రషింగ్ ఇవన్నీ కూడా ఒక జనరల్గా మనం రోజు చేస్తాం కదా, వీటి కాన్సన్ట్రేషన్ ఎందుకు అవసరం అంటారు. కానీ సబ్కాన్షియస్గా యాక్టివ్గా అవుతూనే ఉంటాం మనం. మనకు మైండ్కి మనకు తెలియకుండా మన మైండ్ రీడ్ చేసుకుంటూ ఉంటుంది. మీరు చెప్పండి, మీరు మార్నింగ్ లెవెన్ మీకు ఏమో చెప్తారు రోజు స్నానం చేయమని లేకపోతే రోజు బ్రష్ చేయమని, మీ మైండ్ అనేది మీకు అట్లా యాక్టివ్ అయ్యి ఏదైతే మనం 100,000 అవర్స్ మనం వర్క్ చేస్తామో ఆ 1,000 అవర్స్లో మనం మాస్టర్ అయిపోతాం అనమాట. వీఆర్ ఆల్సో మాస్టర్స్ ఇన్ బ్రషింగ్ బాతింగ్. సో అలా అనమాట, ఏ యాక్టివిటీ అయినా మన సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడూ మనకు యాక్టివ్ అవుతూనే ఉంటుంది. ఆ నర్వస్ సిస్టమ్ అనేది మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గాడ్ గిఫ్ట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. అలా ఆ కాన్సన్ట్రేషన్ అనేది ఈ యొక్క ఏ సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్ అవ్వాలన్నా కూడా దానికి కూడా మనకు రిలవెంట్గా మనకు యాక్టివ్ కాన్సన్ట్రేషన్ అనేది అవసరం అనమాట. అదే ఎలా వస్తుంది అనేది ఒక చిన్న కమర్షియల్ స్పాట్ తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాత్.
3: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
4: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
3: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
4: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
3: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయినా

0: CFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే NPS సంచయిలో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి NPS సంచయ్తో.
1: సో మనమైతే ఆర్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. సబ్కాన్షియస్ మైండ్కి కూడా ఆ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది రిక్వైర్డ్ అని అయితే నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే నిన్న ఒక ఆర్టికల్ చదివా, ఆర్టికల్ టైటిల్ వచ్చేసి ది ఆర్ట్ ఆఫ్ బీయింగ్ ప్రెజెంట్. రేపు ఏం జరుగుతుందని భయం లేకుండా ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో, ఈ క్షణం నేను ఎలా ఉన్నాను, నేను దేని గురించి వర్క్ చేస్తున్నాను, నేను దేని గురించి ఆలోచిస్తున్నాను, ఇప్పటి వర్క్ కోసం అని ఆలోచించాలి అని చదివాను అనమాట. చూడండి ఎంత మీనింగ్ ఉంది దాంట్లో. లైక్ మనం చదివేదాన్ని బట్టి మనకు ఒక ఆ యొక్క పర్స్పెక్టివ్ అనేది

0: నేను ఎలా ఉన్నాను, నేను దేని గురించి వర్క్ చేస్తున్నాను, నేను దేని గురించి ఆలోచిస్తున్నాను, ఇప్పటి వర్క్ కోసం అని ఆలోచించాలి అని చదివాను అన్నమాట. చూడండి ఎంత మీనింగ్ ఉంది దాంట్లో. లైక్ మనం చదివేదాన్ని బట్టి మనకు ఒక ఆ యొక్క పర్స్పెక్టివ్ అనేది మనకు అర్థమవుతుంది అనమాట. కొంతమంది చదువుతారు, చదివితే కంప్లీట్ చేస్తారు, కానీ దాన్ని ఫీల్ అవ్వ చదవటంలో కూడా ఒక ప్రెజెన్స్ ఉంటుంది అనమాట. సో ఆ ఫీల్ అయినప్పుడు వచ్చినటువంటి ఆ ఫీల్నే మీకు నేను ప్రజెంట్ చేయబోతున్నాను అనమాట. జనరల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో రీల్స్ ప్రభావం తర్వాత లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా మన ప్రజెంటేషన్ విషయంలో ఆలోచించేలా చేయట్లేదు. మన యొక్క కాన్సన్ట్రేషన్ స్పాన్ అనేది కూడా 30 సెకండ్స్ కంటే తగ్గిపోయింది. దానివల్ల యాంగ్జైటీ, స్ట్రెస్ బాగా పెరిగిపోయాయి. ఈ టైంలో మన ఆర్ట్ ఆఫ్ ది ప్రజెంట్ సంబంధించినటువంటి చాలా అవసరం ఉందన్నమాట, చాలా నీడ్ ఉంది. మనం ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉండడం అనేది చాలా రిక్వైర్మెంట్. సో దానికోసం అసలు మనం ఎలా ఫాలో అవ్వచ్చు, ఇవా ఏమేమి చేయొచ్చు అనే దాని గురించి కొన్ని కొన్ని రెమెడీస్ అయితే మీతో నేను షేర్ చేసుకుంటానమాట. ఆ రెమెడీస్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి బాడీ సిగ్నల్స్ అనమాట. మన బాడీ మనకు చాలా చాలా ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటుంది. హెల్త్ రిలేటెడ్ అవ్వచ్చు, తర్వాత నాలెడ్జ్ విషయంలో అవ్వచ్చు, బ్రెయిన్ వర్కింగ్ ఫంక్షనింగ్, తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ బాడీ ఆర్గాన్స్లో ఉన్నటువంటి వాటి యొక్క ఫంక్షనింగ్ అవ్వచ్చు. మనకు డిఫరెంట్ డిఫరెంట్ రూపంలో మనకైతే బాడీ మనకు చాలా చెప్తుందన్నమాట. అయితే ఒక స్వామి వివేకానంద కోట్ అయితే మనం ఇక్కడ కూడా గుర్తు చేసుకోవాలన్నమాట. నీలో నువ్వు మాట్లాడుకోలేకపోతే రోజుకి ఒక్కసారైనా ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని మీరు కోల్పోతారు అంటారు. చూడండి దీంట్లో కూడా చాలా మీనింగ్ ఉందన్నమాట. ఇది కూడా ఇలాంటిదే, మన బాడీ మనకేం చెప్తుందో మనం తెలుసుకోవాలన్నమాట. మనలో మనం మాట్లాడుకోవాలి. చాలామంది పిచ్చోళ్ళు అనుకుంటారు, కానీ మనలో మనం మాట్లాడుకోవాలి. సో అప్పుడు మాత్రమే మనం మన యొక్క మైండ్ మనకేంటనేది తెలుసు అనమాట. దాన్ని మనం కార్పొరేట్ వేలో అయితే స్వాట్ అనాలిసిస్ అంటారనమాట. మన యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, మన యొక్క వీక్నెస్ ఏంటి, మన యొక్క ఆపర్చునిటీస్ ఏంటి, మన యొక్క థ్రెట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మన యొక్క మనలో మనకు తెలుసుకోవాలన్నమాట. మనం ఈ ప్రపంచంలో ఒక డైలాగ్ కూడా ఉంటుంది కదా, ఈ ప్రపంచంలో పక్కోడి మీద గురించి తెలుసుకునే అంత అవసరం మనకు అవసరం లేదు, బట్ మన గురించి మనం ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అప్పుడు మాత్రమే మనం ఈజీగా డిఫెండ్ చేయగలుగుతాము, ఈజీగా నేర్చుకోగలుగుతాం. సో అటువంటి సిచ్యువేషన్స్లో మనకు మనకు బాడీ సిగ్నల్స్ రూపంలో మనకు బాడీ అనేది మనకు చాలా ఇస్తుంది అన్నమాట. సో ఆ యొక్క పర్పస్ మనం తెలుసుకోవాలనుకుంటే ఒక వే ఉందన్నమాట. ఎవరూ లేని ప్లేస్లో కామ్గా ఉన్నటువంటి ఒక ఏరియాకి వెళ్ళండి, అక్కడ కూర్చోండి, ఫోన్ ఆఫ్ చేయండి, కళ్ళు మూసుకొని నెమ్మదిగా న్యాచురల్గా ఒక శ్వాస తీసుకోండి. ఆ టైంలో మీకు అనిపించే బాడీ చేంజెస్ లైక్ బ్రీతింగ్ ఇన్ అవుట్, బ్లడ్ ప్రెషర్, ఫీల్ గుడ్ అట్మాస్ఫియర్, ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టోటల్ బాడీ కామ్ అయిపోతుంది. నేను చెప్తుంటే నాకే ఒక ఫీల్ వస్తుంది అన్నమాట, ఇంకా చేస్తే మంచి ఫీల్ అయితే వస్తుంది. ఈ సిచ్యువేషన్లో మనం మన బాడీ గురించి చాలా కామ్గా తెలుసుకోవచ్చు ఎన్నో విషయాలు. మనకు కాన్సన్ట్రేషన్ కూడా డెవలప్ అవుతుంది అన్నమాట. ఎలా అంటే మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ యాక్టివిటీని చేస్తానన్నమాట, కంటిన్యూస్ యాక్టివిటీలో ఉంటాం. మనం కళ్ళు మూసుకుంటాం, ఆటోమేటిక్గా మనకు ఒక బ్లాక్ స్క్రీన్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట మన మైండ్లో. ఆ బ్లాక్ స్క్రీన్లో చాలా ఎంటీగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు వస్తాయి. పొద్దున్న ఏం తిన్నాం, సాయంత్రం ఏం చేస్తాం, ఇలా ఇలా ఏం చేసాం, నిన్న ఏం చేసాం, అక్కడ ఇప్పుడు ఉన్నాం, ఇలా మనకి మొత్తం కూడా మనకి ఆ బ్లాక్ స్క్రీన్లో మనకి ఎట్లా డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఒక్కసారి కళ్ళు మూసుకొని చూడండి. బట్ ఆ కళ్ళు మూసుకున్నప్పుడు కూడా మనకు వాటిని అన్నిటిని కూడా మనం అవాయిడ్ చేసేసి ఏదైతే చిక్కుల్లాగా మనకు అనిపిస్తున్నా వాటిని అన్నింటిని కూడా అవాయిడ్ చేసి ఒక్కసారి మళ్ళీ మీరు ఆ కాన్సన్ట్రేటెడ్గా చూసుకున్నట్లయితే మీలో మీకు ఒక ఇన్నర్ ఫీలింగ్ అనేది అయితే లభిస్తుంది అన్నమాట. ఆ ఇన్నర్ ఫీలింగ్లో చాలా వాల్యూ ఉంటుంది, ఎందుకంటే ఒకరికి ఎక్స్ప్రెస్ చేయలేదు అన్నమాట. ఎందుకంటే మనం ఓన్గా దాన్ని ఫీల్ అవ్వాలి. ఒకసారి ట్రై చేయండి. మరి
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల.
0: సో ఇప్పుడైతే మనం ఆర్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో దానికి సంబంధించినటువంటి థెరపీస్ గురించి అయితే కూడా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఇందాకలా చెప్పినట్టు కామ్నెస్ రిక్వైర్మెంట్ అనేది గురించి మాట్లాడుకున్నాం. అయితే దాని ద్వారానే మనం ఒక ఇన్నర్ ఇంజనీరింగ్ అని కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కార్పొరేట్ స్టైల్లో అప్పుడు మాత్రమే మన యొక్క స్ట్రెస్, యాంగ్జైటీ ఏవైతే ఉన్నా అవన్నీ మనకు బయటకు వచ్చేసి మనం కామ్గా మన గురించి మనం ఈజీగా ప్రిడిక్ట్ చేయగలుగుతాం. ఇంకొక థెరపీ గ్లాస్ వాటర్ ఎనర్జీ ట్రిక్ అంటాం అనమాట. ఆ గ్లాస్

వాటరేగా అనుకుంటాం, కానీ దాంట్లో కూడా చాలా మీనింగ్ ఉందన్నమాట. మనం రోజు వాటర్ తాగుతూ ఉంటాం, ఒకసారి ఫోన్ మాట్లాడుకుంటూ, ఇంకోసారి ఏదో ఆలోచించుకుంటూ ఉంటాం. కానీ ఈసారి నుండి మీరు తాగేటప్పుడు తీసుకునే దగ్గర నుండి మీ బాడీలోకి చేరుకునే వరకు మీరు ఆ ఫ్లోని అబ్జర్వ్ చేయండి, చేస్తూ ఉండండి. ఎందుకంటే ఆ ఫ్లోలో మనకు మనలోని ప్రజెంట్ సిచ్యువేషన్ని తెలియజేస్తుంది అన్నమాట. మీరు జనరల్గా మీకు ఇప్పుడు చెప్తున్నప్పుడు, ఇంతకుముందు ఎన్నోసార్లు మనం కొన్ని వేల లీటర్లు తాగుంటాం ఇప్పటి వరకు మనం పుట్టిన దగ్గర నుండి, కానీ మనం అంత ఫీల్ అయ్యి ఉండం. ఎందుకంటే జనరల్ పర్పస్ కాబట్టి ఇందాలనుకున్నట్టు ఆ సబ్కాన్షియస్గా మనం తాగుతూనే ఉంటాం, స్వాల్ అవుతూనే ఉంటుంది, అన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ దీనికి రిక్వైర్మెంట్, దీనికి కూడా కాన్సన్ట్రేషన్ అనేది కావాలి. ఎందుకంటే మనం అనేది ఆర్ట్ ఆఫ్ ప్రజెంట్, ఇప్పుడులాగా బతకాలి అని అనుకుంటున్నాం. సో దానికి సంబంధించింది కాబట్టి ఈసారి మీరు వాటర్ తాగేటప్పుడు ఇది విన్న మరుక్షణం ఎప్పుడైనా తాగితే దాని ద్వారానే ఆలోచిస్తూ చాడండి. అప్పుడు మాత్రమే మనలోని మనకి ఏమనేది అర్థమవుతుంది అన్నమాట. అప్పుడు మనం ఆ గ్లాస్ మీద, ఆ ఫ్లో మీద, ఆ వాటర్ తాగుతున్న ఆ ఫ్లోని మనం కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. దానివల్ల మన వర్క్ మన కంట్రోల్లోకి ఉంటుందన్నమాట. అది మైండ్ని కంట్రోల్ చేసే ట్రిక్ అన్నమాట ఇది. తర్వాత ఇంకో ట్రిక్ వచ్చేసి వాకింగ్. మన రోజు ఏదో ఒక రకమైన పని గురించి ఆలోచిస్తూ ఉంటాం, కానీ ఈసారి మీరు నడిచేటప్పుడు వేసే స్టెప్స్ దగ్గర నుండి నెక్స్ట్ వెళ్ళబోయే అడుగు వరకు మీ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ ఫ్లో మీదే ఉంచండి. ఉంచడం వల్ల ప్రతి ఒక్క ఫీల్ని అబ్జర్వ్ చేస్తారు. ఎలా అంటే మీరు నడిచే పద్ధతి, డైరెక్షన్, ఇంకా మీ యొక్క లెగ్ ఫోల్డింగ్స్, ఇలా ప్రతిదీ మీ కంట్రోల్లో ఉంటుంది. అంటే మీరు మీ ప్రజెంట్ సిచ్యువేషన్లో జీవిస్తున్నారు. దానివల్ల మీ యొక్క మైండ్ అనేది కామ్ అయ్యి మీరు పూర్తి కాన్సన్ట్రేషన్ వర్క్ మీద పెడతారు. అంటే ప్రస్తుతం చేస్తున్న వర్క్ మీద మీ కాన్సన్ట్రేషన్ అనేది బాగా ఉంటుందన్నమాట. దానికి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ ట్రిక్స్, లైక్ మొన్నటి వరకు మనం యోగా గురించి మాట్లాడుకున్నాం, అట్లా బ్రెయిన్కి సంబంధించిన ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో, లైక్ యోగాస్, తర్వాత పజిల్స్, మైండ్ మ్యాపింగ్, బ్రెయిన్ స్ట్రోమింగ్, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండండి అనమాట. వాటి వల్ల మనకు మంచి మంచి యాక్టివిటీస్, బ్రెయిన్ స్ట్రోమింగ్ అయితే జరుగుతుంది అనమాట. ఈరోజు అయితే మనం ఆర్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. ఇది ఈరోజు యువతరంగం కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ఆకాశవాణి సమయం 12:30 అవుతుంది. తెలుగులో జాతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో 2026 శౌర్య పురస్కారాలు ప్రదానం చేస్తారు. రసాయనిక ఎరువుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బంది ఎదురవుతోందని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని ఆహార ఉత్పత్తుల పరిశ్రమల మంత్రి చిరాగ్ పాస్వాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 16వ సదస్సులో సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పిల్లల మనుగడ ఎదుగుదల, పోషకాహారం, మెదడు అభివృద్ధికి జీవితంలో మొదటి 3 సంవత్సరాలు ఎంతో కీలకమైనవని గుర్తిస్తూ పెహ్లే 3 సాల్ సంపూర్ణ దేఖ్వాల్ అనే దార్శనికతను ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెడుతుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న హోమ్ బేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్ కార్యక్రమాలను విలీనం చేయడం ద్వారా పుట్టినప్పటి నుంచి 3 ఏళ్ల వయసు గల పిల్లల కోసం ఈ కార్యక్రమం ఇల్లు సమాజ ఆధారిత సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెషల్స్ పర్యటనలో భాగంగా 3వ రోజైన ఈవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెషల్స్ రాజధాని విక్టోరియాలోని నవశక్తి వినాయకర్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన ప్రవాస భారతీయులతో కూడా సమావేశమయ్యారు. ఈ మధ్యాహ్నం పీస్ పార్క్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి నివాళులర్పిస్తారు. అంతకుముందు సెషల్స్ స్వాతంత్ర్యం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన మోదీ ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి

భారతీయ ప్రధానమంత్రిగా నిలిచారు. గుజరాత్లో ప్రాంతీయాకాంక్షలు, ప్రపంచ ఆశయాలు అనే ఇతివృత్తంతో 4వ వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్ ఈవేళ వడోదరలోని జీఎస్ఎఫ్సి విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుంది. మధ్య గుజరాత్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, మన్సుఖ్ మాండవియాలతో పాటు రాష్ట ప్రభుత్వంలో కీలక మంత్రులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలు పాల్గొంటారు. 2 రోజుల సదస్సులో భాగస్వామ్య దేశాలైన జపాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుక్రెయిన్, రవాండాలకు చెందిన 151 మంది నిపుణులు, ప్రతినిధులతో 30కి పైగా సెమినార్లు నిర్వహిస్తారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే 2026 రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలను ప్రదానం చేస్తారు. సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమంలో రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీస్ సిబ్బందికి రాష్ట్రపతి ఈ శౌర్య పురస్కారాలను అందజేస్తారు. సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, ఇతర భద్రతా సంస్థల సిబ్బంది ప్రదర్శించిన అసాధారణమైన ధైర్య సాహసాల గుర్తింపుగా ఈ అవార్డులు అందజేస్తారు. జమ్మూకాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలు, దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదం, తిరుగుబాట్లు, విదేశీ ముప్పులకు వ్యతిరేకంగా భారత్ కొనసాగిస్తున్న పోరాటాన్ని ఈ పురస్కారాలు ప్రతిబింబిస్తాయి. వీటితో పాటు విమానయానం, సముద్ర ఆపరేషన్లు, మానవతావాద సహాయక చర్యల్లో ప్రదర్శించిన అసాధారణ ధైర్య సాహసాలను కూడా అవి గుర్తిస్తాయి. ఈ నెల 8వ తేదీన రాష్ట్రపతి భవన్లో జరిగిన మొదటి రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొన్ని శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అందిన విరాళాల్లో ఆర్థిక అక్రమాలు జరిగినట్లుగా ఆరోపిస్తూ కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత పిటిషన్పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఈవేళ నిరాకరించింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ షీల్ నాగూలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ఎందుకు అత్యవసరంగా విచారించాలో, దాని అవసరమేంటని ప్రశ్నించింది. అలాగే వేసవి సెలవుల అనంతరం కోర్టు తిరిగి ప్రారంభమైన తర్వాత పిటిషన్ను విచారణకు లిస్ట్ చేయాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. జన విశ్వాస్ నిబంధనల సవరణ చట్టం 2026 ద్వారా 2009 లీగల్ మెట్రాలజీ చట్టం కింద ప్రభుత్వం ఇంప్రూవ్మెంట్ నోటీస్ యంత్రాంగాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ప్రకారం విధానపరమైన లేదా నియంత్రణపరమైన తప్పులు మొదటిసారి చేసిన వ్యాపార సంస్థలకు వారిపై శిక్షార్హమైన చర్యలు ప్రారంభించడానికి ముందే ఆ లోపాన్ని సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తారు. వినియోగదారుల రక్షణను కొనసాగిస్తూనే స్వచ్ఛంద నిబంధనల అమలును ప్రోత్సహించడం, అనవసరమైన కోర్టు కేసులు తగ్గించడం, నమ్మకమైన నియంత్రణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంపొందించడం ఈ సంస్కరణ ముఖ్య లక్ష్యమని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశ సమగ్ర అభివృద్ధికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ప్రస్తుత కాలపు అవసరమని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. ఇది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, యువతకు సుస్థిరమైన వృద్ధిని చేకూరుస్తుందని ఆయన అన్నారు. యువత ఉద్యోగాలు వెతికేవారిగా కాకుండా ఉద్యోగాలను సృష్టించే వారిగా ఎదగాలని ఆయన పర్భణిలోని వసంతరావు నాయక్ మరాఠ్వాడా కృషి విద్యాపీఠ్ ఫుడ్ టెక్నాలజీ కాలేజీలో మాట్లాడుతూ చెప్పారు. అక్కడ కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. పంట చేతికొచ్చిన తర్వాత జరిగే నష్టాలను తగ్గించవలసిన అవసరం ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించాలని చిరాగ్ పాస్వాన్ చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లలో మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ను బలోపేతం చేయడానికి భారతీయ ఆహారోత్పత్తులు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని మంత్రి అన్నారు. రసాయనిక ఎరువులు, పురుగుల మందుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను మరింతగా అవలంబించాలని పాస్వాన్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కనీసం ఒక్క భారతీయ ఆహారోత్పత్తి అయినా ప్రతి డైనింగ్ టేబుల్పై స్థానం సంపాదించుకునేలాగా మన దేశం గ్లోబల్ ఫుడ్ బాస్కెట్గా ఎదగాలని ఆయన అన్నారు. ఒడిశాలోని పూరి తీర్థక్షేత్రంలో పవిత్రమైన దేవస్నాన జాతర
ప్రారంభమైంది. శ్రీ జగన్నాథ ఆలయంలో సంప్రదాయ వైభవంతో ఇది జరుగుతుండటంతో ఈ ఉదయం లక్షలాది మంది భక్తులు

0: పూరి నగరానికి తరలివచ్చారు. వైదిక మంత్రోచ్చారణలు, శంఖనాదాలు, భక్తి సంగీతం నడుమ దేవతామూర్తులను ఊరేగింపుగా స్నానవేదిక వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ఆలయంలోని పవిత్రమైన సువర్ణ బావి నుంచి తీసిన 108 కుండల సుగంధ జలాలతో స్వామివార్లకు పవిత్ర స్నానోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ వార్షికాచారం ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్రకు ఒక ముఖ్యమైన ముందస్తు ఘట్టంగా భావిస్తారు. జమ్మూకాశ్మీర్లో 3 ప్రారంభం కానున్న వార్షిక శ్రీ అమర్నాథ్ జీ యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ యాత్ర అధికారికంగా ప్రారంభం కావడానికి ముందు భద్రతా ఏర్పాట్లు, కాన్వాయ్ల కదలికలు, మొత్తం సన్నద్ధతను అంచనా వేయడానికి ఈరోజు పూర్తి స్థాయి డ్రై ట్రయల్ రన్ నిర్వహించినట్లు ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేశారు. వెనిజువేలాలో బుధవారం నాడు సంభవించిన 2 శక్తివంతమైన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 1450 పెరిగిందని వెనిజువేలా జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రాడ్రిగ్స్ తెలియజేశారు. తీవ్రమైన 2 భూకంపాల తర్వాత వెనిజువేలాలో 430 తేలికపాటు నుంచి ఒక మోస్తరు ఆఫ్టర్ షాక్స్ నమోదైనట్లు కూడా ప్రభుత్వం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ఏంజలీస్లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 గోల్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించింది. నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసింది. హ్యూస్టన్లో 4 నాడు జరిగే తదుపరి మ్యాచ్లో నెదర్లాండ్స్ లేదా మొరాకోతో తలపడుతుంది. 19 జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్తో ముగిసే ఈ సింగిల్ ఎలిమినేషన్ టోర్నమెంట్కు నాకౌట్ దశ ఆరంభం. లండన్లోని లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్లో నిన్న జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్ రివర్స్ మ్యాచ్ నిర్ణీత సమయంలో 0-0 డ్రాగా ముగియడంతో పెనల్టీ షూటౌట్లో భారత్ 3-2 తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. హాకీ ప్రపంచకప్కు ముందు భారత్కు ఇదే చివరి ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్ మ్యాచ్ కావడం విశేషం. విశేషాలు మరొకసారి. 3 పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో 2026 శౌర్య పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. రసాయనిక ఎరువుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బంది ఎదురవుతోందని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని ఆహారోత్పత్తుల పరిశ్రమల మంత్రి చిరాగ్ పాస్వాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విందాం.

0: द्रोणाचार्य ने सभी राजकुमारों को बताया,
1: क्या तुम लोग समझ गए कि अर्जुन का तीर निशाने पर क्यों लगा? जिसे केवल लक्ष्य दिखाई दे वही सफल होता है। तुम लोगों को लक्ष्य के साथ साथ और बहुत सी चीजें भी दिखाई दे रही थीं, इसलिए तुम्हारा ध्यान बट गया और निशाना ठीक नहीं बैठा। अर्जुन का ध्यान केवल चिड़िया की आंख पर था, इसलिए उसका निशाना बिल्कुल ठीक बैठा और बाण ठीक चिड़िया की आंख पर लगा।
2: श्रोताओ, अभी आपने सुना कार्यक्रम अर्जुन का निशाना, और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अब अपने मित्र अजीत
3: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
2: नमस्कार।
4: उमंग उमंग उमंग उमंग।
5: మీరింత వరకు NCERT వారి ధారావాహిక ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
6: సుప్రభాత వేళ భక్తిభావం.
7: కర్షక జనావళికి తారక మంత్రం.
6: మహిళా లోకానికి ప్రియనేస్తం.
7: యువజనులకై ఉత్తుంగ తరంగం.
6: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
8: కొంతకాలం కొంతకాలం
7: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
6: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
9: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
7: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
9: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
6: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
7: అన్ని తానై
6: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
7: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
6: ఆకాశవాణి
7: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
5: ఈనాటి NCERT ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 1:10 అవుతుంది. తెలుగులో ప్రాంతీయ వార్తలు విందాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశానికే వెన్నెముకలాంటి రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల పలు రాష్ట్రాలు పురోభివృద్ది చెందుతున్నాయని, తెలంగాణలో కూడా అదే మార్పు జరగాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆకాంక్షించారు. వైమానిక రక్షణ రంగాలకు సంబంధించిన అంతర్జాతీయ వ్యాపార సదస్సు ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 రేపటి నుండి జూలై 2వ తేదీ వరకు హైదరాబాద్లోని హైటెక్స్లో జరుగుతుంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రైతు దేశానికే వెన్నెముక అని, రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కోరెళ్ల గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నాగలి దున్ని విత్తనాలు చల్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురిసి రైతులు పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భూమాతను ప్రార్థిస్తూ వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించామన్నారు.
1: రైతే దేశానికి వెన్నెముక, రైతు సంక్షేమం కోసం తప్పకుండా మా ప్రభుత్వం కట్టుబడి ఉంటది, రైతు సంక్షేమంలోనే పనిచేస్తామనే మాట మరొకసారి తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వకంగా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు.
0: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లోని ఒక విద్యా సంస్థలో ఈరోజు జరిగిన విద్యార్థుల సమ్మేళనంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పాల్గొన్నారు. వికసిత్ భారత్ అంశంపై జరిగిన ఈ సమ్మేళనంలో నబీన్ ప్రసంగిస్తూ డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల

0: అనేక రాష్ట్రాలు అభివృద్ది పథంలో పురోగమిస్తున్నాయని, తెలంగాణలో కూడా అదే మార్పు జరగాలని ఆకాంక్షించారు.
1: దేశ భర మే పిచ్చే 12 వర్షో కరీబ్ 2 లక్ష అధిక స్టార్ట్అప్ ఆజ్ ఆగే కామ్ కర్ 125 అధిక యూనికార్న్ ఇస్ దేశ కే యువ ప్రయాస నేతృత్వ ఆగే బ కేంద్ర కి పాలిసీ మే స్టార్ట్అప్ కో గ్రోత్ దేనే సపోర్ట్ కర్నే కే లియే కాఫీ.
0: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక అభివృద్ది సంక్షేమ పథకాలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానంగా వివరణ ఇచ్చారు. ఈ సమ్మేళనంలో బీజేపీ రాష్ట్ర అధ్యకుడు రామచంద్రరావు కూడా పాల్గొన్నారు. వైమానిక రక్షణ రంగాలకు సంబంధించిన అంతర్జాతీయ వ్యాపార సదస్సు ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 రేపటి నుండి జూలై 2వ తేదీ వరకు హైదరాబాద్లోని హైటెక్స్లో జరుగుతుంది. ఈ 3 రోజుల సదస్సుకు 25 దేశాల నుండి 400కు పైగా సంస్థల నుండి 1200 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటారు. సదస్సులో 10,000కు పైగా ముందస్తు B2B వ్యాపార సమావేశాలు నిర్వహిస్తారు. బోయింగ్, ఎయిర్బస్, లాక్హీడ్ మార్టిన్, జీఈ ఏరోస్పేస్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో పాటు భారతీయ MSMEలు పాల్గొంటున్న ఈ సదస్సు భారత్ను ప్రపంచ వైమానిక తయారీ కేంద్రంగా నిలిపే లక్ష్యంతో జరుగుతోంది. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జర్మనీ భాషా శిక్షణా తరగతులను ఈరోజు ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక వెంకటస్వామి పరిశీలించారు. యువత జర్మనీ భాష నేర్చుకుని విదేశాల్లో ఉపాధి అవకాశాలు పొందాలని సూచించారు. తెలంగాణకు చెన్నూరు నియోజకవర్గం రోల్ మోడల్గా నిలుస్తుందన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో బీఎల్ఏలతో సమావేశమైన మంత్రి ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు.
2: కమిట్మెంట్ తోటి ఒక పకడ్బందీగా నేను నేర్చుకోవాలి, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అని చెప్పి ఆ జోష్ ఏదైతే ఆ విద్యార్థుల్లో చూసానో, టామ్కామ్ లో చాలా ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు. మీరు అందరు కూడా లోకల్ లాంగ్వేజ్, జర్మన్ లాంగ్వేజ్, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే టామ్కామ్ మీకు సహకరిస్తుంది.
0: ఏరువాక పున్నమి సందర్భంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రంలోని రైతులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పొలం దున్నే నాగలికి, నాగలి పట్టే చేతులకు వందనం అర్పిస్తున్నానని మంత్రి పేర్కొన్నారు. ఈ సీజన్లో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించిన మంత్రి, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని, వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకోవాలని రైతన్నలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిన్న భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. జనగామ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదైంది. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నిన్న వర్షం కురిసింది. అత్యధికంగా కోనరావుపేట మండలంలో 73.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని సిపిఓ శ్రీనివాసాచారి తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో 18.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మరోవైపు హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో ఆశించిన మేరకు వర్షపాతం నమోదు కావడం లేదు. గత 24 గంటల్లో వరంగల్ జిల్లాలోని 11 మండలాల్లో జిల్లా వ్యాప్తంగా సగటున 5.9 మిల్లీమీటర్ల తేలికపాటి వర్షపాతం నమోదైంది. దుగ్గొండి, నల్లబెల్లి మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. డ్రగ్స్ రహిత ములుగు జిల్లా నిర్మాణమే లక్ష్యమని జిల్లా సంక్షేమ శాఖ అధికారి ప్రేమలత అన్నారు. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమలత మాట్లాడుతూ,
3: గ్రామ స్థాయిన గ్రామ సభలు కూడా నిర్వహించి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంగన్వాడీ నుండి మొదలు పెడితే, గ్రామ పంచాయతీ నుండి మొదలు పెడితే ప్రతి హాస్పిటల్లో కూడా ఈ అవగాహన కార్యక్రమాలు, పోలీస్ స్టేషన్ లో వచ్చే వరకు కూడా ఈ కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది చేపడుతున్నాం. డ్రగ్స్ రహిత జిల్లాగా ఏర్పాటు చేసుకోమన్న ధీమా అందజేయాలని తెలియజేసుకుంటున్నాం.
0: పద్మశ్రీ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ పి విజయానంద్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ లో సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, పద్మశ్రీ పురస్కారం గుర్తింపు తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. ప్రజలకు, ముఖ్యంగా క్యాన్సర్ బాధితులకు మరింత అంకిత భావంతో వైద్య సేవలు అందిస్తానని తెలిపారు.
4: మయూనార్ వాసులకి తప్పనిసరిగా ఇంకా సేవ చేయాలి. వాళ్ళకి ఎవరికి ఏ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా

0: నేను సహాయం చేస్తానని వాళ్ళకి ప్రామిస్ చేశాను. ఈ వార్డు నాకు ఒక్కరికే వచ్చినట్టు కాదు, మెవినర్లో చదివాను, ఆ రెస్పాన్సిబిలిటీ నాకుంది.
1: కరీంనగర్ జిల్లాలో ప్రధాన సాగునీటి, త్రాగునీటి అవసరాలు తీర్చే దిగువ మానేరు జలాశయంలో రోజురోజుకు నీటి నిల్వ తగ్గిపోతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సంపత్ కుమార్ అందిస్తారు.
2: త్రాగునీరు సాగునీరు కోసం దిగువ మానేరు జలాశయంపై ఆధారపడిన కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు సూర్యాపేట జిల్లాలో కొన్ని ప్రాంతాలు తీవ్ర నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈసారి ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాలు కూడా తక్కువ కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో డ్యాంలో నీటి నిల్వలు భారీగా తగ్గడంతో కరీంనగర్ కార్పొరేషన్ లో ప్రతిరోజు నీరు ఇచ్చే కార్యక్రమంను దినం తప్పించి దినంగా అధికారులు మార్పు చేశారు.
1: ఈరోజు జాతీయ గణాంక దినోత్సవం జరుపుకుంటున్నారు. ఖచ్చితమైన గణాంకాలు దేశ ప్రగతికి పునాది వేస్తాయి. సరైన డేటా ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు సమగ్ర అభివృద్దికి బాటలు వేస్తాయి. ఆధునిక భారత గణాంక పితామహుడైన ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర జయంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్తో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఈరోజు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం హరిత కాకతీయ హోటల్కు చేరుకోనున్న నితిన్ నబీన్ గిరిజన నాయకులు, సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో విజయ సంకల్ప సమ్మేళనంలో భాగంగా ఉమ్మడి జిల్లా బూత్ అధ్యక్షులు పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేస్తారు. సాయంత్రం భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్కు ప్రయాణమవుతారు. ప్రభుత్వం ఆమోదించిన నమూనా ప్రకారం నాణ్యతలో రాజీ లేకుండా గడువులోగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కళాశాల పనులు పూర్తి చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో 4 మండలాల్లో రెవెన్యూ భవనాల నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు మంజూరైనట్టు సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయ్ హరీష్ బాబు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశానికే వెన్నెముక లాంటి రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల పలు రాష్ట్రాలు పురోభివృద్ది చెందుతున్నాయని, తెలంగాణలో కూడా అదే మార్పు జరగాలని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ఆకాంక్షించారు. వైమానిక, రక్షణ రంగాలకు సంబంధించిన అంతర్జాతీయ వ్యాపార సదస్సు ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 రేపటి నుండి జూలై 2వ తేదీ వరకు హైదరాబాద్లోని హైటెక్స్లో జరుగుతుంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వనితాలోకం.

0: వనితాలోకం కార్యక్రమంలో కనువిప్పు దిశగా ఎలమర్తి అనురాధ గారి కథానిక వింటారు.
1: సూర్యుడు తీక్షణంగా కిరణాలను ప్రజ్వలింపచేస్తుండటంతో వాతావరణం అంతా ఉక్కిరిబిక్కిరిగా ఉంది. దుమ్ము పడకుండా కట్టుకున్న స్కార్ఫు, రక్షణ కోసం పెట్టుకున్న హెల్మెట్టు మరింత అసహనాన్ని కలిగిస్తోంది. రోజు ఈ ప్రహసనం అలవాటైందే అయినా ఈరోజెందుకో తేడా తేడాగా అనిపిస్తోంది సంస్కార్కు. ఆమె ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరు, అయినా ఆధునిక భావాలు ఆమెను అంటలేదు. చూడటానికి మామూలుగానే కనిపిస్తున్నా కాస్త గమనించిన ఎవరికైనా ఆమెలో నిక్షిప్తమైన పాత భావాలను ఇట్టే పసిగట్టేస్తారు. అన్నం మెతుకు చందంగా సరిగ్గా శిల్పారామం దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె బండి ఆగిపోయింది. హైదరాబాద్లో ఇలాంటి సంఘటనలు ఎదురవ్వటం మామూలు. ఇక్కడ ఉండే జనం ముందుగా భయపడేది ఈ ట్రాఫిక్కే. చేసేది ఏమీ లేక చుట్టూ పరిగెంచటం ప్రారంభించింది. అదే సమయంలో అక్కడ ఎదురు ఉన్న బెంచీ మీద ఉన్న వృద్ధుడు హృదయ విదారకంగా ఏడవటాన్ని ఆమె గమనించింది. ఆ దృశ్యం చూస్తుంటే మనసంతా కకావికలమైంది. పక్కన ఓ బుల్లి క్యారేజీ అతన్ని ఓదార్చ

చెప్పటానికి తనకు మాటలు రావని బాధపడుతూ తల్లి నేర్పించిన సంస్కారం ఆమెను వెళ్ళి విషయం తెలుసుమంటోంది. ఆలోచిస్తావేమిటమ్మా, వెళ్ళు అనే తండ్రి ఉగ్గుపాలతో రంగరించిపోసిన మానవత్వం పదపదమంటోంది. ఇక ఆలోచించేది ఏమీ లేని ఆపి స్టాండ్ వేయబోతుంటే అంతరంగం ఒక్క కసురు కసిరింది వెళ్లకు అంటూ. అదేమిటి అని అయోమయంగా లోపలికి తొంగి చూసింది. బుద్ధి లేదా, ఎవరికి ఏ అవసరం వచ్చినా నేనున్నానని వెళ్ళటం నీకు అలవాటే, అది మంచి పద్ధతే కాదన్ను. కానీ రోజులు బాగోలేవు, అది కూడా తెలుసుకోవటం మంచిది. మొన్నటికి మొన్న సెంటు బాటిల్ కొనమని ఓ అమ్మాయి దగ్గరికి చిన్న పిల్లవాడు వస్తే తమ్ముడి లాంటి వాడని, ఆ అమ్మాయి కొనబోతే ఏం జరిగిందో నీకు తెలియదా, మత్తుమందు ఇవ్వటం, పక్కనే వచ్చి ఓ ఆటో ఆగటం, అందులోకి ఆ అమ్మాయిని ఎక్కించుకొని వెళ్ళిపోవటం, అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. ఇవన్నీ నీ తలకు ఎక్కువగా ఆ అమ్మాయి ఏమై

కొనబోతే ఏం జరిగిందో నీకు తెలియదా? మత్తుమందు ఇవ్వటం, పక్కనే వచ్చి ఓ ఆటో ఆగటం, అందులోకి ఆ అమ్మాయిని ఎక్కించుకొని వెళ్ళిపోవటం, అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. ఇవన్నీ నీ తలకు ఎక్కవుగా? ఆ అమ్మాయి ఏమై ఉంటుందో ఆ మాత్రం ఊహించలేదా? చిన్నగా విసుక్కున్నట్లు అంటున్న అంతరంగానికి జవాబిచ్చే లోపలే గ్రీన్ సిగ్నల్ పట్టడంతో వెనుకున్న వాళ్ళు బర్ బర్ అని హారన్లు మోగించటంతో ఇక ముందుకు సాగక తప్పలేదు. కానీ ఆ సంఘటన జరిగి నెలలు గడుస్తున్నా మీకు ప్రతి క్షణం అతనే గుర్తు వస్తున్నాడు. ఆ రోజు వెళ్ళి అతను బాధను పంచుకోకపోయినందుకు తన్ను తాను తిట్టుకుంటూనే ఉంది. ఈ మానసిక క్షోభ కంటే ఏ జరిగితే అది జరిగిందని వెళ్ళి ఉంటే ఎంత బాగుండేది. ఎప్పుడూ తను ఇలా వెనకంజ వేయలేదు. జీవితంలో ఇదే మొట్టమొదటిసారి. ఆ పని చెయ్యనందుకు బాధపడతానుకుంది, కానీ అది ఎంత హింసో ఇప్పుడు తెలుస్తోంది. నీడ అన్న వెలుగు లేకపోతే కనిపించదేమో, కానీ ఈ బాధ మాత్రం తన్ని వెంటాడి వేధిస్తూనే ఉంది. ఆ వయసులో ఆయనకి ఏం కష్టం వచ్చింది? ఏదైనా దుర్వార్త విన్నాడా? ఉప్పెన్లా అంత దుఃఖంలో కుమిలిపోతున్నాడంటే అది తీర్చుకోలేని సమస్య ఉంటుంది. దారి మధ్యలో ఆగి మరీ ఏడుస్తున్నాడంటే ఏమిటి అర్థం? తనే పిచ్చిదానిలా వెనుకంజ వేసింది. వెళ్ళి ఉంటే అతనికి తన ఓదార్పుస్తంగా మిగిలేది. ఇప్పుడు ఎంత అనుకుంటే మాత్రం ఏం లాభం? ఏమిటో, భోజనం చేయకుండా తెగ ఆలోచించేస్తున్నావు? స్నేహితురాలు వినీలా గట్టిగా కుదపటంతో ఈ లోకంలోకి వచ్చిపడింది సంస్కార. చెబితే నవ్వుతావు, వద్దులే. నువ్వు చెప్పాలా ఏమిటి? నీ సంగతి నాకు తెలీదా? శిల్పారామం తాతగారు అవునా? నిజమేనే అంది దిగులుగా. పోనీ ఆయన బొమ్మ గీయగలవేమో చూడు, పేపర్లో ప్రకటన ఇద్దాం. జోక సీరియస్గా మొహం పెట్టి అంది సంస్కార. ఇలాంటి విషయాల్లో నేను జోక్ చేస్తే చంపేయవు, నిజంగానే అంటున్నా. ఆ ఊహ వచ్చింది, కానీ నాకు బొమ్మ వేయడం రాదు కదా. కానీ ఆయన నా కళ్ళ ముందు సజీవ ప్రతిమలా మెదులుతూనే ఉన్నారు. ఎవరో వాళ్ళ పోలికలు చెప్తూ ఉంటే బొమ్మ వేసేస్తారట, అలాంటి వాళ్ళు మనకు తగిలితే బాగుంటుంది అని నా మనసు పదే పదే హెచ్చరిస్తోంది. ఇప్పుడే కదా అనుకున్నాం, ఆ ప్రయత్నమూ చేద్దాం. ఫేస్బుక్లోను వాట్సాప్లో పెడితే నిమిషాల్లో ఈ సమాచారం సంపాదించేయవచ్చు. అవునవును, నెట్లో కూడా ప్రయత్నిద్దాం. దీన్నే అంటారు చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం. తను తానే నిందించుకునే రీతిలో కుమిలిపోతున్న సంస్కారను సముదాయిస్తూ, ఎందుకే అంత బాధపడిపోతావు? ఇందులో నీ తప్పేం ఉంది? సమాజం మారిపోతోంది. ముందంజ వేయాల్సిన సమయంలో వెనుకడుగు వేసే రీతిలో తను మారిపోతూ మనల్ని మార్చేస్తోంది. రోజు రోజుకి ఈ మార్పు ప్రళయం అవతారమెత్తుతోంది. ఇది జనాలకు అర్థం కావటం లేదో, అర్థమయ్యి అర్థమవునట్లు ప్రవర్తిస్తున్నారో అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకోవాల్సి వస్తోంది అంటున్న వినీలను ఆర్తిగా చూస్తూ, అదే కదా నా బాధ. ఇదివరకు ఇద్దరు పోట్లాడుకుంటుంటే మధ్యలో ఎవరో ఒకరు వెళ్ళి సర్ది చెప్పి ఆ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తెచ్చేవారు. మరి ఇప్పుడో సహాయం చెయ్యటానికి వచ్చిన వాళ్ల ప్రాణాలు పోతున్నాయి అని వింటుంటే కడుపు తరుక్కుపోతోంది. ఇలా అయితే ఎవరు ముందుకొస్తారు? నువ్వే చెప్పునేలా. అవునే, రోజు రోజుకి ఇలా మారిపోతున్న ఈ పరిణామాలకు ఆనకట్ట వేయకపోతే లాభం లేదు. ఆలోచించి ఆ దిశగా మనమే ముందుగా అడుగులు కదపాలి. అవును, తొందరగా తిని మనం పనిలో పడకపోతే మన లీడ్ గారి దృష్టిలో పడతాం, అది అస్సలు ఇష్టముండదు అంటున్న సంస్కరణే గమనిస్తూ, అందుకే తల్లి సంస్కరణ లోకం నుంచి తిరిగి ఈ లోకంలోకి తెచ్చే ప్రయత్నం చేశా. అందుకేదా నువ్వు నా ప్రాణ స్నేహితురాలు అయ్యావు. పేరుకు సాఫ్ట్వేర్స్ మీ, కానీ పని మాత్రం హార్డు. అందరికీ మనకు వచ్చే వేలు కనిపిస్తాయి, కానీ పగలు రాత్రి ఇంటి మీద కొనుకు లేకుండా 5 రోజులు మనం పడే శ్రమ టెన్షన్ తెలియదుగా ఎవరికి. హా హా, నిజం చెప్పావే అని నవ్వుకుంటూ వెళ్ళి లంచ్ బాక్సులు కడిగేసి నాప్కిన్తో తుడిచి బ్యాగ్స్లో పెట్టి సీట్స్కి అతుక్కుపోయారు. ఇక ఆ కళ్ళు ల్యాప్టాప్తో నిరంతరం కుస్తీ పడుతూనే. ఆ రోజు ఆదివారం కావటంతో హడావిడి ఏమీ లేకపోవటంతో పనులన్నీ తాపీగా జరుగుతున్నాయి. పెరట్లో విరిసిన పువ్వులన్నీ ఒక పళ్ళెంలో కోసుకుని వచ్చి మాల కడుతోంది మాధవి.
అక్కడే పడకుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్న కృష్ణారావు, మాధవి సంస్కార కనిపించటం లేదు.

ఇంట్లో లేదా ఎక్కడికైనా వెళ్ళిందా అని అడిగాడు భార్యను. పేపర్ చదవటం పూర్తి అవ్వకుండా మీరు ఈ లోకంలోకి రావటమే వింతే. ఈరోజు వర్షం వచ్చి తీరుతుంది సుమా. సరేలే, లోకుల తర్వాత ముందు నా కూతురు సంగతి చెప్పు. ఎదురింటి నీరజాక్షికి అపెండిసైటిస్ ఆపరేషన్ చేస్తున్నారు, తోడుగా ఉంటానని పొద్దున్నే వెళ్ళింది. అది నా కూతురు, అన్నీ నా బుద్ధులే. ఆయన మాటలకు ముసిముసిగా నవ్వుకుందావిడి. మరి అలాంటప్పుడు మన కూతురు అనకుండా నా కూతురు అంటే ఊరాదా మరి మనసులోనే అనుకుంటుంది. ఒక్కోసారి బయటికి అంటుంది, మాధవి ఈ వార్త విన్నావా? ఏమిటో చెప్పండి. అమృత్సర్ దగ్గర దసరా ఉత్సవం సందర్భంగా రావణ దహనం జరుగుతుంటే చూస్తున్న 59 మంది రైలు పట్టాల మీద రైలు గుద్ది చనిపోయారట. అయ్యో రామా, వాళ్ళు చూడటానికి రైలు పట్టాలే దొరికాయా? కాస్త అవతలగా నిలబడితే అంతమంది ప్రాణాలు పోయేవి కాదుగా. అవునే, ఆ మాత్రం ఆలోచన కూడా లేకుండా యాంత్రికంగా తయారైపోతున్నారు మనుషులు. ఇంకా నయం, కాస్త ఈ ఆచారాలనన్నా పాటిస్తున్నారు. ముందు ముందు అవి కూడా ఉంటాయో ఉండవో అని అప్పుడప్పుడు భయం వేస్తుంటుంది జరిగే విషయాలు వింటుంటే. వార్తను పూర్తిగా చదివిన ఆయన విస్తుబోతూ, మాధవి ఈ ఘోరం చూసావా? అక్కడ ఆత్మీయుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని కొందరు గగ్గోలు పడుతుంటే మరికొందరు సహాయం చేయటం మానేసి వాళ్ల దగ్గర సెల్లు నగలు దొంగిలించిపోయారట. ఎంత దారుణం! అసలు మానవత్వం అనేదే లేకుండా పోతోంది. అవునండి, ఎక్కడ చూసినా ఇవే, ఎక్కడ విన్నా ఇలాంటివే. మనుషులు ఎందుకు ఇలా తయారవుతున్నారో అస్సలు అర్థం కావటం లేదు. స్వచ్ఛతను కోల్పోయి కల్మషాల కార్ఖానాలుగా హృదయాలని తయారు చేసుకొని పైకి మాత్రం ఎవరు తమతో మంచిగా ఉండటం లేదని ఎవరూ పలకరించేవాళ్లే లేరన్నట్లు కబుర్లు. ఎవరైనా ఇంటికి వచ్చినా సీరియల్స్ టీవీలో చూసుకుంటూ కనీస మర్యాద పాటించని ప్రతి వాళ్ళు చెప్పే కబుర్లు ఇవే. సంవత్సరమంతా సాగదీసినా కథ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉండే ఆ సీరియల్ ఒక్కరోజు చూడకపోతే ఏమవుతుంది? వచ్చిన వాళ్లతో చక్కగా మాట్లాడితే వాళ్ళంత సంతోషంగా ఫీల్ అవుతారు. ఇలా వీళ్ళు టీవీకే అంకితమైతే ఎందుకు వచ్చాంరా భగవంతుడా అన్నట్టు గోడకు కొట్టిన బాలులా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోరు? ఖర్చులు పెట్టుకొని ఊరికే వస్తారా? మన మీద అభిమానంతో కాదు? ఇదంతా ఎవరు చెప్పే వింటారు? చెవిటోడి ముందు శంఖం ఊదటం లాంటిదే మనలాంటి వాళ్ల ఘోష. బాగా చెప్పారు, మంచి చెప్తే ఎవరు తెలకెక్కుతుంది, అదే చెడు చెప్పండి వెంటనే బుర్రలోకి దూరిపోతుంది. అవునవును, లోకం తీరు అలాగే ఉంది. అలాగని ఊరుకుంటే ఎలాగండి? ఏదో ఒకటి మనం చేసి ఈ పద్ధతిని మార్చాలి. రోజు అదే ఆలోచనతో రాత్రిళ్ళు నాకు నిద్ర కూడా పట్టడం లేదు మాధవి. అయ్యో, అలా మేము ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటే మేమేమైపోవాలి? దీనికి ఏదో ఒక పరిష్కార మార్గం చూద్దాం. ఆలోచిస్తే ప్రతి సమస్యకు ఓ పరిష్కారం తప్పక దొరుకుతుంది. అవును, అతి తొందరలో ఆ పని చేయాలి. మనమే కాదు అందరినీ ఇందులో కలగజేసుకునేట్లుగా ఉండాలి ఆ ప్రణాళిక. తప్పకుండా చేద్దాం. గేటు తీసిన చెప్పుడైంది, లోపలికి వస్తోంది సంస్కార. ఆపరేషన్ అయిపోయినట్లుంది, గూటికి చేరింది బిడ్డ. ఇద్దరూ అనుకున్నారు ఒకేసారి. అలసిన ఆమెకు మంచినీళ్ళు ఇవ్వటానికి లోపలికి వెళ్ళింది మాధవి. తల్లి ఇచ్చిన మంచినీళ్లు తాగి పేపర్లో విశేషాలేమిటి నాన్న అడిగింది. మనసులో ఏ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త తండ్రి నోట్లోంచి ఎక్కడ వినాల్సి వస్తుందో అని భయపడుతూనే అలా జరగకూడదని 1000 దేముళ్లకు మొక్కుకుంటూ, అమ్మ నేను ఇప్పటిదాకా ఆ విషయాలే మాట్లాడుకుంటున్నాం, అలసిపోయి వచ్చావు, ముందు భోజనం చేయి, తర్వాత తీరిగ్గా చర్చించుకుందాం. తన బాధ తండ్రికి ఎలా తెలుస్తుంది? ఆ విషయం చెప్పి వాళ్ళిద్దరినీ బాధ పెట్టలేదు. ఏ ఒక్కటి తల్లిదండ్రుల దగ్గర దాచింది లేదు. ఆ రోజు అతని దగ్గరికి వెళ్ళకపోయినందుకే చెప్పలేకపోయింది. చిన్న తప్పు చేస్తే అది ఎలా వెంటాడుతుంది అనేది ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది సంస్కారకు. మరి దొంగతనాలు దోపిడీలు అత్యాచారాలు ఎలా చేసేస్తున్నారు? ఇలాంటి భావనలు వారికి ఉండవా? మనసును ప్రశ్నించింది. పిచ్చిదానా, నీలా సున్నిత మనస్తత్వం మంచి మనసు అందరికీ ఉంటే ఇలాంటి ఘోరాలు ఎందుకు జరుగుతాయి? క్రూర మనస్తత్వాలు ఉన్నవాళ్లే ఎక్కువైపోతున్నారు. మనం బాగుంటే చాలు,
పక్కవాడు.

ఎలా పోతేనే చచ్చినా చంపినా తప్పులేదు అనే దిశకు తిరిగాక ఇక వాళ్లకు ఆ బ్రహ్మదేవుడు కూడా ఏమీ చెప్పలేదు అని ఓ ఖచ్చితమైన అభిప్రాయాన్ని వెలువచ్చింది. అవునే, గాజుల కోసం చేతిన్నరీయటం, అత్యాచారం చేసి అది బయటపడుతుందని రకరకాలుగా వారిని హత్య చేయటం చూస్తుంటే అలానే అనిపిస్తుంది అనుకుంది స్వగతంలో. అసలు ఈ ధోరణే మార్చాలి. అప్పట్లో గాంధీగారు చెప్తే అహింసా మార్గంలో అందరూ నడిచారు, మరి ఇప్పుడు తెల్లవారులేస్తే హింస హింస, అది తప్ప మరేమీ కనిపించటం లేదు. ఏమిటి మార్చేది? మన సిద్ధాంతాలు సాంప్రదాయాలు అనుసరించినంతసేపు మనం బాగానే ఉన్నాం. ఎప్పుడైతే మనది కాని విదేశీ సంస్కృతి వైపు అడుగులు వేశామో అక్కడి నుంచి మన పతనానికి శ్రీకారం చుట్టబడింది. అవునా కాదా అంతరంగం నిలదీసింది. అవును అనుకుండా ఎలా ఉండగలదు? సహజీవనాలు, డేటింగులు, పబ్బులు, వివాహేతర సంబంధాలు, దానికి తగ్గట్టు కోర్టులు ఇచ్చే తీర్పులు, రెండో పెళ్లి కూడా తప్పు కాంటే ఇక ఇలాంటివి అంచెలంచెలుగా పెరుగుతాయే తప్ప తరగవుగా. చట్టాలు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను పరిగణలోకి తీసుకునే తీర్పు పాలుగా. మనసు మదనం ఆ క్షీరసాగర మదనం కంటే ఎక్కువగానే. ఆ టెన్షన్ని తట్టుకోలేక కాసేపు మెడిటేషన్లో కూర్చోవాలని నిశ్చయించుకుంది. ధ్యానం వల్ల వచ్చే ప్రశాంతతే వేరు. భగవంతునితో అనుసంధానమైతే సమస్యలకు పరిష్కారాలు అక్కడే లభ్యమవుతాయి అన్న నమ్మకం ఆమెలో చాలా ఎక్కువ. అది నిజమేనని నిరూపిస్తూ చక్కటి ఆలోచన ఆమెలో ఆవిష్కృతమైంది. వెంటనే నీలకు ఫోన్ చేసింది. నీలా, నీకు గుడ్ న్యూస్. ఏమిటే? చెప్పు చెప్పు అంది ఆత్రంగా. ఇప్పుడు మెడిటేషన్ చేశా, అందులో ఏం వచ్చిందో చెప్పుకో. నాకెలా తెలుస్తుందే, సస్పెన్స్లో చక్కగా చెప్పే చెప్పే. చెప్పేస్తా చెప్పేస్తా. సమాజంలో ఏవైతే తప్పులు జరుగుతున్నాయో వాటిని చూపిస్తూ అవి చేయకుండా మారితే మనము మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత హాయిగా ఉంటుందో తెలియచెప్పే షార్ట్ ఫిల్మ్ కనువిప్పు అనే పేరుతో తీసి విడుదల చెయ్యాలని. ఓహ్, అద్భుతమైన ఐడియా. జనాల్లోకి తొందరగా చొచ్చుకొని పోయేవి ఈ షార్ట్ ఫిల్మ్లే. ఇన్నాళ్ళు దీనికోసమే కదా మనం బుర్రలు బద్దలు కొట్టుకున్నది. ఎంతైనా ధ్యానం ధ్యానమే, దాని విలువే విలువ. మనకొక మార్గం చూపించింది. ఈ వీకెండ్ని దీనికే వినియోగించుకుందాం. అవును, అందులో మనం మొదటగా వదిలేస్తున్న విలువల గురించి బాగా ఫోకస్ చేయాలి. అమ్మా నాన్నతో కూడా ఈ విషయం మాట్లాడతాను. అందరి భావాలు కలుపుకుంటే మరింత చిక్కగా తయారవుతుంది. బాగా చెప్పావు. సీడ్ నీ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంటే ఇక చెప్పేదేముంటుంది? అదురుతుంది. యశ్వంత్ ప్రొడ్యూస్ చేస్తాడు. మేమంతా మహానటిలా కాకపోయినా బాగానే నటించేస్తాం. బయటికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మన కొలీగ్స్తోనే ఈ పని అయిపోతుంది. నీలా, ఇప్పుడు మనసు ఎంత ప్రశాంతంగా ఉందో చెప్పలేను. నాలో ఉన్న వేదనంతా ఎవరో వచ్చి పక్కకు లాగేసినట్లు ఎంత హాయిగా ఉందో. చిన్నపిల్లలు బలే అయిపోతున్న మత్తు మందులు, వ్యభిచారంలోకి బలవంతా దింపుతున్న సంఘటనలు, ఏది ఏది వదలద్దే. సూక్ష్మంలో మోక్షంలా అన్నిటినీ చెప్పాలి, చూపించాలి. మన వీడియో చూసిన ప్రతి వారిలో మార్పు రాలి. తప్పకుండా వస్తుంది. మన ప్రయత్నం మంచిదైనప్పుడు ఫలితం కూడా మంచిగానే ఉంటుంది. సరే, ఇక ఉండనా? ఇక అదే పనిలో సరేనే అంటూ ఫోన్ పెట్టేసింది వినీల. కాళ్ళు నేల మీదే ఉన్నా మనసు ఆకాశంలో గంతులు వేస్తోంది. దీనికి ప్రేరణ ఆనాటి ఆ వృద్ధు, ఆయన దుఃఖమే. దానితోనే ప్రారంభించాలి. ఇక అక్కడి నుంచి అవే ఆలోచనలు. అమ్మా అమ్మా అంటూ బయటికి పరిగెత్తింది. పెరట్లో చెట్లకు నీళ్లు పోస్తూ తల్లిని గిరిగిరా తిప్పేసింది ఆనందంతో. ఏమిటే ఇంత సంతోషపడిపోతున్నావు? నాన్నని కూడా పిలువు, ఇద్దరికీ కలిసి చెప్తా. ఆయన సమాజసేవలో నగ్నమై ఉన్నారు. ఓ, పిల్లలకు నీతి కథలు చెప్తున్నారా అరుగు మీద? దాదా మనము వెళ్దాం అక్కడికి. ముందా బకీట్ అక్కడ పడై అంటూ హడావిడి చేసి మరీ లాక్కెళ్ళి. విషయం విన్నా ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. తాము సహకరిస్తామని మాట ఇచ్చారు. అలా తల్లిదండ్రులిద్దరూ తన తలపైన చేతులుంచి ఆశీర్వదిస్తుంటే, పిల్లలంతా తన చుట్టూ చేరి హర్షధ్వానాలు చేస్తుంటే తన్మయత్వంగా కళ్ళు మూసుకుంది సంస్కార.
ఎక్కడా రాజీ పడకుండా అందరూ ఒక్కరై కృషి చేసి కనువిప్పును తయారు చేశారు. ఈరోజు రవీంద్ర భారతి

0: లో ప్రీమియర్ షో వేయటానికి నిర్ణయమైంది. అక్కడికి చాలా మంది ప్రొడ్యూసర్స్ వస్తారు. వారికి నచ్చితే అదే విషయాన్ని సినిమా కూడా తీయవచ్చు. అంత ఆశ తమకు లేకున్నా విజయం సాధిస్తే చాలని అనుకున్నారు అంతా. ఇలాంటి సహాయాన్ని ప్రభుత్వ రంగా అందిస్తున్న నిమ్మ బాలకృష్ణ గారినే ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసినా ఆ సమయం రానే వచ్చింది. ఎక్కువ మేకప్ లేకుండా సహజమైన వాతావరణంలో అతి సహజంగా తీయటం, బలమైన డైలాగులు, కథనం అద్భుతంగా ఉండటంతో అది అందరి మనసులకి చొచ్చుకొని పోయి కదిలించింది. సహజంగా ఆలోచించుకొని చెప్తాం అనే ప్రొడ్యూసర్లు అక్కడికక్కడే నిర్ణయం తీసుకున్నారు సినిమాగా తీస్తే పెట్టుబడి పెడామని. ఇక అక్కడ వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. సినిమాగా జనాల మెదళ్లను సులభంగా కదిలించవచ్చు, తమ ప్రతిభతో మరింత పదును పెట్టవచ్చు. షార్ట్ ఫిల్మే ఇంత విజయం తెచ్చిపెడితే ఇక సినిమా తప్పక తాము అనుకున్నది సాధించగలం అనుకున్న క్షణమే అమ్మా నాన్నల పాదాల చెంత వాలిపోయింది. వారి ఆశీర్వచనాల కోసం సంస్కార దానికి రవీంద్ర భారతి ప్రవేశమెట్లే వేదిక అయ్యాయి. సినిమా రిలీజ్ మది అరవింద్ ముందుకు రావటంతో అన్ని థియేటర్లలో కనువిప్పుకి స్థానం లభించింది. అన్నిటికన్నా ప్రేక్షకుల్లో ఓ అద్భుతాన్ని చూస్తున్నామన్న అనుభూతి మిగల్చటం, వారందరి శ్రమకు తగ్గ ఫలితం కనిపించటంతో ఆనంద బాష్పాల అనుభూతిని మిగిల్చింది. మంచివైపే మన అడుగులు అనే ప్రబోధాన్నిచ్చింది. ఓ సినిమా కొందరిలోనైనా మార్పు తెస్తుందని ప్రయత్నిస్తారు, కానీ ఈ కనువిప్పు ప్రతి ఒక్కరిలో మార్పును తీసుకువస్తుందని అందరూ చెబుతుంటే ఇక అంతగా కావాల్సింది ఏముంటుంది? కొసమర్పు ఏమిటంటే ఈ సినిమాని శిల్పారామం ముందు వృద్ధునికే అంకితం చేయటం. సర్వేజనా సుఖభవంతు.
1: మీరింతవరకు కనువిప్పు దిశగా ఎలమర్తి అనురాధ గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శశికళా స్వామి గారి లలిత గీతం.

0: श्रोते हो, याबरोबरच आजचा आपला निशिगंध मराठी कार्यक्रम इथे समाप्त होत आहे. पुन्हा भेटूयात येत्या बुधवारी दुपारी 2:30 याच मीटर्सवर. तोपर्यंत सीमा कुलकर्णीचा नमस्कार.
1: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీలోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
2: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
3: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
2: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
3: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
2: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన పీఎఫ్ఆర్డీఏ నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఎన్పీఎస్ సంచయ్తో.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఆఫ్రికా దేశ పర్యటనలో భాగంగా మూడవ రోజైన ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ రాజధాని విక్టోరియాలోని నవశక్తి వినాయగర్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన భారతీయ ప్రవాసులతో సమావేశమయ్యారు. ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెళ్ల గ్రామంలో రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నాగలి దున్ని విత్తనాలు చల్లారు. రైతు దేశానికి వెన్నెముక అని, రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ప్రారంభమైన విపిజీరామ్జీ చట్టం అమలు సమావేశానికి తెలంగాణ తరపున మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా చట్టంపై తెలంగాణకు ఉన్న అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఒక లేఖను ఆమె కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు అందజేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లోని ఒక విద్యా సంస్థలో ఈరోజు వికసిత్ భారత్ అంశంపై జరిగిన విద్యార్థుల సమ్మేళనంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ పాల్గొన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల అనేక రాష్ట్రాలు అభివృద్ది పథంలో పురోగమిస్తున్నాయని, తెలంగాణలో కూడా అదే మార్పు జరగాలని ఆకాంక్షించారు. నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ సంఘం నిర్వహించిన 40వ ఒలింపిక్ డే రన్ 2026లో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువత క్రమశిక్షణ, ఐక్యత, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకుంటూ క్రీడల్లో చురుగ్గా పాల్గొని దేశానికి కీర్తి తీసుకురావాలన్నారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వద్ద నిరసన తెలుపుతున్న నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి నియంతృత్వ పాలన సాగిస్తున్నారని విమర్శిస్తూ అరెస్టు చేసిన నిరుద్యోగులను వెంటనే విడుదల చేసి డీజీపీ ప్రకటించిన 20,000 పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు. సికింద్రాబాద్లోని ఎంసీఈఎంఈలో జూన్ 27 జరిగిన 109వ కాన్వొకేషన్లో లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్నే చేతుల మీదుగా 45 మంది అధికారులకు బీటెక్ డిగ్రీలు ప్రదానం చేశారు. వీరిలో డిఈ 106 టాపర్ మేజర్ భరతేందు నేగి, డీజీఈఎంఈ గోల్డ్ మెడల్ టెస్ 44 టాపర్ లెఫ్టినెంట్ సాహెబ్ సింగ్ ప్రతిష్టాత్మక ఆట్రాక్ ట్రోఫీని అందుకున్నారు. జమ్మూకాశ్మీర్లో జూలై 3 నుంచి ప్రారంభం కానున్న వార్షిక శ్రీ అమర్నాథ్జీ యాత్రకు సంబంధించి యాత్ర సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:04 దాటి 10 సెకండ్లు అవుతుంది. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై మా సాయంకాల ప్రసారాలు ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు దాటి 15 సెకండ్లు అవుతుంది. వార్తల ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఆఫ్రికా దేశ పర్యటనలో భాగంగా మూడవ రోజైన ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ రాజధాని విక్టోరియాలోని నవశక్తి వినాయకర్ ఆలయాన్ని సందర్శించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో జరగనున్న 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేయబోతున్నారు. రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు సిబ్బందికి రాష్ట్రపతి ఈ శౌర్య పురస్కారాలు అందజేస్తారు. వర్షాల కారణంగా మధిరలో రద్దయిన రైతు ఆశీర్వాద సభను రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ శిల్పకళావేదికలో రైతు భరోసా పంపిణీ సదస్సుగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధికారులు వెంటనే దీనికి ఏర్పాట్లు చేయాలని సూచించగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల రైతులు తమ తమ రైతు వేదికల నుంచి ఇందులో పాల్గొంటారు. వైమానిక రక్షణ రంగాలకు సంబంధించిన అంతర్జాతీయ వ్యాపార సదస్సు ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 రేపటి నుంచి జూలై 2వ తేదీ వరకు హైదరాబాద్లోని హైటెక్స్లో జరుగుతుంది. ఈ 3 రోజుల సదస్సుకు 25 దేశాల నుంచి 400కు పైగా సంస్థల నుంచి 1200 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు తెలంగాణ భవిష్యత్తుకు బలమైన పునాది అని, నగర రూపురేఖలను మార్చే చారిత్రాత్మక ప్రాజెక్టుగా ఇది నిలుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూసేకరణ, పునరావాసంపై సమీక్షించిన ఆయన, అభివృద్ది, మానవీయతలను సమన్వయం చేస్తూ పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జర్మనీ భాషా శిక్షణా తరగతులను ఈరోజు ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. యువత జర్మనీ భాష నేర్చుకుని విదేశాల్లో ఉపాధి అవకాశాలు పొందాలని సూచించారు. తెలంగాణకు చెన్నూరు నియోజకవర్గం ఒక రోల్ మోడల్గా నిలుస్తుందన్నారు. దేశ సమగ్రాభివృద్ధికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ప్రస్తుత కాలపు అవసరమని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. ఇది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, యువతకు సుస్థిర వృద్ధిని చేకూరుస్తుందన్నారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో వినండి శ్రీమతి పుల్లూరి భూదమ్మ బృందం వారు ఆలపించిన జానపద గీతాలు.

0: పట శిర నిగుదెత్తానే సెందురాల సుశీల, నిగుదెత్తానే సెందురాల సుశీల,
1: బొమ్మల పట శిర నిగుదెత్తానే సెందురాల సుశీల, నిగుదెత్తానే సెందురాల సుశీల,
0: బొమ్మైన పట శిర నిగుదెత్తానే.

0: సుశీల, నీకు తెత్తానే సెందురాల సుశీల,
1: పట్నంలో పడిసీర నీకు తెత్తానే సెందురాల సుశీల, నీకు తెత్తానే సెందురాల సుశీల,
0: పట్నంలో పడిసీర నీకు తెత్త

0: పటాసి వీర నీకు తెత్తనే సెందురాల సుశీల, నీకు తెత్తనే సెందురాల సుశీల,
1: సిద్ధి పటాసి వీర నీకు తెత్తనే సెందురాల సుశీల, నీకు తెత్తనే సెందురాల సుశీల.
0: కరీంనగర్ అత్యుండు

0: డబ్బి నిగుదెత్తానే సెందూరాల సుశీల, నిగుదెత్తానే సెందూరాల సుశీల,
1: కరుణారు కడుపు డబ్బి నిగుదెత్తానే సెందూరాల సుశీల, నిగుదెత్తానే సెందూరాల సుశీల,
0: కరుణారు కడుపు డబ్బి నిగుదెత్తానే.

0: తెంపానియై బద్ది చేతిలో నాగమలే,
1: తెంపానియై బద్ది చేతిలో నాగమలే,
0: తెంపానియై బద్ది చేతిలో నాగమలే,
1: తెంపానియై బద్ది చేతిలో నాగమలే,
0: ఆ బద్ది చేతులకు నాగరో నాగమలే,
1: ఆ బద్ది చేతులకు నాగరో నాగమలే,
0: ఆ బద్ది చేతుల

0: పువ్వులు దెంపబోదమో నాగమల్లే,
1: మల్లై పువ్వులు దెంపబోదమో నాగమల్లే,
0: వంగాని ఎవరి నడుములో నాగమల్లే,
1: వంగాని ఎవరి నడుములో

0: తోటల్ల బంతి పూగులో నాగమలే,
1: బంతి తోటల్ల బంతి పూగులో నాగమలే,
0: బంతి తోటల్ల బంతి పూగులో నాగమలే,
1: బంతి తోటల్ల బంతి పూగులో నాగమలే,
0: బంతి పూగులు.

0: వరి నడుములో నాగమలే
1: వంగాని ఎయ్యేవరి నడుములో నాగమలే
0: వంగాని ఎయ్యేవరి నడుములో నాగమలే
1: వంగాని ఎయ్యేవరి నడుములో నాగమలే
0: తెంపాని ఎయ్యి బద్ది చేతిలో నాగమలే
1: తెంపాని ఎయ్యి బద్ది చేతిలో నాగమలే
0: తెంపాని ఎయ్యి బద్ది చేతిలో నాగ

0: ఏటి పొన్న ఎర్రదొన్నలో మదానో నావయారి,
1: ఏటి పొన్న ఎర్రదొన్నలో మదానో నావయారి,
0: ఏటి పొన్న ఎర్ర

0: వయారి పైన ఓయ పచ్చుల పాలో మదానో నా వయారి
1: పైన ఓయ పచ్చుల పాలో మదానో నా వయారి
0: పైన ఓయ పచ్చుల పాలో.

0: పైన పోయ పత్తుల పాలో మదానో నావయారి,
1: పైన పోయ పత్తుల పాలో మదానో నావయారి,
0: పైన పోయ పత్తుల పాలో మదానో నావయారి,
1: పైన పోయ పత్తుల పాలో మదానో నావయారి,
0: పత్తులు విక్కి రచ్చలే.

0: ఇంతవరకు మీరు శ్రీమతి పొల్లూరి బూదమ్మ మరియు బృందం ఆలపించిన కొన్ని జానపద గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి ఇప్పుడు చిత్రసీమ.

ఒకే ఒకడ చిత్రం నుంచి ఏఆర్ రెహమాన్ స్వర్ కల్పనలో హరిహరన్ మహాలక్ష్మి ఆలపించిన గీతం విన్నారు. ఇప్పుడు విందాం మసాలా చిత్రం నుంచి రంజిత్ శ్రేయ ఘోషల్ గానం చేసిన కృష్ణ చైతన్య సాహిత్యం. సంగీతం అందించారు ఎస్ఎస్ తమన్.

ఆకాశవాణి ప్రసార విశేషాలు ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయస్త కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 ఈరోజు రాత్రి ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో మాంస వృద్ధికి ఆదాయానికి మేలుజాతి మేక గొర్రెల ఎంపిక గురించి రాజేంద్ర నగర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చుక్కల శివప్రసాద్ గారు ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో పాల్గొని శ్రోతలు అడిగే సందేహాలకు సమాధానాలు ఇస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రామ్ గోపాల్. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో, 8:03 అండర్స్టాండింగ్ ద గ్రౌండ్ వాటర్ టేబుల్ అండ్

0: యాక్షన్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ ఇంగ్లీష్ టాక్ ప్రసారమవుతుంది. 9:10 స్పాట్లైట్, 10:00 ఈరోజు రాత్రి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. ఇక రేపటి ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో సౌకుమార్యత శ్రీ అమరవాది శేషయ్య గారి లఘు ప్రసంగం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో కేశవతీర్థస్వామి రచనలు ప్రసారమవుతాయి. పొలం పనులు కార్యక్రమం ప్రసారమవుతుంది 6:35 కార్యక్రమంలో పెరటికోళ్ల పెంపకం గురించి పశువైద్య కళాశాల ప్రధాన శాస్త్రవేత్త శ్రీ కృష్ణ దైదా గారు వివరాలు అందిస్తారు. 7:00 నిర్మల్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ జి సాయన్న. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే, తర్వాత ఇంటర్నేషనల్ డే ఆఫ్ పార్లమెంటరిజం కార్యక్రమాలు ప్రసారమవుతాయి. తర్వాత ఆరోగ్య జీవనం శీర్షికన గర్భిణీ స్త్రీలలో దంత సమస్యలు అనే అంశం గురించి డాక్టర్ సీను నాయక్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో టిటి సీతాగారి గాత్రం ప్రసారమవుతుంది. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో చివరి పిచ్చుక రూపకం ప్రసారమవుతుంది. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం, 5:03 రేపు సాయంత్రం జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీమతి కొలుపుల భారతమ్మ బృందం వారిచే జానపద గీతాలు ప్రసారమవుతాయి. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో మన దక్కన్ జాతి గొర్రెల సంరక్షణ గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ బి ఏకాంబరం గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ శీర్షికన పేదరిక నిర్మూలన సాంఘిక సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అతిథులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆహార పంపిణీ శాఖాధికారి శ్రీ అడప ఉదయ్ భాస్కర్, విశాఖపట్నం జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికారక శాఖ ఉపసంచాలకులు శ్రీ కంచరణ రామారావు పాల్గొంటారు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. 8:03 లలిత సంగీతం కార్యక్రమంలో రామలక్ష్మి రంగాచారి గారి గాత్రం ప్రసారమవుతుంది. 9:10 స్పాట్లైట్, 10:00 రేపు రాత్రి హరికథ ప్రసారమవుతుంది. గద్వాల్ కాశీనాథ్ భాగవతార్ గారిచే. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలోని వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:50. ఇప్పుడు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ये आकाशवाणी हैदराबाद है, अब आप फखरुद्दीन के साथ इलाकाई खबरें सुन रहे हैं, पेश है सुर्खियां। वज़ीर-ए-आज़म नरेंद्र मोदी सेशल्स के कामयाब 3 रोज़ा दौरा मुकम्मल करके भारत लौटे। वरंगल में बीजेपी का कौमी जलसा, कौमी सदर नितिन नबीन ने की शिरकत, कहा मरकजी हुकूमत कबायली फलाह को दे रही है तरजीह। रियासती वजीर पोंगुलेटी श्रीनिवास रेड्डी ने कहा कि मूसी नदी बहाली मंसूबा हैदराबाद को आलमी मियार का शहर बनाने में अहम किरदार अदा करेगा। और कोमट रेड्डी वेंकट रेड्डी ने कहा कि HAC HAM के तहत सड़कों की तामीर तेलंगाना के बुनियादी ढांचे में लाएगी इनकलाबी तब्दीली। और अब पेश है खबरों की तफसील। वज़ीर आज़म नरेंद्र मोदी मशरिकी अफ्रीकी मुल्क सेशल्स के 3 रोज़ा कामयाब दौरे के बाद हिंदुस्तान वापस रवाना हो गए। दौरे के आखिरी रोज़ उन्होंने विक्टोरिया में वाक़ नवाशक्ति विनायगर మందిర్.

0: మేజర్ జనరల్ గుర్ప్రీత్ సింగ్, అతి విశిష్ట సేవా మెడల్, సేనా మెడల్, విశిష్ట సేవా మెడల్.
1: సమారోహ

0: గిరిజనుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్మును భారత రాష్ట్రపతిగా నియమించడాన్ని చారిత్రాత్మక నిర్ణయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ప్రముఖంగా ప్రస్తావించారు. హన్మకొండలో గిరిజన సంఘ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం 5 గిరిజన వర్గాలను ఎస్టీ జాబితాలో చేర్చిందని పేర్కొన్నారు.
1: हम तेलंगाना को एक ऐसी सरकार देंगे जो राष्ट्रवाद के विचारों से खड़ा होगा और जिसकी जड़ें हमारी भारतीय संस्कृति और जो हमारी विचार रही है उस विचार और संस्कृति से हम तेलंगाना के विकास को नया आयाम देंगे. हर नए मतदाता को मतदाता सूची में नाम जोड़ने का काम हमें करना है. हमें केंद्र की योजनाओं को निश्चित रूप से जनता तक पहुंचाने का, उसकी जानकारी पहुंचाने का काम हमें करना है.
0: ఇదే సభలో పాల్గొన్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ గిరిజనులకు వారి జనాభా నిష్పత్తి ఆధారంగా 10% రిజర్వేషన్ అవసరమని పేర్కొన్నారు. కాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ నెరవేర్చని మేనిఫెస్టో హామీల విషయంలో కాంగ్రెస్ నాయకులు నిలదీయాలని వరంగల్ ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్లో భారతీయ జనతా పార్టీకి స్థానికంగా ఎమ్మెల్యేలు ఎంపీలు లేనప్పటికీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతం మౌలిక సదుపాయాల అభివృద్ధికి సుమారు 17,000 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, ఈ చారిత్రాత్మక నగరం అభివృద్ధికి తన నిబద్ధతను చాటుకుందని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కొద్దిమందికి మాత్రమే ప్రయోజనం చేకూర్చేందుకు ఆర్థిక సామాజిక దోపిడీ ద్వారా తెలంగాణను నాశనం చేసిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆరోపించారు. జమాలపురం ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం సంపన్న రాష్ట్రాన్ని 28 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిందని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి సారించిందని తెలుపుతూ 22,500 కోట్ల రూపాయల విలువైన 4.5 లక్షల ఇందిరం ఇళ్లను మంజూరు చేయడం, ఆలయ అభివృద్ధికి 2,216 కోట్ల రూపాయలు కేటాయించడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు.
2: రైతు భరోసా రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమంగా వెదర్ ఫోర్కాస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దానికి అనుగుణంగా ఒక డ్రై స్పెల్ కనీసం 1-2 రోజులు ఉండేటట్టుగా చూసుకొని ఈ సభని నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయం చేయడం జరిగింది.
0: ప్రతిష్టాత్మక మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తుందని, హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా మారుస్తుందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో ఉన్నత అధికారులతో భూసేకరణ పునరావాసంపై సమీక్ష జరిపిన మంత్రి అభివృద్ధిని మానవత్వంతో సమతుల్యం చేయాలని చెప్పారు. ఈ ప్రాజెక్టు ప్రజలకు హాని కలిగించకుండా కాలుష్యాన్ని అరికట్టడం, వరదలను నియంత్రించడం, ఆర్థిక పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన హామీ ఇచ్చారు. ఓటర్ల జాబితా సవరణలు సర్వసాధారణమే అయినప్పటికీ గత ప్రభుత్వాలు, ఎన్నికల సంఘాలు అర్హులైన ఓటర్లను ఎన్నడూ తమ హక్కులను కోల్పోకుండా చూసుకున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యంగా ప్రస్తావించారు. సవరణల ముసుగులో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష ఓట్లను ఎంపికగా తొలగిస్తోందని ఆయన ఆరోపించారు. హుస్నాబాద్లోని 61,000 ఓట్లతో సహా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి ఓట్లు ప్రస్తుతం ధృవీకరించలేదని పేర్కొంటూ బూత్ స్థాయి అధికారులకు సహకరించాలని ఆయన పౌరులను కోరారు. హ్యామ్ రోడ్లు తెలంగాణ మౌలిక సదుపాయాల రూపురేఖలను మారుస్తాయని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. నల్గొండ ఎంపీ కుందూరు రఘువీరారెడ్డి క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ పటిష్టమైన రహదారి మౌలిక సదుపాయాలు గ్రామీణ పట్టణ అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు స్థానిక ఉపాధిని సృష్టించే పరిశ్రమలను ఆకర్షిస్తాయని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2034 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $1 ట్రిలియన్గా, 2047 నాటికి $3 ట్రిలియన్ లక్ష్యంగా పెట్టుకుని ఒక ప్రతిష్టాత్మక ప్రణాళికను తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఈరోజు ప్రకటించారు. పరిపాలనలో మహిళా నేతృత్వంలోని స్వయం సహాయక బృందాలతో సహా క్షేత్రస్థాయి పరిశ్రమల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం చేర్చడం ద్వారా స్థూల జాతీయ ఉత్పత్తికి రాష్ట్ర వాటాను 10% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన అన్నారు. విధానాల కొనసాగింపులో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రముఖంగా ప్రస్తావన చేస్తూ రియల్ టైం ట్రాకింగ్తో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0 మార్పిడి జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ఢిల్లీలో వీబీజీ రామ్జీ చట్టం అమలుపై ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం సందర్భంగా మంత్రి సీతక్క ఈ చట్టంపై తెలంగాణకు ఉన్న నిర్దిష్ట అభ్యంతరాలను వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ నిర్వహించిన 40వ ఒలింపిక్ డే రన్ 2026కు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరుగును జెండా ఊపి ప్రారంభించి పాల్గొన్న వారితో కొద్దిసేపు కలిసిన గౌడ్ క్రమశిక్షణ, ఐక్యత, ఆరోగ్యమైన జీవనం

అనే ఒలింపిక్ స్ఫూర్తిని అందరూ అలవర్చుకోవాలని కోరారు. ఫ్రెంచ్ కాన్సుల్ జనరల్ మేర్ లామీ, డిప్యూటీ కాన్సుల్ పాస్కల్ లోరియో పర్యాటక సంస్కృతి వారసత్వ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చించడానికి సచివాలయంలో తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిశారు. ఫ్రాన్స్లో తెలంగాణ ఘనమైన వారసత్వాన్ని ప్రోత్సహించడానికి ఫ్రెంచ్ సహకారాన్ని మంత్రి వారిని కోరడంతో పాటు సాంస్కృతిక మార్పిడిని మరింత బలోపేతం చేయడానికి ఒక ఉమ్మడి బృందాన్ని ప్రతిపాదించారు. వర్షాల కారణంగా మదిరిలో రద్దయిన రైతు ఆశీర్వాద సభను రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో రైతు భరోసా పంపిణీ సదస్సుగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధికారులు వెంటనే దీనికి ఏర్పాట్లు చేయాలని సూచించగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల రైతులు తమ తమ రైతు వేదికల నుంచి ఇందులో పాల్గొంటారు. హైదరాబాద్లోని జీఎంఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్లో ఫిరాన్ టెక్నాలజీ గ్రూప్ కార్పొరేషన్ మొట్టమొదటి భారతీయ తయారీ కేంద్రాన్ని ప్రారంభించినట్లు జీఎంఆర్ హైదరాబాద్ ఏవియేషన్ ఎస్ఈజెడ్ లిమిటెడ్ ప్రకటించింది. కెనడా, అమెరికా, చైనా తర్వాత ఎఫ్టీజీ తన 4వ గ్లోబల్ హబ్గా విస్తరిస్తున్న కారణంగా అత్యంత ఖచ్చితమైన ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్లో భారత్కు పెరుగుతున్న ప్రాముఖ్యతను తెలియజెప్తోంది. కార్పొరేట్ యాజమాన్యంలోని అవినీతిని అరికట్టడానికి ఇంజనీరింగ్ బి కేటగిరీ సీట్లకు ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సోమవారం హైదరాబాద్లోని మసాబ్ ట్యాంక్లో ఉన్న ఉన్నత విద్యామండలి కార్యాలయం బయట ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. దీంతో నిరసనలో పాల్గొన్న పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్మూర్లో ఇటీవల చేసుకున్న ఘటనలపై తక్షణమే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్మూర్లో హిందువుల ఐక్యతా ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆయన్ను పోలీసులు బిక్కనూర్ టోల్ ప్లాజా వద్ద అడ్డుకుని కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ తన సొంత నియోజకవర్గానికి తను వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజావాణి దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ నిబంధనల మేరకు సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. ఈ మేరకు నేడు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించి 101 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి మండలంలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ ఈరోజు పరిశీలించారు. బీఎల్ఓలు ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ప్రతి ఓటరుకు ఎస్ఐఆర్ ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని, దరఖాస్తులను భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పూర్తి స్థాయి పారదర్శకతో పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావివద్దని అధికారులను ఆదేశించారు. అనంతరం ములకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవలు, మందుల లభ్యత, పరిశుభ్రత, సిబ్బంది హాజరు తదితర అంశాలను పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ అన్నారు. కాగా నెరవేర్చని మేనిఫెస్టో అమిష విషయంలో కాంగ్రెస్ నాయకులు నిలదీయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. ప్రతిష్టాత్మక మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు హైదరాబాద్ను ప్రపంచస్థాయి నగరంగా మారుస్తుందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. హ్యామ్ రోడ్లు తెలంగాణ మౌలిక సదుపాయాల రూపురేఖలు మారుస్తాయని రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. 2034 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $1 ట్రిలియన్గా, 2047 నాటికి $3 ట్రిలియన్గా లక్ష్యంగా పెట్టుకుని ఒక ప్రతిష్టాత్మక ప్రణాళికను తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దొద్దిల్లు శ్రీధరబాబు ఈరోజు ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.

సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. రాష్ట్రపతి పదాసీన ద్రౌపది ముర్ముహు నవదిల్ల్యాం రాష్ట్రపతి భవనే శౌర్య పురస్కారాన్ ప్రాయచ్ఛత్. ఎయిర్ మార్షల్ తరుణ చౌధరి, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వార్షణేయ, లెఫ్టినెంట్ జనరల్ వికాస్ రోహేలా ఆదయ పురస్కృతాః. హర్యాణా రాజస్థానయోర్మధ్యే దశకత్రయేభ్యః విలంబితాయాః యమునా జలవిభాజన వివాదస్య అద్య సమాధానం జాతం. సర్వోచ్చన్యాయాలయేన రామమందిరదానప్రకరణస్య కథిత విత్తీయ అనియమితతాయాః న్యాయాలయ నిరీక్షణ అన్వేషణస్య త్వరా యాచికా నిరాకృతా. CBSE ఇత్యనేన సాంప్రతికాయ దశమవర్గాయ త్రిభాషానీతిః నా

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. 3 సినిమా నుండి

0: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
1: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
0: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
1: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
0: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో.
2: సినీ గీతం విన్నారు. ఆకాశవాణి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు చెరుకు పంటలో సమగ్ర ఎరువులను ఏ విధంగా నిర్వహించుకోవాలి ఈ అంశాన్ని గురించి తెలియజేస్తున్నారు మన రైతు సోదరులకు. తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్న చెరుకు పంట ద్వారా పంచదార, బెల్లం, కండసారి, బాగసి, మిలాసిస్, ఫిల్టర్ మడ్డి ఉత్పత్తి అవుతున్నాయి. అదేవిధంగా గత 2-3 సంవత్సరాల నుండి ఇథనాల్ ప్రాముఖ్యత ఇంధన రంగంలో పెరుగుతుండడము చెరుకు విస్తీర్ణం పెరగడానికి దోహదపడుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం 20% ఇథనాల్ను మన యొక్క ఇంధనంలో కలుపుకోవచ్చని చెప్పేసి ప్రకటన కూడా చేశారు. ఈ పరిస్థితిలో చెరుకులో మంచి రస నాణ్యతతో పాటు అధిక దిగుబడులు పొందడంలో సమగ్ర ఎరువుల యాజమాన్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ ఆధునిక వ్యవసాయంలో రైతులు నేలకు తగినంత సేంద్రియ పదార్థం అందించకుండా రసాయన ఎరువుల మీద ఆధారపడటం వలన దిగుబడులు ఒక దశ వరకు మాత్రమే పెరిగి నేల యొక్క సూక్ష్మజీవులు దెబ్బతిని సారం కోల్పోతుంది. దీని వలన రసాయన ఎరువుల మోతాదు పెంచినా దిగుబడులు పెరగని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రైతులు సమగ్ర ఎరువుల నిర్వహణ యొక్క ఆవశ్యకతను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెరుకు పంటకు సేంద్రియ ఎరువులుగా పశువుల ఎరువు, కంపోస్టు, ఫిల్టర్ మడ్డి, చెరుకు చెత్త, పచ్చి రొట్టె ఎరువులు మొదలైనవి ఉపయోగించుకోవచ్చు. రైతులు

ఎరువులో పశువుల ఎరువు ముఖ్యమైనది. పశువుల ఎరువు తయారీలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి పోషక విలువలు గల ఎరువు తయారవుతుంది. ఈ పశువుల ఎరువులలో సుమారు 0.5% నత్రజని, 0.2% భాస్వరం, 0.5% పొటాష్తో పాటు అన్ని పోషకాలు కొద్ది పరిమాణంలో ఉంటాయి. సాధారణంగా ఒక జత పశువుల నుండి సంవత్సరానికి 10 టన్నుల పశువుల ఎరువు లభిస్తుంది. ఇది ఒక ఎకరం చెరుకు తోటకు వేసుకోవటానికి సరిపోతుంది. వర్మీ కంపోస్ట్లో 1.5 నుండి 2.5% నత్రజని, 1 నుండి 2% భాస్వరం, 1 నుండి 1.5% పొటాష్తో పాటు కాల్షియం, మెగ్నీషియం, గంధకం, ఇనుము, మ్యాంగనీసు, జింక్ మొదలైన పోషకాలతో పాటు మొక్కలకు అవసరమయ్యే హార్మోన్లు కూడా లభిస్తాయి. ఎకరాకు 2-3 టన్నుల వర్మీ కంపోస్టు వేసుకోవాలి. ఫిల్టర్ మడ్డి దొరుకు ప్రాంతాలలో ఎకరాకు 5-6 టన్నులు బాగా ఎండిన ఫిల్టర్ మడ్డిని భూమిలో వేసి కలియే దున్నాలి. 1 టన్ను ఫిల్టర్ మడ్డిలో 17 కిలోల నత్రజని, 7 కిలోల భాస్వరం, 2 కిలోల పొటాష్ ఉంటాయి. ఈ విధంగా పేర్కొన్న పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, ఫిల్టర్ మడ్డిని పంట వేసే 4-6 వారాల ముందు వేసుకుని భూమిని కలియదున్నాలి. ఇక చెరుకు కోత కోసిన తర్వాత ఎకరానికి సుమారుగా 4-6 టన్నుల చెరుకు చెత్త వస్తుంది. సాధారణంగా రైతులు చెత్తను కాల్చివేస్తున్నారు. దీని వలన నేల యొక్క భౌతిక రసాయన స్థితికి నష్టం వాటిల్లుతుంది. గనక అలా కాకుండా ఒక ఎకరాకు 1.25 టన్నుల చెత్తను సాళ్ల మధ్య పరిచి కుళ్ళి పెడితే అది ఎరువుగా మారడమే కాకుండా సాళ్ల మధ్య వచ్చే కలుపు సమస్యను కూడా నియంత్రిస్తుంది, ఒక మల్చింగ్ సిస్టమ్గా మారుతుంది. అంతేకాకుండా నేలలో తేమను ఉంచి పీక పురుగు ఉధృతిని తగ్గిస్తుంది. ఈ విధంగా కుళ్ళ పెట్టడానికి ఎకరాకు 10 కిలోల చొప్పున సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 8 కిలోల యూరియా, 1.25 కిలోల ట్రైకోడెర్మా శిలీంధ్రమును సాళ్ల మధ్య పరిచిన చెరుకు చెత్త పైన పలచగా చల్లుకోవాలి. ఈ సమయంలో కొద్దిపాటి తేమ ఉండేలా రైతులు జాగ్రత్త పడాలి. ఈ విధంగా చెరుకు చెత్త బలమైన కంపోస్టుగా తయారవుతుంది. ఈ కంపోస్ట్లో 0.2 నుండి 0.5% భాస్వరం, 1.1% నుండి 1.5% పొటాష్తో పాటు కాల్షియం, మ్యాగ్నీషియం, మ్యాంగనీస్, ఇనుము, జింకు వంటి సూక్ష్మ పోషకాలు నేలకు అందుతాయి. ఈ విధంగా తెలిపిన వివిధ సేంద్రియ ఎరువులను ఎకరానికి సిఫారసు చేసిన మోతాదును భూమిలో వేసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయించిన రసాయన ఎరువుల మోతాదును పంటకు అందిస్తే బాగుంటుంది. సాధారణ పరిస్థితుల్లో ఎకరా చెరుకుకు 100 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం, 48 కిలోల పొటాషులను అందించే ఎరువులను వేసుకోవాలి. ఎరువుల నిర్వహణ భూసార మధ్యస్థ గల నేలకు అనుకూలంగా లెక్కించబడుతుంది. రసాయనిక ఎరువుల రూపంలో చూసుకున్నట్లయితే ఎకరాకు సిఫారసు చేయబడిన 220 కిలోల యూరియా, 250 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 80 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం. సాంప్రదాయ పద్ధతిలో పండించే చెరుకు పంటకు రైతులు సిఫారసు చేయబడిన ఎరువుల్లో 220 కిలోల యూరియా నాటిన 45-60 రోజులకు 90 రోజులకు మొక్కల మొదల మధ్య 5 సెంటీమీటర్ల లోతులో సమపాలలో వేసి మట్టి కప్పాలి. భూమిలో లభ్య భాస్వరం ఎకరాకు 12 కిలోల కన్నా తక్కువ ఉన్నప్పుడు ఎకరాకు 250 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను ఆఖరి దుక్కిలో వేసి కలిదున్నాలి. భూమిలో లభ్యమయ్యే పొటాష్ ఎకరాకు 108 కిలోల కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఎకరాకు 80 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను చివరి దుక్కిలో వేసుకోవాలి. కార్చి తోటలకు మొక్క తోటల కన్నా ఎకరాకు 40 కిలోల నత్రజనిని అధికంగా వాడాలి. అంటే 320 కిలోల యూరియాను పంటకు అందించాలి. సాధారణంగా మోడెం తోటలో తొలి దశలో ఇనుపధాతు లోపం ఎక్కువగా కనబడుతుంది. ఇనుపధాతు లోపం వలన ఆకులు పాలిపోయి లేత పసుపు రంగు నుండి తెలుపు రంగుకు మారుతాయి. ఈ లక్షణాలు ఈ నెలకు సమాంతరంగా ఆకుల పొడుగున చారలు ఏర్పడతాయి. దీని నివారణకు లీటర్ నీటికి 10 గ్రాములు అన్నవేది, 2 గ్రాములు నిమ్మ ఉప్పు కలిపి ద్రావణాన్ని పైరులో ధాతు లోపం గమనించినప్పుడు వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకోవాలి. ఇక జింకు ధాతు లోపం కనిపించిన మొక్కల్లో ఆకుల ఈ నెల వెంబడి పసుపు చారలు ఏర్పడి లోపం ఎక్కువైనప్పుడు పెరుగుదల నిలిచిపోతుంది. దీనితో పాటు దుబ్బు చేయడం నిలిచిపోయి కొత్తగా ఏర్పడిన పిలకలు చనిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ ను వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి. ఇక బిందు సేద్యం ద్వారా ఫర్టిగేషన్ ఏ విధంగా అందించాలంటే ఈ వివరాలు అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. బిందు సేద్యం ద్వారా ఎరువులను పంపించే విధానాన్ని ఫర్టిగేషన్ అంటారు. ఫర్టిగేషన్ పద్ధతులు ఉపయోగించి ఎరువుల నీటిలో పూర్తిగా కరిగే స్వభావాన్ని కలిగి ఉండాలి. పంట యొక్క పోషకాలు అవసరం.

అవసరాల దృష్ట్యా సరైన ఎరువులను ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా దొరికే యూరియా, తెల్ల రకం, మ్యూరిటా పొటాస్ మరియు నీటిలో కరిగే కాంప్లెక్స్ ఎరువుతో కలపడం వలన పంట యొక్క నత్రజని, భాస్వరం మరియు పొటాష్ అవసరాలను తీర్చుకోవచ్చు. ఫర్టిగేషన్ ప్రక్రియ ప్రారంభించే ముందు తర్వాత వ్యవస్థను కొద్దిసేపు నడిపించాలి. చెరుకు పంటకు సిఫారసు చేయబడిన మొత్తం పోషకాలను అందించేటప్పుడు పంట దశలను దృష్టిలో ఉంచుకుని పెరుగుదల దశలకు అనుగుణంగా మోతాదును పెంచుకోవాలి. మొత్తం భాస్వరం సూపర్ ఫాస్ఫేట్ రూపంలో బోదెల్లో వేసుకోవాలి. ఉదాహరణకు చెరుకు పంటకు వారానికి ఒకసారి ఫర్టిగేషన్ ఇవ్వాలనుకున్న రైతులు నాటిన 30 రోజుల నుండి 210 రోజుల వరకు అంటే 24 సార్లు కింద లెక్కించిన మోతాదులో సిఫారసు చేయబడిన ఎరువులను పెరుగుదల దశలను బట్టి అందించాలి. రైతులు వీలును బట్టి ప్రతిరోజు వారానికి ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి అయినా తదనుగుణంగా మోతాదును లెక్కగట్టి ఫర్టిగేషన్ ద్వారా ఎరువులను అందించాలి. సిఫారసు చేయబడిన నత్రజని, పొటాషియం మాత్రమే కాకుండా భాస్వరం కూడా ఫర్టిగేషన్ విధానంలో అందించాలనుకుంటే నీటిలో కరిగే కాంప్లెక్స్ ఎరువులను ఎంచుకోవాలి. ఈ విధంగా సమగ్ర ఎరువుల నిర్వహణ పాటించడం వలన ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి ఎరువుల యొక్క వృధా ఖర్చును తగ్గించడంతో పాటు సమపాలలో పంట పెరుగుదల దశల్లో పోషకాలు పంటకు అందడం వలన అధిక రస నాణ్యత, లాభపరమైన దిగుబడులతో పాటు నేల యొక్క సారాన్ని కూడా రక్షించుకోవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఈ చెరుకులో సమగ్ర ఎరువుల నిర్వహణ గురించి మన రైతు సోదరులందరికీ తెలియజేశారు. రైతులందరూ ఈ విధానాలు పాటించి చక్కటి లాభాన్ని, ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.

మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి ఇప్పుడొక సినీ గీతం విందాం. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా నుండి.
1: Can you feel her? Is your heart speaking to her?

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ రన్నర్అప్గా నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. ఎయిర్ మార్షల్ తరుణ్ చౌదరి, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నే, లెఫ్టినెంట్ జనరల్ వికాస్ రోహెల్లా, లెఫ్టినెంట్ జనరల్ హర్బిందర్ సింగ్ వాద్రా, లెఫ్టినెంట్ జనరల్ మహేందర్ పాల్ సింగ్లు అతి విశిష్ట సేవా మెడల్ అందుకున్నారు.

0: సరిహద్దుల్లో ఉగ్రవాదం, తిరుగుబాట్లను అణిచివేయడంలో సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు చూపిన అసాధారణ ధైర్య సాహసాలకు గుర్తింపుగా ఈ అవార్డులు అందజేశారు. వైమానిక, నౌకాదళ కార్యకలాపాలు, మానవతా దృక్పథంతో చేపట్టిన సహాయక చర్యల్లో ప్రదర్శించిన అసమాన శౌర్యాన్ని కూడా ఈ సందర్భంగా పురస్కారాలతో గౌరవించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రభృతులు పాల్గొన్నారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. బ్రిక్స్ వాణిజ్య పరిశ్రమల సమాఖ్య ప్రతినిధి బృందం ఈరోజు న్యూఢిల్లీలో మంత్రితో సమావేశమైంది. ఇన్నోవేషన్, స్టార్టప్లు, ఎమర్జింగ్ టెక్నాలజీస్, పరిశోధనల్లో బ్రిక్స్ ప్లస్ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, అంతరిక్షం, బయోటెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, డీప్ టెక్నాలజీ రంగాల్లో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. భారతదేశ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిర్దిష్ట ప్రతిపాదనలతో కలిసి పనిచేయాలని బ్రిక్స్ ప్రతినిధి బృందాన్ని కోరారు. తన సీషెల్స్ పర్యటన ఎంతో ఫలప్రదంగా సాగిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సీషెల్స్ 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. తమపై చూపిన ఆదరాభిమానాలకుగాను సీషెల్స్ అధ్యక్షులు డాక్టర్ ఫ్యాట్రిక్ హెర్మనీకి, అక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గత 50 ఏళ్లుగా ఇరుదేశాల మధ్య నమ్మకం, పరస్పర పురోగతితో సంబంధాలు కొనసాగాయని, రాబోయే 50 ఏళ్లు ఆవిష్కరణలు, సుస్థిరత, ఉమ్మడి శ్రేయస్సుకు చిహ్నంగా నిలుస్తాయని సామాజిక మాధ్యమంలో మోదీ పేర్కొన్నారు. రక్షణ రంగంలో కొత్త నిబంధనల వల్ల సరికొత్త సాంకేతికత, వ్యవస్థల ఉత్పత్తి, సైన్యంలోకి వాటి చేరిక వేగవంతమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు డిఆర్డీఓ ఆర్థిక అధికారాల వికేంద్రీకరణ నిబంధనలను ఆయన విడుదల చేశారు. వివిధ స్థాయిల్లో క్రియాశీల అధికారాలు పెంచడం, ప్రయోగాలు, పరీక్షల కోసం ప్రత్యేక నిధులను కేటాయించడం వంటి కీలక మార్పులు ఇందులో ఉన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్నాథ్ సింగ్, ఈ నిబంధనల వల్ల పరిశ్రమలు, విద్యా సంస్థలతో భాగస్వామ్యాన్ని పటిష్టం చేస్తూ ఆత్మనిర్భర్ భారత్ రక్షణ సన్నద్దతకు దోహదపడుతుందన్నారు. వ్యూహాత్మక పరిశోధన, అభివృద్ది ప్రాజెక్టుల సమర్థత, జవాబుదారీతనం సకాలంలో అమలును పెంచడానికి సంస్కరణలు చేపట్టినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ సిబ్బంది అధిపతి జనరల్ ఎస్ఎన్ రాజా సుబ్రమణి, డిఆర్డీఓ చైర్మన్ రాజేష్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సదస్సులో మాట్లాడుతూ ఆయన, ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే తొలి కేంద్రాలుగా దేశవ్యాప్తంగా 1,86,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ప్రాథమిక, ద్వితీయ వైద్య కేంద్రాల అనుసంధానాన్ని మెరుగుపరిచామన్నారు. అలాగే వెనుకబడిన, వైద్య సేవలు సరిగా అందని జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్, 157 కంటే ఎక్కువ వైద్య కళాశాలలు నిర్మించి తృతీయ శ్రేణి వైద్య సంరక్షణను బలోపేతం చేశామని నడ్డా వివరించారు.
1: The National Health Authority and PM Jai Pradhan Mantri Jan Arogya Yojana has expanded the health facility and made it accessible and affordable throughout the length and the breadth of the country and incorporates 62 crore people and now India is the world's largest digital public infrastructure healthcare.
0: పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో

0: నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వైపు మరింత ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులున్నాయని ఆ శాఖ పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కేరళలో, అలాగే రాబోయే 3 రోజుల్లో బీహార్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అండమాన్ నికోబార్, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్ పరిసరాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లు పడతాయని హెచ్చరించింది. అలాగే ఢిల్లీ, హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్లో రేపటి వరకు వడగాల్పులు వీచే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలిపింది. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ రన్నరప్గా నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈరోజు జరిగిన ఫైనల్ పోటీలో చైనీస్ తైపీకి చెందిన సో లింగ్ యాంగ్ చేతిలో 15-21, 21-16, 9-21 స్కోర్తో శ్రీకాంత్ ఓటమి పాలయ్యారు. ఆయన చివరిసారిగా 2017లో బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ కింద ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు ఆయనకు అంతర్జాతీయ టైటిల్ ఏదీ దక్కలేదు. దేశ సమగ్రాభివృద్దికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ప్రస్తుత కాలపు అవసరమని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. ఇది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, యువతకు సుస్థిర వృద్దిని చేకూరుస్తుందని అన్నారు. యువత ఉద్యోగాలు వెతికేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. ఫర్వణిలో వసంతరావ్ నాయక్ మరఠ్వాడా కృషి విద్యాపీఠ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ కళాశాలలో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తుల పరిశ్రమల క్రమబద్దీకరణ పథకం కింద ఏర్పాటు చేసిన కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. పంట చేతికొచ్చిన తర్వాత జరిగే నష్టాలను తగ్గించవలసిన అవసరం ఎంతైనా ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడానికి ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించాలని ఆయన పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో 2026 నాటి 2వ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ శ్రేణి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి

ఈనాటి ఇల్లు వాకిలి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మాంస వృద్ధికి ఆదాయానికి మేలుజాతి మేక గొర్రెల ఎంపిక గురించి రాజేంద్ర నగర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చుక్కల శివప్రసాద్ గారు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు, వారి సందేహాలను నివృత్తి చేస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 232408852, మరొక నంబరు 232408853 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు.

0: రైతు సోదరులకు, పశు పోషకులకు, పశు పాలకులకు స్వాగతం. కార్యక్రమానికి ఇప్పుడే విన్నారు మీరు మా వ్యాఖ్యాత సత్యనారాయణ గారు. అంశం గురించి తెలియజేశారు, ఒకసారి అంశం గుర్తు చేస్తారు. మాంస వృద్ధికి, ఆదాయానికి మేలుజాతి మేక గొర్రెల ఎంపిక గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చుక్కల శివప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ వివరాలన్నీ తెలుసుకుందాం, వారిని ఆహ్వానించి వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి చుక్కల శివప్రసాద్ గారు.
1: నమస్కారం అండి.
0: మన భారతదేశంలో పంటలే కాకుండా రైతులు ఈ మాంసాన్ని కానీ ఆదాయాన్ని కానీ రకరకాల గొర్రెలు, మేకలు, కోళ్ళు ఇటువంటివి పెంచుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ పశు సంపదను, పశు ఘనాభివృద్ధిని ఎంత పెంచినా కూడా మనకు మన పౌరులకు తగినంత పోషకాహారం కానీ మాంసకృతులు కానీ ఈ మాంసం పూర్తిగా అందడం లేదు. ఇటువంటి సందర్భంలో ఈ మాంస వృద్ధికి, ఆదాయానికి ఎటువంటి మేలుజాతి గొర్రెలను, మేకలను ఎన్నిక చేసుకుంటే మనకు చక్కటి ఆదాయం ఇవ్వడం, మన పౌరులందరికీ చక్కటి మాంసాన్ని మనం సరఫరా చేయగలుగుతాము, ముందుగా తెలియచేయండి.
1: అదే ఇప్పుడు మనము చూసుకున్నట్లయితే మన గొర్రెల జాతులను, మేకల జాతులు రెండు రకాలుగా ఉంటాయి కదా. ఇప్పుడు గొర్రెల జాతులు వచ్చినట్లయితే దానికి రకరకాల మనముకు ఇప్పుడు అనుకున్నట్టు మాంసం గురించి అనుకున్నట్లయితే మన నెల్లూరు జాతి, ఇది నెల్లూరు జాతి అనేది వచ్చేసి భారతదేశంలో చాలా పెద్ద జాతి, అదేవిధంగా ఎక్కువగా మాంసం ఉత్పత్తి చేసేటువంటి జాతి. దీంట్లో మనకు మూడు రకాల స్ట్రెయిన్స్ అని ఉంటాయన్నమాట, నెల్లూరు పల్ల, నెల్లూరు జుడిపి, నెల్లూరు బ్రౌన్. నెల్లూరు జుడిపి, నెల్లూరు పల్ల అనేది చాలా తక్కువ సంఖ్యలో లభిస్తుంది కనుక అవి మనకు మన మార్కెట్లో అంత తక్కువగా నెంబర్ లభిస్తాయి కనుక అది మనము దొరకడం కష్టంగా ఉంటుంది. కనుక నెల్లూరు జుడిపికి వెళ్ళినట్లయితే అది మనకు మన వాతావరణం తట్టుకొని మనకి మాంసం ఎక్కువగా అభివృద్ధి చేస్తుంది. సో మనం అది ఎలా గుర్తుపట్టాలి అంటే అది మనకు చూసినట్లయితే బాడీ మొత్తం తెల్లగా ఉంటుంది. అదేవిధంగా పొత్తి కడుపుల కాళ్ళ ముందు భాగంలో, ముందు కాళ్ళ ముందు భాగంలో, అదేవిధంగా అంతం నల్లగా ఉంటుంది. ఇది ఒక జాతి లక్షణము. సో ఇది మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ చుట్టుపక్కల వాతావరణంలో విరివిగా లభిస్తుంది. కనుక మనం ఎక్కడ మార్కెట్ దగ్గరికి వెళ్ళినట్లయినా కూడా ఈ జాతి లక్షణం కలిగినటువంటి ఎంపిక చేసుకున్నట్లయితే మనకు మాంసము ఎక్కువగా వృద్ధి చెందే ఆస్కారంగా ఉంటుంది.
0: ముఖ్యంగా మీరు ఈ గొర్రెల విషయానికి వస్తే నెల్లూరు జోడిపి గొర్రెలు బాగుంటాయని తెలియజేస్తున్నారు. ఇక ఇంకా ఏ ఏ జాతులు మన భారతదేశంలో మనం వృద్ధి చేసుకోవచ్చు మాంసానికి, ఇతరమైనటువంటి రాష్ట్రాల నుంచి ఏమైనా మనం తెచ్చుకోవచ్చా, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే హిమాలయ పర్వతాల ప్రాంతాలు, మనకు రాజస్థాన్ ప్రాంతం, అలాగే నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉంటాయి, అక్కడ ఏమైనా మేల్జాతి ఏమైనా ఈ గొర్రె సంతతి దొరుకుతుందా? ఒకవేళ అవి ఏమైనా తెచ్చుకొని మనం సౌత్ మన తెలంగాణ ప్రాంతానికి అనుకూలమైనటువంటివి ఏమైనా ఉంటే అవి కూడా ఆ రకాలు ఏమైనా ఉంటే ఒకసారి తెలియచేయండి.
1: అయితే ఇప్పుడు మేము అనుకున్నట్లయితే మనం జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాంతంలో ఉంటాయి కానీ మన వాతావరణానికి అవి తట్టుకోవాలి ఉండడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అటువంటి వాతావరణం మనం క్రియేట్ చేసుకున్నట్లయితే మనం పెంచుకోవచ్చు, కాకపోతే అది లాభసాటిగా ఉండదు. ఎందుకంటే ఉదాహరణకి అక్కడ జమ్మూ కాశ్మీర్లో అది మేం ముఖ్యంగా మాంసం కంటే ఎక్కువగా ఉన్ని కొరకు జాతి ఎక్కువ పెంచే ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఆ వాటిని కనుక తీసుకొచ్చి ఇక్కడ పెంచినట్లయితే ఆ వాతావరణం మనం క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేయడం మనం కష్టం కనుకుంటా మన వాతావరణం తగ్గినటువంటి గొర్రెలను పెంచుకుంటే లాభంగా ఉంటుంది. ఇంతకుముందు అన్నట్టుగా మీరు ఓన్లీ గొర్రెలు అంటే మేకలకు వచ్చేసినట్లయితే ఉస్మానాబాద్ అనే జాతి అనేది అంటే జనరల్గా జాతుల్ని ఏ విధంగా విభజించద్దంటే పెద్ద జాతి, మధ్యరక జాతి, చిన్న జాతి లాగా విభజించారు అంటే దాని యొక్క బరువును బట్టి. ఉదాహరణకు మేకలు వచ్చినట్లయితే పెద్ద జాతి వచ్చేసి మీరు అనుకున్న మాంసం కొరకు, అదేవిధంగా పాల కొరుకున్నట్లయితే జమునపారి జాతి మన వాతావరణానికి తట్టుకోగలుగుతుంది. లేదు ఓన్లీ మాంసం కొరకు కావాలనుకున్నట్లయితే మనకు ఉస్మానాబాది, ఈ ఉస్మానాబాది అనేది మన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ప్రాంతంలో విరివిగా లభిస్తుంది. దీన్ని గమనించినట్లయితే దీని యొక్క చర్మము మీన్స్ హూలు వచ్చేసి నల్లగా ఉండి మంచిగా నింగనింగలాడుతూ ఉంటుందన్నమాట. సో ఇది మధ్యస్థ జాతి, దీన్ని తీసుకోవచ్చు. లేదు నాకు పిల్లలు ఎక్కువగా పుట్టాలి అన్నట్టు ఒకవేళ ఆస్కారం అనుకున్నట్లయితే మీరు బ్లాక్ బెంగాల్, బ్లాక్ బెంగాల్ అనేది యాక్చువల్గా పుట్టినీళ్ళు వచ్చేసి వెస్ట్ బెంగాల్ డిస్టిక్లో ఉంటుంది. కాకపోతే అది ఇది మనం ఇక్కడ వాతావరణం తట్టుకోగలుగుతుంది. కాకపోతే చిన్న జాతి జాతి అనమాట, ఒక్కొక్క ఈతకు రెండు నుంచి మూడు పిల్లలు పెట్టే ఆస్కారం ఉంటుంది. కాకపోతే మనకు ఓన్లీ

0: మాంసం కొరకే కావాలనుకున్నట్లయితే ఈ జాతిని మనం ఎక్కువగా ఉపయోగించుకోకుండా ఉండడమే మంచిది. మా ఉస్మానాబాది ఉపయోగించుకుంటే మంచిది. లేదు అంటే మన దగ్గర వాతావరణం మా లోకల్ జాతులు కూడా మన ఆ పశువును మేకలను కూడా మనము మాంసం కొరకు ఉపయోగించుకోవచ్చు.
1: మీరు ఇప్పుడు మాంసం వృద్ధి కోసమని గొర్రెలలో నెల్లూరు జాతి జోడిపి గొర్రెలు అన్నారు, అలాగే ఉస్మానాబాద్ మేకలైతే మేకలలో ఈ మాంస వృద్ధికి ఉపయోగించుకోవచ్చు కూడా వివరించారు. అలాగే ఈ మేకల జాతికి వస్తే ఈ బెంగాల్ ప్రాంతం బెంగాల్ బ్లాక్ మేకలు ఎక్కువ పిల్లలు ఎక్కువ సంతతి లభిస్తుంది కనుక ఆ విధంగా కూడా ఉపయోగకరంగా ఉందని ఒక ఉద్దేశంతో మీరు చెప్పారు. అంటే మాంసం తక్కువ ఉన్నా కానీ ఎక్కువ పిల్లలను అది పుట్టిస్తుంది కనుక ఉత్పత్తి చేస్తుంది కనుక అలా కూడా దాన్ని కూడా పెంచుకోవచ్చు అంటున్నారు. మన వాతావరణానికి ఈ మేకలు ఈ గొర్రెలు బాగా చక్కగా అనుకూలంగా ఉన్నాయని తెలియజేస్తున్నారు. అయితే మన తెలంగాణ ప్రాంతంలో రైతులు ఆసక్తి ఉన్న రైతులకు ఎటువంటి సలహాలు మీరు మీ దగ్గరకు వచ్చినప్పుడు రాజేంద్ర నగర్లో మీ యొక్క పరిశోధన స్థానాలు ఉన్నాయి, వచ్చినప్పుడు ఎటువంటి మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు, మరి వారికి ఎటువంటి శిక్షణ కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు ఏ నెలలో ఇస్తారు, ఈ వివరాలు కూడా వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది రావడానికి ఆసక్తి ఉన్న రైతులకు పశుపోషకులు పశుపాలకులకు ఒకసారి ఆ వివరాలు కూడా తెలియచేయండి.
0: అయితే మనము మన రాజనగర్లో ఉన్నటువంటి వెటనరీ పశువైద్య కళాశాల యందు విరివిగా మనము ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే మన దగ్గరకు వచ్చేసి మనం ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తాం, అక్కడ విజిటర్ రిజిస్టర్ అని చెప్పేసి. సో ఆ రిజిస్టర్లో కనుక మనము మన పేరు నమోదు చేసుకున్నట్లయితే నమోదు చేసేసుకొని దేని కొరకు మనకు ట్రైనింగ్ కావాలన్నా లేకపోతే ఏం గొర్రెలు మేకలు కావాలన్నా లేకుంటే ఇంకేమన్నా ప్రాబ్లం ఉన్నా దానికి డీటెయిల్స్ రాసి ఇచ్చేసినట్లయితే మా నెంబర్ కనుక రాసి ఇచ్చినట్లయితే మేము ఒక డేట్ నిర్ణయించుకొని ఆ డేట్ ప్రకారము ఏదైతే రైతులు దాంట్లో అయితే నెంబర్ రాయించారో ఆ నెంబర్కి మనము మేము కాల్ చేసేసి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఒక రోజు ఉంటుందన్నమాట. సో మనము ముందుగానే చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే ఒకరోజు ముందు మీకు కాల్ చేసి ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉన్నదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో మార్నింగ్ ఉదయం 9 గంటల నుంచి ఈవినింగ్ 5 వరకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ జరుగుతుంది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఉంటుంది. మార్నింగ్ అవర్స్ మొత్తం మీకు శాస్త్రవేత్తలు అందరూ విపులంగా వివిధ సంబంధించినటువంటి దాన్ని ఎలా పెంచుకోవాలి, ఏంది మేనేజ్మెంట్ ఎలా, అన్ని విధాలు క్లియర్గా వివరించడం జరుగుతుంది. లంచ్ పోయిన ప్రోగ్రామ్ తర్వాత ఏమవుతుందంటే డైరెక్ట్ మిమ్మల్ని ఫీల్డ్ కండిషన్స్ మా ఎనిమల్స్ దగ్గర తీసుకెళ్లేసి అక్కడ ఏంటిది
1: అంటే అక్కడ గొర్రెలు మేకలు కూడా ప్రదర్శిస్తారు, మీరు చూపిస్తారు,
0: చూపించడం చూపించాలి ఏ విధంగా చేసుకోవాలి. అక్కడ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు తప్పకుండా అక్కడ అడిగేసి మీ యొక్క నివృత్తి చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు వచ్చినందుకు ఒక రోజుకు ఆ రోజు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మీకు ఒక సర్టిఫికేట్ లాగా కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఈ ఒక ప్రోగ్రామ్ని తప్పకుండా రైతు సోదరులు ఉపయోగించుకోవాల్సిందని నేను కోరుచున్నాను.
1: పశుపోషకులు పశుపాలకులు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటారు.
0: అవునండి.
1: సంవత్సరానికి ఎన్నిసార్లు ఈ శిక్షణ తరగతులు మీరు నిర్వహించే అవకాశం ఉందంటారు?
0: అయితే ఎలా ఉంటుందండి, మనకి మనం ఉదాహరణకి ఒక 50 మంది మనకు వచ్చినట్లయితే, సో వాళ్ళందరూ కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే దానిలో ఒక 70-80% రావడానికి ఆస్కారం ఉంటుంది. సో మాకు ఒక నెంబర్ వచ్చింది అని అనుకున్నాక దాని ప్రకారము అయిపోయిన తర్వాతకి ఒక 15-10 డేస్ తర్వాతకి మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో రైతులు ముందు చాలామంది వచ్చేసినట్టుకో ఏమంటే
1: గ్రూపులు చేస్తారు,
0: డేస్ వచ్చి త్వరగా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తే ఒక రైతులు తక్కువ మంది ఉన్నారనుకో అది వచ్చే మంది వచ్చే వరకు యూజ్ చేసి దాని ప్రకారం మేము ట్రైనింగ్ కండక్ట్ చేస్తాము.
1: అయితే శిక్షణ తరగతులు కూడా చక్కగా నిర్వహిస్తున్నారు మీరు తెలియజేస్తున్నారు, బాగుంది. ఒకవేళ వీరికి ఈ యొక్క మేలు జాతి ఈ గొర్రెలు మేకలు కావాలనుకుంటే ఈ పిల్లలు కానీ మీరు ఏమైనా చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళీ పెంపకం చేసుకోవాలంటే మీ శాస్త్ర పరిశోధన స్థానంలో మరి ఏమైనా మీరు అందుబాటులో ఉంచుతారా, ఒకవేళ వాళ్ళు పెంచుకోవాలనుకుంటే ఏ విధంగా చేస్తారు?
0: అయితే మా దగ్గర ఉన్నటువంటి మనం పశువులు ఉదాహరణకి మా దగ్గర సర్ప్లస్ ఎనిమల్స్ అంటాం అనుకోండి, ఉదాహరణకి మనము ఒక గొర్రెలు కానీ మేకలు చూసుకున్నట్లయితే ఒక 25 ఆడగొర్రెలకి ఒక మగ గొర్రె కావాలి. సో మా దగ్గర ఉదాహరణకి మా దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి అనుకోండి, మా దగ్గర ఒకవేళ కనుక 10-20 మగ గొర్రెలు ఉన్నాయి అనుకో, వాటిని మొత్తం మేము రైతులకు సేల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మా దగ్గర అవైలబిలిటీని బట్టి మా దగ్గర సర్ప్లస్ అంటే మీన్స్ మా కావాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆ సమయంలో మేము ఆ గొర్రెలను కానీ మేకలను కానీ రైతు సోదరులకు లైవ్ కాస్ట్ బేసిస్ మీద అంటే లైవ్ వెయిట్ బేసిస్

0: మీద మేము అమ్మడం జరుగుతుంది. అది ఎలా ఉంటుందంటే, మా దగ్గర ఎప్పుడైతే
1: శివప్రసాద్ గారు మన రైతు సోదరులు లైన్లో ఉన్నారు ఒకసారి. నమస్కారం అండి, మీకు స్వాగతం. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? మీరు రేడియో దూరం నుంచి రండి.
2: ధన్ సింగ్ అండి
1: మాట్లాడండి. ఇక డాక్టర్ శివకుమార్ ఉన్నారు, మాట్లాడండి. మీ రేడియో దూరం ఉంచండి కొంత. మీరు దూరం రేడియో ఉంచి రండి, మాట్లాడండి. సరిగ్గా వినపడుతుంది. వచ్చేయి, దూరం వచ్చేసాయి. అడగండి.
2: హలో సార్, చెప్పండి.
1: మీ ప్రశ్న అడగండి. ఇక్కడ సార్ మాట్లాడతారు, చెప్పండి. మాంస వృద్ధికి ఆదాయానికి మేల్జాతి మేక గొర్రెల ఎంపిక గురించి ఈరోజు అంశము, మాట్లాడండి.
2: మన మేకలు గొర్రెలు ఉంటాయి కదా సార్?
0: అవును.

0: చెప్పండి, మాంస వృద్ధికి ఆదాయానికి మేల్జాతి మేక గొర్రెల ఎంపిక గురించి
1: హలో
0: ఈరోజు
1: సార్,
0: అంశము మాట్లాడండి.
1: మన మేకలు గొర్రెలు ఉంటాయి కదా సార్,
2: అవును అడగండి.
1: వాటిలో మనము అజోలా ప్లాంట్ పెడితే మినిమం ఎన్ని ఒక 6 మంత్స్ లో కరెక్ట్ గా పెరుగుతాయా సార్ మేకలు గొర్రెలు?
2: అయితే మనము ఎలా ఉంటుందంటే, అజోల్లా ప్లాంట్ అనేది ఏ విధంగా ఉందంటే, మనం మొత్తము అజోల్లా మీద ఆధారపడి మాత్రం పెంచుకోకూడదు. సో అజోల్లా అనేది మీరు అన్నట్టుగా మంచి ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. సో మన యొక్క దానాల ఒక 5 నుంచి 20% 10% మట్టుకే అజోల్లా పెంచుకోవాలి, వేసుకోవాలి. తప్ప మొత్తం అజోల్లా మీద డిపెండ్ చేసేసి మేకల గొర్రెలు పెంచుకోరాదు. సో అజోల్లోనే ఒక 5 to 10% ఇచ్చేసుకుంటూ మన దగ్గర ఉన్న దాన కానీ అదేవిధంగా పచ్చిగడ్డ ఇచ్చుకుంటూ పెంచుకోవడానికి ఎంతైనా అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఓన్లీ మీ అజోల్లా మీద పెంచుకుంటా అంటే మాత్రం అది మాంసం అంత ఫాస్ట్గా గ్రోత్ ఉండాలి, ఎందుకంటే ఓన్లీ ప్రోటీనే ఉంటుంది, మిగతా సోర్స్ ఎనర్జీ సోర్సెస్ కూడా కావాలి కదా మన దానికి. మనము ఇప్పుడు ఉదాహరణకి మన మనుషులు ఎలా ఉంటాము, మనము అన్నం తింటాము, అదేవిధంగా కర్రీ తింటాము. సో అదే అజోల్లా అనేది కర్రీ లాగా అనమాట, మొత్తం కర్రీ తినలేము కదా. అలా మా రైస్ లాగా ఉన్నటువంటి మేజ్ జోహార్ అటువంటి ఎనర్జీ సోర్సెస్ ఫుడ్ కంపల్సరీ పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట.
0: అయితే మన రైతు సోదరులు కూడా చక్కటి ప్రశ్న అడిగారు.
1: ఒక్కొక్క మేకకు మినిమం మార్నింగ్ 1/2 కేజీ, సాయంత్రం 1/2 కేజీ పెడితే కరెక్టే కదా సార్?
2: అంటే దాని ఎట్లా ఉంటుందంటే, దాని బాడీ వెయిట్ మీద ఆధారపడి ఉంటుంది. 4% ఆఫ్ ద బాడీ వెయిట్, 4% ఆఫ్ బాడీ వెయిట్ అంటే చిన్న వాటికి అంటే 4% ఆఫ్ ద బాడీ వెయిట్ పెట్టుకోవాలన్నమాట. రఫ్గా ఒక అంటే మేల్స్ వాటికి మగ వాటికి ఉన్నానుకో దానికి ఎక్కువ శాతం ఇచ్చుకోవాల్సి వస్తుంది. ప్రెగ్నెంట్ ఉన్నానుకో ఇంకొంచెం ఎక్కువ శాతం, పిల్లలు అనుకో పెరిగే వాటికి మళ్ళీ ఎక్కువ శాతం ఇచ్చుకోవాలి. మామూలు మన మెయింటెనెన్స్ కొరకు తక్కువ శాతం ఇచ్చుకోవాల్సి ఉంది. అంటే దాన్ని బట్టి, వయసును బట్టి, దానికి ఒక న్యూట్రిషన్ ఎంత అవసరం ఉండడం బట్టి మనం ఇచ్చుకోవాల్సి వస్తుంది అనమాట. సో మగ కొరకు ఉన్నానుకో దానికి ఎక్కువ ప్రోటీన్ కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ శాతం ఇచ్చుకోవాలి.
0: చక్కగా మీరు ప్రశ్న అడిగారు, తర్వాత మీకు మంచి మాట్లాడండి, మీకు మంచి అవగాహన ఉంది, అవగాహన వల్ల మీరు అడుగుతున్నారు అర్థమైంది. అయితే ఈ సందర్భంగా మీకు అనుసంధానంగా నేను ఒక ప్రశ్న అడుగుతాను శివకుమార్ గారిని. ఒక్క నిమిషం ఉండు బాబు. అయితే శివకుమార్ గారు మన రైతు సోదరులు, శివప్రసాద్ గారు, అయితే మన రైతు
1: హర్షవర్ధన్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్ యూ హర్షవర్ధన్, థ్యాంక్ యూ. ఈసారి మీరు కూడా మాట్లాడండి, ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రతి సోమవారం ఉంటుంది, మీరు కూడా మాట్లాడచ్చు. ఏమైనా ప్రశ్న అడుగుతారా మరి హర్షవర్ధన్ గారు? ఓకే, ధన్యవాదాలు.
1: ఓకే సార్, మీకు టైం అవుతుంది.
0: థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
1: వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా సార్. ఓకే సార్.
0: అయితే మన పశుపోషకులు, ఈ రైతు సోదరులు చక్కటి ప్రశ్న అడిగారు, కొంత అవగాహన ఉన్నట్టు కూడా అనిపిస్తుంది ఈ యొక్క పశుపోషకులు వీరికి. అయితే అక్కడ మరింత సమాచారం కావాలంటే వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో మన పశు వైద్య అధికారులను సంప్రదిస్తే బాగుంటుందా? మరి పశు వైద్య అధికారుల పరిశీలనలో ఈ గొర్రెలు కానీ మేకలు కానీ పెంపకం చేపడితే బాగుంటుందా? కొన్ని వివరాలు తెలియచేయండి.
2: తప్పకుండా మన ఎక్కడైతే రైతు సోదరులు ఎక్కడైతే గొర్రెలు కానీ మేకలు పెంచుకుంటున్నారో అక్కడ ఉన్న పశు వైద్యకారిని తప్పకుండా సంప్రదించవలసి ఉంటుంది. ఎందుకనగా మనకు భారతదేశ గవర్నమెంట్ కానీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళకి గొర్రెలకి వచ్చేసి మేకలకు కానీ నట్టల మందు అదేవిధంగా సబ్సిడీ మీద సీడ్స్ అవి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ నట్టల మందు ఎస్పెషల్లీ టీకాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఆ యొక్క మంచి అవకాశం తప్పకుండా వినియోగించుకోవాలంటే దగ్గర ఉన్నటువంటి పశు వైద్యకాన్ని సంప్రదించేసి ఏ రోజు టీకాలు ఇస్తున్నారు, ఏ రోజు నటల మందు తప్పిస్తున్నారని పశు వైద్యకాన్ని సంప్రదించినట్లయితే అతను మీకు విపులంగా వివరిస్తారు. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందని కోరుచున్నాను.
0: చాలా చక్కగా మీరు వివరిస్తుంటే ఆసక్తికరంగా మాకు కూడా పరిచయం చేస్తున్నటువంటి మాకు కూడా వినాలనిపిస్తుంది. అయితే మన దక్కన్ జాతి ఈ యొక్క గొర్రెల సంపద కూడా చాలా టేస్టీగా ఉంటుంది మాంసం అని కూడా శాస్త్రవేత్తలు అందరూ తెలియజేస్తున్నారు. మరి ఈ దక్కన్ జాతి ఈ గొర్రెలను పెంచి ఏ విధంగా లాభాలు పొందాలి? ఇప్పుడు ఒకవేళ ఇతర మాంసం జోడవి గొర్రెలతో పోలిస్తే ఈ యొక్క జాతి రకం మాంసం రేటు పలుకుతుందా? ఎందుకంటే మన దక్కన్ జాతి గొర్రెల యొక్క సంతతిని కూడా మనం సంరక్షించుకోవాల్సిన తరుణం కూడా ఉంది, అటువంటి సందర్భంలో ఉన్నాం. ఒక్కసారి ఈ దక్కన్ జాతి ఈ గొర్రెల పెంపకం చేపడితే ఏ విధంగా లాభాలు పొందొచ్చు, ఒకసారి ఇది ఈ వివరణ కూడా చెప్పండి.
2: అయితే దక్కని అనే పేరు ఎలా వచ్చిందంటే, దక్కని ప్లాట్ కింద ఉంటుంది. అంటే మన మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ ఏరియాలో దక్కని ప్లాట్ ఏరియా ఉన్నటువంటి జాతి కాబట్టి దాన్ని దక్కని జాతి అని అంటారు.

0: అదే జాతి. తుంగభద్రకి నార్త్గా ఉండటం దక్కని జాతి అంటారు. తుంగభద్ర నదికి దక్క నార్త్గా ఉండటం దక్కని అంటారు. తుంగభద్రకి సౌత్గా ఉండటం బెల్లారి అంటారు. ఆల్మోస్ట్ సేమ్ జాతి లక్షణాలు ఉంటుంది. సో మీరు అన్నట్టుగా వెనకటి రోజుల్లో ఈ దక్కని అనేది విరివిరిగా పెంచేవారు. సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే మాంసంతో పాటు ఉన్ని కూడా వచ్చేదన్నమాట. సో ఆ ఉన్ని నుంచి మనము రైస్ రోజులు గొంగడి గొంగలి అని ఉంటారు కదా, అది తయారు చేసుకునేవాళ్ళు అన్నమాట. ఆ తయారు చేసేసుకొని హార్డ్ కండిషన్లో వర్షం తడుకోకుండా ఉండడానికి, అదేవిధంగా దుప్పట్లుగా తయారు చేసుకోవడానికి ఉపయోగించుకునేవాళ్ళు. కానీ ఈ మధ్య ఏమవుతుందంటే ఆ ఉన్ని యొక్క కోర్సువులు అంటే మన రఫ్లు ఉండడం వల్ల చాలామంది దానికి డిమాండ్ లేకపోవడం వల్ల ఓన్లీ మాంసం కొరకే పెంచుకోవాలంటే దాన్ని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా వెనకటి రోజుల్లో ఆ గొర్రె యొక్క ఉన్నిని కత్తిరించడానికి ఎక్స్పర్ట్స్ అంటే మీన్స్ అనుభవం ఉన్నవాళ్ళు, నిపుణులు ఉండేవాళ్ళు. ఈ మధ్య మనకు నిపుణులు దొరకడం లేదు. ఈవెన్ ఉన్ని కత్తిరించడానికి కూడా ఆ ఉన్నిని సేల్ చేసుకోవడానికి బయట నుంచి అంత డిమాండ్ లేకపోవడం వల్ల ఆ ఉన్ని జాతి చేసిన దక్కని జాతి రోజు రోజు తగ్గిపోతుంది. అదేవిధంగా ఏమవుతుందంటే ఈ దక్కనీను అదేవిధంగా నెల్లూరు జాతి ఈ రెండింటి క్రాస్ కావడం వల్ల ఒక డిఫరెంట్గా అంటే ప్యూరిటీ మొత్తం తగ్గిపోతుంది అన్నమాట. సో ఈ దక్కని జాతి మీరు అన్నట్టుగా దక్కని యొక్క మాంసం అంటే మనం కోళ్ళలో చూసినట్టు నాటుకోడిలో ఫ్లేవర్ ఎలా ఉంటుందో అలా ఈవెన్ ఎస్పెషల్ కొన్ని పండుగలకి దక్కని నుంచి వచ్చినటువంటి బిర్యానీ దక్కని నుంచి వచ్చిన మాంసం నుంచి బిర్యానీ వండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందుకోసం దీన్ని నల్ల గొర్రె అని అంటారు. కొంతమంది నల్ల గొర్రెని చాలా ఇష్టంగా ప్రిఫర్ చేస్తారు. సో నల్ల గొర్రెని పెంచుకుంటే చాలా లాభంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కంపేర్ టు నెల్లూరు జాతి పోల్చుకున్నట్లయితే దక్కని యొక్క మాంసం క్వాంటిటీ తక్కువగా వస్తుంది. ఎందుకంటే బరువు ఎక్కువనే ఉంటుంది కాబట్టి దాంట్లో ఎక్కువ బరువు వచ్చేసి ఉన్ని కొరకు ఉపయోగపడుతుంది అన్నమాట. సో
1: మరి ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం కానీ మీరు శాస్త్రవేత్తలు కానీ దక్కని జాతి గొర్రె మాంసం కాస్త రేటు ఎక్కువగా అమ్మే విధంగా ఏదైనా అవకాశాలు ఏమైనా కల్పించగలరా? ఇటువంటి అవకాశాలు ఉంటే చూడండి, ఏమైనా ఉంటే మన రైతు సోదరులకు ఇటువంటి ఆదరణ ఉంటే ఈ యొక్క మాంస వృద్ధిని కానీ మనం ఈ జాతిని కూడా మనం సంరక్షించుకోవచ్చు కదా. మరి దీని గురించి ఏమైనా ప్రయత్నాలు కానీ ప్రభుత్వం కానీ మీరు కానీ ఏమైనా ఒక నిర్దిష్టమైనటువంటి ఏమైనా ఒక కార్యక్రమం ఏమైనా ఉందా? ఒకవేళ ఉంటే ఆ వివరణ ఒకసారి.
0: అయితే మీరు అన్నట్టుగా అయితే వీళ్ళు ఎలా ఉంటుందంటే మాంసము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుచ్చర్ దగ్గరికి వెళ్ళాక ఆ మాంసము అది దక్కని మాంసమా లేకపోతే నెల్లూరు మాంసమా అనేది డిఫరెన్స్ లేకపోవడం వల్ల సో మాంసం యొక్క రేటు అనేది ఫిక్స్గా ఉంటుంది. దక్కని నుంచి వచ్చినందుకు ఒక రేటు, నెల్లూరు నుంచి వచ్చినందుకు ఒక రేటు అలా ఉండకపోవడం వల్ల దక్కని యొక్క డిమాండ్ తగ్గిపోవడం జరుగుతుంది.
1: అవును, ప్రత్యేకమైన స్టాల్స్ పెట్టి మీరు ఎంకరేజ్ చేస్తే కొన్ని కొందరు వ్యాపారస్తులు ఇది ప్రత్యేకంగా స్టాల్స్లో దక్కన్ గొర్రెలు దక్కన్ పొట్టేళ్ళు మాంసము ఇక్కడ అమ్ముతున్నామని చెప్పేసి బోర్డు పెట్టేసి మరి వంటి అటువంటి ఏర్పాటు చేసే పద్ధతులు ఏమైనా ఆలోచిస్తున్నారు? అటువంటివి ఏముంటే మనం దక్కన్ జాతి మాంసాన్ని కానీ దక్కన్ జాతి సంపదను ఈ జాతి సంపదను కూడా కాపాడవచ్చు, సంరక్షించుకోవచ్చు కదా. ఇటువంటి తరుణం కూడా ఎంతో మంచి సమయంలో మనం ఆలోచిస్తున్నాము, శాస్త్రవేత్తలు కూడా తెలియజేస్తున్నారు సంరక్షించుకోవాల్సిన బాధ్యత అని. మరి ఇటువంటి తరుణంలో ఎటువంటి మీరు సమాధానం తెలియజేస్తారు?
0: అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు దక్కని జాతి అనేది రోజు రోజుకు మనం ఏమంటారు తగ్గిపోతుంది. సో దీని కొరకు మన మా వ్యవసాయ కళాశాల యందు ఒక ప్రాజెక్టును కూడా నేషనల్ లైఫ్ స్టైల్ మిషన్ కింద దక్కని గొర్రెలను పెంచుతున్నాం అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఫండ్స్ ఇవ్వడం వల్ల జరగడం వాటిని యొక్క పెంచేసి పిల్లలు ఏవైతే పిల్లలు ఉన్నాయో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న రైతులకు గొర్రె మగవాటిని ఇచ్చేసి వాటి నుంచి అక్కడ ఉత్పత్తి పెంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. కానీ మీరు అన్నట్టుగా మాంసం గురించి వచ్చినట్లయితే అది మొత్తము ప్రైవేట్ ఏజెన్సీల కింద, గవర్నమెంట్ ఏజెన్సీ కాకుండా ప్రైవేట్ ఏజెన్సీలు ఉండడం వల్ల సో జనరల్గా అతనికి ఏంటంటే క్వాంటిటీ చూస్తారు తప్ప క్వాలిటీ అనేది ఇంకా అంత డిఫరెన్షియేషన్ ఇంకా గొర్రెలు మేకల మాంసం
1: ఇక్కడ ఉన్న సమస్య గురించి తెలియజేస్తున్నారు. మేమేమంటున్నాం అంటే మీరు అన్నారు ఆల్రెడీ జాతీయ కార్యక్రమం ద్వారా మీరు ఈ యొక్క దక్కన్ జాతిని మీరు పెంచుతున్నారు, వృద్ధి చేస్తున్నారు అన్నారు. వృద్ధి చేయడం ఒకటి అయితే మరి దాని యొక్క వ్యాపార దృక్పథంతో వాటిని సేల్ చేయడం, వాటికి సరైన గిట్టుబాటు ధర తీసుకురావడం అటువంటిది మీ ప్రయత్నాలు చేస్తే కొన్ని స్టాల్స్ మీ యొక్క డిపార్ట్మెంట్ ద్వారా పెట్టవచ్చు. అట్లా అటువంటి అవకాశాలు ఉంటే మనం ఎంతసేపున జాతీయ కార్యక్రమంలో భాగం కాకుండా మన రాష్ట్ర కార్యక్రమంగా కూడా మీరు మంచి సలహాలు ప్రభుత్వానికి ఇచ్చి మరి ఈ దక్కన్ జాతి కాపాడడంలో దీని యొక్క మీరు జాతీయ కార్యక్రమం ఉత్పత్తి

0: చేస్తున్నారు ఈ యొక్క గొర్రెల పిల్లల్ని.
1: అవునండి.
0: మరి అటువంటిప్పుడు ఈ యొక్క రాష్ట్ర కార్యక్రమంలో భాగంగా మీరు ఏమైనా ప్రత్యేకమైన స్టాల్స్ పెట్టి విక్రయిస్తే ఒక రేటు కూడా కాస్త గిట్టుబాటు ధర ఎక్కువగా ఉండేటట్టు చూస్తే, మరి ఈ దక్కన్ జాతి గొర్రెలను మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. దీని మనం ఒక కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమానికి మనం కూడా తోడ్పాటు అందించిన వాళ్ళం అవుతాం కదా. మరి ఎటువంటి ఆలోచనలు మీరు ఒక శాస్త్రవేత్తగా మీరు చేస్తున్నారు?
1: అదే అండి, ఇప్పుడు దక్కని సంబంధించిన ఇప్పుడు ఏమైనా మాకు సంబంధించినది ఏమైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు కానీ అక్కడ కూడా మా దగ్గర స్టాల్స్ వేసి అక్కడ పెట్టేసి దక్కని వల్ల లాభాలు ఏంటి అవి వాళ్ళకి రైతు సోదరులకు వివరించిన తర్వాత ఆ రైతు సోదరులు మా దగ్గరికి వచ్చేసి అదే దక్కన్ జాతిని తీసుకుని వెళ్ళి కొంతమంది పెంచుకుండడం జరుగుతున్నది. ఇప్పుడు అది ఫార్వర్డ్ మూమెంట్లో ఉన్నది, అది ఫ్యూచర్లో బాగా పెరుగుతుందని నేను ఆశిస్తున్నాను.
0: చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు. అయితే ఏదైనా కానీ పశువులు కానీ మిగతా జాతులు కానీ ఆ తర్వాత వాటికి రకరకాల దానాలు తర్వాత పచ్చి మేత, ఇప్పుడు రైతు సోదరులు చెప్పినట్టు ఒక గడ్డి గురించి చెప్పారు, ఇటువంటిది కూడా అజోలా అనే గడ్డి గురించి ప్రోటీన్ ఎక్కువ ఉంటుందని. మరి ఎటువంటి ఈ ఆహారం మనం అందిస్తే ఈ గొర్రెలకు మేకలకి చక్కటి మాంసం వృద్ధి చెందుతుంది? ఆ వివరాలు ఒకసారి తెలియజేయండి. ఎందుకంటే మన ఈ తెలంగాణ ప్రాంతంలో మనకు ఈ మధ్యకాలంలో ఒక 10 సంవత్సరాల నుంచి మంచి వ్యవసాయం పెరిగింది. ఈ యొక్క ఇరిగేషన్ ఫెసిలిటీ వల్ల, నీటిపారుదల వసతి వలన ఈ పంటలు వండుతున్నాయి. అలాగనే వాటి వలన ఈ గొర్రెలకు మేకలకు కూడా చక్కటి ఆహారం కూడా అందించే అవకాశం కూడా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో ఎటువంటి ఆహారాన్ని ఈ గొర్రెలకు మేకలకు అందించాలి ఒకసారి మన పశు పోషకులకు పశుపాలకులకు వివరించండి.
1: అయితే అండి, వెనకటి రోజులు ఏమవుతుందంటే మనము గొర్రెలను కానీ మేకలను కానీ బయటికి తీసుకెళ్లేసి ఏదైతే బయట ఏదైతే గడ్డి పచ్చి మేత అదే ఉంటుందో అది తినేసి రావడం జరుగుతుంది. సో అలా ఏమవుతుందంటే పెరగడం అంటే పోవడానికి రావడానికి దానికి ఎనర్జీ వేస్ట్ అయ్యి అక్కడ ఓన్లీ పచ్చిగడ్డి తినడం వల్ల దానికి మాంసకృత్తులు సరైన మోతాదు అందకపోవడం వల్ల గ్రోత్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు శాస్త్రీయమైన పద్ధతులు ఏంటంటే జీరో గ్రేజింగ్ అంటే నో గ్రేజింగ్ పెట్టాలి, అంటే మనమే స్టాల్ ఫీడింగ్ అంటారు కదా. సో మనము ఒక ఎలివేటెడ్ షెడ్ నిర్మించేసుకొని స్టాల్ ఫీడింగ్ అంటే మనకు ఒక పశువుకు గొర్రెకి కానీ మేకకి కానీ ఎంత ప్రోటీన్ ఇవ్వాలి, ఎంత కార్బోహైడ్రేట్ ఇవ్వాలి, ఎంత న్యూట్రియన్స్ అని, ఎంత మినరల్ మిక్చర్ ఇవ్వాలి, ఎంత సాల్ట్ ఇవ్వాలి అనేది మనం నిర్ధారించుకొని దానికి అనుగుణంగా మనము కనుక ఫీడింగ్ చేసుకున్నట్లయితే అది మాంసంలో త్వరగా అభివృద్ధి. ఎందుకంటే పోవడానికి రావడానికి ఎనర్జీ వేస్ట్ కాకుండా అక్కడనే స్టాల్. ఉదాహరణకి మనం బ్రాయిలర్ కోళ్ళు చూస్తాము, అది ఎలా ఉంటుంది, అక్కడే ఉంటుంది, అక్కడే ఫాస్ట్ గ్రోత్ రేట్ వస్తుంది, మాంసం వచ్చేస్తుంది. అదేవిధంగా గొర్రెలు మేకలు కూడా జీరో గ్రేజింగ్ పద్ధతిలో పెంచుకున్నట్లయితే మాంసం ఫాస్ట్గా పెరిగే ఆస్కారం. ఇది దీని కొరకు మనము ప్రోటీన్ ఎక్కువ, ఎస్పెషల్లీ ఎడ్జులూసను, లూసన్ను, బర్సిమ్ ఇటువంటి ప్రోటీన్ జాతి గడ్డలు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఒక శాతం అనుకోండి, ఒక 100 గ్రామ్స్ అనుకోండి.
0: మీకు అడ్డం తగులుతున్నాను, అయితే ఒక వేల 100 మేకలు అనుకోండి, గొర్రెలు అనుకోండి, మనం పెంచాలనుకున్నప్పుడు షెడ్ వేసుకొని వాటికి ఎంత స్థలం ఉంటే బాగుంటుంది? మరి తర్వాత మీరు హెడ్ సొల్యూషను రకరకాల గడ్డి కూడా మనం పెంచుకోమంటున్నారు. 100 గొర్రెలకు 100 మేకలకు కానీ మరి ఎన్ని ఎకరాల యొక్క విస్తీర్ణం సరిపోతుంది ఈ షెడ్ రూపంలో నిర్మించుకొని పెంచడానికి? తర్వాత వాటి గడ్డి కోసం ఎన్ని ఎకరాలు అవసరం ఉంటాయి, ఒక సాధారణంగా వివరించండి.
1: అయితే ఎలా ఉంటుంది, మంచి క్వశ్చన్ అడిగారండి. అయితే దీన్ని ఎలా ఉంటుందంటే మన యొక్క ఇరిగేషన్ ఆధారం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. మనకు ఇరిగేషన్ మంచిగా ఉన్నట్లయితే మనకు 5 ఎకరాలు సరిపోతుంది, లేదు ఇరిగేషన్ తక్కువగా ఉండే సాయిల్ ఫెసిలిటీ తక్కువ ఉన్నట్లయితే మనకు ఒక 8 ఎకరాల వరకు ఒక 100 గొర్రెలు 100 మేకలు పెంచడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎందుకంటే మనకు ఒక్కసారి గడ్డి పెంచడం కాకుండా దానికి సైక్లిక్గా రావాలి. ఇప్పుడు ఈరోజు ఒక నెలకు ఒక కట్ చేసాము, మళ్ళీ నెక్స్ట్ ఒక నెలకు కట్ చేసి మళ్ళీ 3rd నెల వచ్చేసరికి ఇంకో సైకిల్ వచ్చేటట్టుగా మనము పెంచుకోవాలన్నమాట. ఆ విధంగా మనకు ఒక 5 ఎకరాలు ఉంటే మంచి ఇరిగేటెడ్ ల్యాండ్ ఉండి 5 ఎకరాలు సరిపోతుంది. 5 ఎకరాలు దీంట్లో కనీసం మినిమం అన్న 1.5 ఎకరం వచ్చేసి మన
0: షెడ్ల కోసం.
1: ఒక షెడ్లకు అంత అవసరం లేదండి. షెడ్లకు ఎలా ఉంటుందంటే ఒక గొర్రెకి కానీ మేక కానీ అడల్ట్ అంటే పెద్దవాటికి 10 స్క్వేర్ ఫీట్ షెడ్ ఒక కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. 100 స్క్వేర్ ఫీట్ పెట్టి కన్స్ట్రక్ట్ చేసుకొని దానికి బయట పెడాక్ ఏరియా అని అంటారు అన్నమాట. పెడాక్ అంటే ఓపెన్ ఏరియా, మూమెంట్ దానికి డబుల్గా అనమాట. ఒక ఎనిమల్కి పెద్దవాటికి అయితేమో 10 స్క్వేర్ ఫీట్, అదే మగవాటి 15 స్క్వేర్ ఫీట్ ఒక గొర్రెకి కానీ మేక కానీ, అదే చిన్నపిల్లలనుకో 5 స్క్వేర్ ఫీట్ చొప్పున మనము లెంత్ విడుతులా వేసుకోవాల్సి వస్తుంది.
0: గడ్డిని
1: గడ్డి 5 ఎకరాల గడ్డి ఉందనుకోండి, దాంట్లో 1 ఎకరం తప్పకుండా ప్రోటీన్ జాతి అండి. ఇంతకుముందు అని చెప్పడంగా లూస్ అని కానీ ఎడ్జిలెస్ అని

0: కానీ స్టైలో కానీ మనం అలసంద అంటారు పప్పు ధాన్యాలు,
1: పప్పు ధాన్యాలకు సంబంధించిన కంచి
0: పెంచు. మిగతా 4 ఎకరాలు వచ్చేసి నేపియర్ అంటే మా మేజ్ జోహార్ నేపియర్ సూపర్ నేపియర్ ఎనీ అంటే మొక్కజొన్న జొన్న ఏదైనా పెంచుకోవచ్చు.
1: కార్బోహైడ్రేట్స్ కోసం,
0: కార్బోహైడ్రేట్ కోసం ఎనర్జీ కొరకు ఇది పెంచుకోవాలి. ఈ రెండు కూడా కలిపేసి పెట్టుకున్నట్లయితే మనకు మాంసం వృద్ధి చెందాలంటే ఈ ప్రోటీన్ ఏమైనా ఉంటుంది, ఎనర్జీ సోర్స్ కింద వచ్చేసి మేజ్ జోహార్ ఉపయోగపడుతుంది అన్నమాట. అదేవిధంగా దాన కూడా చేసుకోవచ్చు. దాంట్లో వచ్చేసి దాంట్లో మినరల్ మిక్చరు, సాల్ట్, అదేవిధంగా రకరకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అరే మనకు లీస్ట్ కాస్టిలేషన్ ఫార్ములేషన్ అంటారండి. ఉదాహరణకి ఈ ఒక సంవత్సరంలో ఇప్పుడు ఒకసారి మేజ్ తక్కువగా ఉండొచ్చు, ఇంకోసారి ఇప్పుడు ప్రోటీన్ శాతం తీసుకున్నట్లయితే మన ఒక్కొక్కటి ఒక రేటు ఒక్కొక్క తీరుగా ఉంటుంది.
1: వీటితో పాటు మీరు అన్నట్టు ప్రోటీన్ కోసం, కార్బోహైడ్రేట్స్ కోసం అంటే మాంసకృతుల కోసం, ఈ పిండి పదార్థాల కోసం గడ్డలు వేయించుకున్నారు, చిన్నపాటి యొక్క మినరల్ మిక్చర్ ఇటువంటిది కూడా అందించాలంట.
0: తప్పకుండా అందిస్తే మన హెల్దీగా ఉంటాయి అన్నమాట గొర్రెలు మేకలు.
1: ఆ విధంగా అందించి చక్కగా మనం గొర్రెలు మేకలు పెంచుకొని చక్కటి మాంస వృద్ధిని తర్వాత మన రైతు సోదరులు, పశుపోషకులు, పశుపాలకులు పెంచి చక్కటి ఆదాయాన్ని పొంది వారు విజయవంతంగా వారు ఉండగలరని ఆశిద్దాం. చక్కటి వివరాలు మీరు ఈరోజు మేలుజాతి గొర్రెల వల్ల మనం చక్కటి లాభాలు పొందగలుగుతామని వివరించారు. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.

మీరింతవరకు మాంసవృద్ధికి ఆదాయానికి మేలుజాతి మేక గొర్రెల ఎంపిక రాజేంద్ర నగర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చుక్కల శివప్రసాద్ గారితో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ఈగల్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: యువతే దేశ భవిత అని, యువతే అభివృద్ధి అని, వికసిత్ భారత్ నిర్మాణం అని, వికసిత్ భారత్ నిర్మాణంలో యువత కీలకమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నాయి. విద్యావంతులుగా, శాస్త్రవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా, ఇలా అనేక రంగాల్లో వాళ్ళని తీర్చిదిద్దడంలో ఎంతో కృషి జరుగుతోంది. అలాంటి యువత సన్మార్గంలో నడిచేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేలా విశేష కృషి ఎంతో జరుగుతోంది. అందులో భాగంగా భారతదేశాన్ని మాదక ద్రవ్యరహిత దేశంగా, నషాముక్త భారత్గా తీర్చిదిద్దేందుకు విస్తృతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, గంజాయికి దూరంగా ఉంచేలా ఈగిల్ విభాగం, అంటే రాష్ట్ర ప్రత్యేక పోలీసు విభాగం, నిరంతరం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈగిల్ విభాగంలో ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ కె నగేష్ బాబు గారు మన ఆకాశవాణి విజయవాడ స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం నగేష్ బాబు గారు.
1: నమస్కారం అండి.
0: నగేష్ బాబు గారు, మన రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కానీ, విక్రయాలు కానీ, నిల్వలు కానీ, వీటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
1: మరి ఒకసారి మీ అందరికీ నమస్కారం అండి. ఈగల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. ఇది 2 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు స్థాపించబడిన సంస్థ. దీని యొక్క ముఖ్య విధి ఏదైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో వాటిని అరికట్టడము, అలాగే ఈ మాదక ద్రవ్యాల బారిన పడిన యువతను రక్షించటము, అలాగే సమాజంలో అవేర్నెస్ క్రియేట్ చేయటము ఈ ఈగల్ యొక్క ముఖ్య బాధ్యత. లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ను కూడా ఈక్వల్గా తీసుకెళ్తూ వీలైనంత త్వరగా ఈ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చేయడానికి స్థాపించబడిన సంస్థ ఈగల్. అలాగే దీని అక్రమ రవాణానికి

0: ని నిరోధించడానికి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న చెక్ పోస్టులతో పాటు డైనమిక్ చెక్ పోస్టులను కూడా మన అంతర్రాష్ట్ర సరిహద్దుల మీద పెట్టడం జరిగింది. దానివల్ల చాలా వరకు ఈ అక్రమ రవాణాన్ని నివారించగలిగాము. అలాగే నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రైట్స్ ద్వారా కంట్రోల్ చేస్తూ వాటిని వీలైనంత త్వరగా సర్టెన్ కమిటీస్ ఉన్నాయి, డిస్పోజబుల్ కమిటీస్ అని, స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆ కమిటీస్ ద్వారా వీటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయటం జరిగింది. ఇంకా కొంత నిల్వలు ఉన్నాయి, వాటిని కూడా వీలైన త్వరలో డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది.
1: ఎస్పీ గారు, సరే ఎక్కడైనా సాగు జరుగుతోంది, అమ్ముతున్నారు, తీసుకుంటున్నారు అని మీకు సమాచారం తెలియజేయాలంటే ఎలా, ఎవరికి, ఎప్పుడు, ఎట్లా?
0: దీని గురించి టోల్ ఫ్రీ నెంబర్ 1972 ఉందండి. ఎవరైనా సరే ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు ఏదైతే సమాచారం ఇవ్వాలనుకుంటున్నారో ఆ సమాచారం ఇవ్వచ్చు. అలాగే ఈ డ్రగ్స్ బారిన పడిన వారిని రెస్క్యూ చేయడానికి లేకపోతే రీహాబిలిటేషన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, డిఎడిక్షన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా ఈ నెంబర్ ద్వారా మీరు సమాచారం పొందవచ్చు.
1: నగేష్ బాబు గారు, ఇప్పుడు మాదక ద్రవ్యాలకు ఎక్కువగా మనం వింటున్నంతలో యువత బానిసవుతున్నారు అనేటువంటిది తెలుస్తోందండి అక్కడక్కడ. ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు?
0: లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు ఈ అవేర్నెస్ కూడా చాలా విస్తృతంగా చేస్తున్నామండి. కాలేజెస్లో అయితేనేమండి, అలాగే అసంఘటిత కార్మికుల దగ్గరికి అయితేనేమండి, అలాగే ఎంప్లాయీస్ దగ్గరికి, అలాగే ప్రొఫెషనల్స్ దగ్గరికి కూడా మేము వెళ్ళి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు చూసినట్లయితే ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఈగల్ క్లబ్స్ అని పెట్టాం. ఇప్పుడు రాష్ట్రంలో మీరు చూస్తే మోర్ దెన్ 40,000 ఈగల్ క్లబ్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఆ ఈగల్ క్లబ్స్ అంటే ఏంటంటే ఆ కాలేజీలో 4 మేల్ స్టూడెంట్స్, 4 ఫీమేల్ స్టూడెంట్స్ ఉంటారు, 2 లెక్చరర్స్ ఉంటారు, 1 మేల్, 1 ఫీమేల్. అట్లా ప్రతి ఇన్స్టిట్యూషన్లో 10 ఈగల్ సభ్యులు ఉంటారు, వాళ్ళని క్లబ్గా ఫామ్ చేశాము. ఈ మాదక ద్రవ్యాల గురించిన సమాచారం కానివ్వండి, లేకపోతే దీని గురించి అవేర్నెస్ కూడా వీళ్ళు క్రియేట్ చేస్తుంటారు ఆ ఇన్స్టిట్యూషన్లో. అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వీళ్ళు ఈగల్కి తెలియజేస్తుంటారు. ఈగల్తో అనుసంధానమై ఈ ఈగల్ క్లబ్స్ పనిచేస్తాయి.
1: విద్యార్థి దశలో విద్యా సంస్థల్లో దీని పట్ల అవగాహనకు కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటారా?
0: అవునండి, చాలా రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. ఇప్పటికి వరకు మేము 21,000 అబోవ్ క్యాంప్స్ని మేము కండక్ట్ చేయడం జరిగింది. అక్రాస్ ద స్టేట్, అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్, అక్రాస్ ది మండల్ లెవెల్ ఆల్సో అన్ని ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి కూడా మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఈగల్, డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా చేస్తున్నారు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు, అలాగే ఎక్సైజ్ వాళ్ళు చేస్తున్నారు, అలాగే సమ్ ఎన్జిఓస్ కూడా చేస్తున్నారు. వీళ్ళందరి సహకారంతో కోఆర్డినేట్ చేసుకొని వీలైనంత పెనిట్రేట్ అయి మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.
1: గంజాయి సాగును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించింది. అనంతరం మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ చోటు చేసుకున్నటువంటి మార్పు ఏమిటి? ఈ గంజాయి సాగును వదిలేసి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు ఏంటి?
0: మీరు అన్నది అక్షరాల నిజమండి. ఇప్పుడు మన రాష్ట్రంలో గంజాయి సాగు 0 అయిపోయింది. దీన్ని ఎన్సిబి వారు కూడా ధృవీకరించారు. ఇప్పుడు రాబోయే సీజన్ కూడా హార్వెస్టింగ్ సీజన్, ఈ సీజన్ మీద కూడా ఈగల్ చాలా సీరియస్గా ఫోకస్ చేశాము. ఫర్దర్గా ఎలాంటి కల్టివేషన్ జరగకుండా ఎన్షూర్ చేస్తున్నాము. ఇలా కావడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా చాలా కోఆపరేషన్ ఉందండి. ఎవరైతే ఈ గంజాయిని పండిస్తున్నారో వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ను ప్రొవైడ్ చేశారు, ఆల్టర్నేట్ లైవ్లీహుడ్స్ చూపించారు బై ప్రొవైడింగ్ మోర్ దాన్ 200 టైప్స్ ఆఫ్ సాప్లింగ్స్. అలాగే కాకుండా ఇంకా కూడా వాళ్ళు ఫర్దర్ మార్కెటింగ్ కానివ్వండి, ఏ ఇబ్బంది లేకుండా అక్కడ ఆఫీసర్స్ కూడా వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి లైవ్లీహుడ్ కల్పించడం వల్ల, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రావడం వల్ల ఈరోజు గంజాయి సాగు మన రాష్ట్రంలో 0 అయింది.
1: వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం చాలా కల్పిస్తుంది.
0: అవునండి, ప్రత్యామ్నాయంగా చాలా కల్పిస్తుంది. ఆల్టర్నేట్ క్రాప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళలా కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు.
1: నగేష్ బాబు గారు, మాదక ద్రవ్యాలకు బానిసైనటువంటి వారికి మరీ ముఖ్యంగా యువతకు మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు? ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డి అడిక్షన్ కేంద్రాలు కూడా ఉండుంటాయి, వాటి గురించి కూడా వివరించండి. అసలు ఎన్ని ఈ డి అడిక్షన్ కేంద్రాలు ఉన్నాయి మన రాష్ట్రంలో?
0: మన రాష్ట్రంలో దాదాపు 58 డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయండి. అలాగే ఎవరైతే ఈ డ్రగ్స్ బారిన పడ్డారో వారికి

0: కౌన్సిలింగ్ ఇస్తున్నామో, కౌన్సిలింగ్ మేమే ఉంటుందో పాటు ఎక్స్పర్ట్స్తో, డిఅడిక్షన్ సెంటర్లో ఉన్న సైకాలజిస్టులు కానివ్వండి, సైక్రియాటిస్టులు కానివ్వండి, వాళ్ళతో కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాము. వాళ్ళు కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. వాటి ద్వారా యువతని వీలైన త్వరగా ఈ డ్రగ్స్ బారి నుంచి బయటపడేందుకు ఇవి ఉపయోగపడుతూ ఉన్నాయి. చాలామంది యువత వీటి నుంచి బయటపడుతున్నారు కూడా. అవేర్నెస్ వల్ల కానివ్వండి, ఈ కౌన్సిలింగ్ వల్ల కానివ్వండి, మీరు స్టాటిస్టిక్స్ చూస్తే ఒక 2 సంవత్సరాలకు ముందుకి ఇప్పటికీ చాలా తేడాను మీరు గమనించగలుగుతారు. కాబట్టి ఈ డిఅడిక్షన్ సెంటర్స్ని, రీహాబిలిటేషన్ సెంటర్స్ని కూడా వాటి యొక్క అవైలబిలిటీ, వాటి యొక్క సర్వీస్ అవైలబిలిటీ కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాము. తద్వారా యువతని ఈ బారి నుంచి రక్షించడం జరుగుతుందండి.
1: నగేష్ బాబు గారు, ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలకు బానిస అయినటువంటి వారికి, అడిక్ట్ అయినటువంటి వారికి కౌన్సిలింగ్ ఇప్పించి మార్పు తెప్పించినటువంటి యువత గురించి మీకేమైనా అంటే ఫాలోఅప్, మళ్ళీ ఏమైనా తీసుకుంటున్నాడా, మళ్ళీ దీనికి ఏమైనా బానిస అయ్యాడా, మనం ఎంతో కౌన్సిలింగ్ ఇప్పించాం కదా అని ఇలా ఫాలోఅప్ ఏమైనా చేస్తుంటారా? వాళ్లల్లో మార్పు వచ్చాక ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని వారు గడుపుతున్నట్లు మీరేమైనా గమనించారా?
0: యా తప్పకుండా అండి. ఎవరైతే ఈ డిఅడిక్షన్ సెంటర్ ద్వారా బాగుపడి బయటకు వచ్చారో వాళ్ళ మీద కూడా మేము నిఘా పెట్టడం జరుగుతుంది. హౌ దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ అని. సో మ్యాక్సిమం వాళ్ళు వన్స్ బయటకు వచ్చిన వాళ్ళు మంచిగా ఉంటున్నారు. వాళ్ళ నార్మల్ డే టు డే లైఫ్ని వాళ్ళు మంచిగా లీడ్ చేస్తున్నారు. కొంతమంది హీర్ అండ్ దేర్ కొన్ని రిలాప్సెస్ జరుగుతున్నాయి. వాటిని మళ్ళీ అగైన్ మా వాళ్ళు అటెండ్ అవ్వడం, మళ్ళీ అగైన్ డిఅడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అట్లా ఎవరిని కూడా వదలకుండా కంటిన్యూ మానిటర్ చేస్తున్నాము. పూర్తిగా వాళ్ళ ఈ యొక్క డ్రగ్స్ యొక్క అడిక్షన్ నుంచి బయటపడేదాకా కూడా వాళ్ళని కంప్లీట్గా మానిటర్ చేయడం జరుగుతుందండి.
1: మాదక ద్రవ్య రహిత భారతదేశాన్ని నిర్మించడంలో చాలా విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. సమాజం నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది?
0: చాలా మంచి స్పందన వస్తుందండి. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు ఈ డ్రగ్స్ గురించి సమాచారం ఎవరికి ఇవ్వాలో తెలియదు, డ్రగ్స్ బారిన పడిన వాళ్ళ పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలియదు, ఒక ప్రాపర్ సిస్టమ్ లేకుండా ఉండే. ఇప్పుడు ఈగల్ అనే సంస్థ వచ్చిన తర్వాత, ఈ 1972 అనే నెంబర్ వచ్చిన తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే వాళ్ళు ఈ నెంబర్ ద్వారా పొందుకోగలుగుతున్నారు. అలాగే ఎలాంటి రెస్క్యూ కావాలన్నా సరే ఈగల్ సిద్ధంగా ఉంది. రెస్క్యూ చేయటం వల్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆర్టీజీఎస్ ద్వారా ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. దానిలో 72% సెడ్ దే ఆర్ హ్యాపీ.
1: నగేష్ బాబు గారు, యువతకి మీరిచ్చేటువంటి సూచనలు ఏంటి?
0: ఈరోజు యువత అనేది దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ చాలా ప్రధానం. కాబట్టి జీవితంలో ఇలాంటి తప్పులు జరిగితే జీవితంలో సర్వస్వం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్రగ్స్ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యువతే కాదు, యువత యొక్క తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి గనక ఈ డ్రగ్స్ బారిన పడితే జీవితం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీని బారిన పడకుండా మన బిడ్డలను చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే యువతలో కూడా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. చిన్న చిన్న తప్పుల వల్ల జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి చెడు అలవాట్లు జోలికి వెళ్లకుండా మంచిగా యోగా అని కానివ్వండి, అలాగే స్పోర్ట్స్ అని కానివ్వండి, అలాగే పాజిటివ్గా లిజనింగ్ టు మ్యూజిక్ అని కానివ్వండి, ఇలాంటి యొక్క మంచి లక్షణాలు ఏర్పరచుకోవడం వల్ల వాళ్ళ యొక్క క్రియేటివిటీ పెరుగుతుంది, వాళ్ళ యొక్క పర్సెప్షన్ లెవెల్ పెరుగుతుంది, వాళ్ళకి ఇంటెలెక్చువల్ లెవెల్ కూడా బాగా పెరుగుతుంది. వాళ్ళు దేశ అభివృద్ధికి కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధికి కానీ దోహదపడే ఒక చోదక శక్తిగా ఉంటారని భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండి ఈ సమాజాన్ని మనది, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, దీని భవిష్యత్తును మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే డ్రగ్స్ని తప్పనిసరిగా మనం కంట్రోల్ చేయాల్సిందే. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
1: ధన్యవాదాలు నగేష్ బాబు గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసి

0: ఏంద్రా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్తేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవరా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా.
1: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావా నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్ప నీకే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతోని ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలికి తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో బీజేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనం జరుగుతోంది. ఈ సమ్మేళనానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్తో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరయ్యారు. తెలంగాణ కల సాకారం కావడంలో బీజేపీ సహకారం ఉందని, ఇప్పుడు అభివృద్దిలో కూడా సహకరిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ అన్నారు. తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు చేసి వేగంగా నిర్మించారని గుర్తు చేశారు. వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మూసీ ప్రాజెక్టుకు భూసేకరణ, పునరావాసంపై మంత్రి పొంగులేటి సమీక్ష జరిపారు. ఇళ్లు కోల్పోయే వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని ఆదేశించారు. రాష్ట్రం బియ్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, బియ్యం ఎగుమతులను భారీ స్థాయిలో ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను పరిశీలిస్తున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ధర్నాకు మద్దతు తెలిపిన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత వారితో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహన విధానానికి ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎల్లుండి నుంచి ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహన విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ ఎల్జీ ఆమోదం తర్వాత 2030 మార్చి 31 వరకు ఈవీ విధానం అమల్లో ఉంటుంది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, తాజా అంశాలపై చర్చించేందుకు రావాలని ఇరాన్ కోరిందని అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. టెహరాన్ అభ్యర్థన మేరకు ఖతార్ రాజధాని దోహా వేదికగా రేపు సమావేశం ఉంటుందని సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ బీఏ, బీకాం, బీఎస్సీ, యూజీ కోర్సుల ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించిందని అధికారులు తెలిపారు. నూతన విద్యా విధానం ప్రకారం ఇకపై అన్ని యూజీ కోర్సులు 4 ఏళ్ల కాలపరిమితితో ఉంటాయని విశ్వవిద్యాలయం పేర్కొంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలియజేశారు. టీజీ ట్వంటీ లీగ్

2026లో పాలమూరు స్ట్రైకర్స్తో జరిగిన మ్యాచ్లో నల్గొండ నైట్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాలమూరు 9 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని నల్గొండ నైట్స్ 15.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

నో కాంప్లికేటెడ్ టెక్నాలజీ, నో ఎక్స్పెన్సివ్ మెషినరీ, జస్ట్ అండ్ ఇంటెలిజెంట్ యూజ్ ఆఫ్ నేచర్స్ గిఫ్ట్. ఫ్రెండ్స్, మెనీ పీపుల్ థింక్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఈజ్ ఓన్లీ అబౌట్ స్టోరింగ్ వాటర్ ఇన్ ట్యాంక్స్, బట్ రీఛార్జ్ ఈజ్ ఈక్వలీ ఇంపార్టెంట్. రీఛార్జ్ పిట్స్, రీఛార్జ్ ట్రెంచెస్, పర్కొలేషన్ వెల్స్ అండ్ రీఛార్జ్ షాఫ్ట్స్, ఆల్ దీస్ స్ట్రక్చర్స్ హెల్ప్ రెయిన్ వాటర్ మూవ్ అండర్, బికాస్ ఎ డ్రై బోర్వెల్ ఈజ్ నాట్ మెయిన్లీ ఎ ఫెయిల్డ్ స్ట్రక్చర్. ఇట్ ఈస్ ఎ వార్నింగ్ సిగ్నల్ ఫ్రమ్ నేచర్. ఇట్ ఈస్ టెలింగ్ అస్ దట్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ద యూజ్ అండ్ ద రీఛార్జ్ ఈస్ బీయింగ్ డిస్టర్బ్. ఇట్ ఈస్ ఎ వార్నింగ్ సిగ్నల్ ఫ్రమ్ నేచర్. ఇట్ ఈస్ టెలింగ్ అస్ దట్ ద బ్యాలెన్స్ బిట్వీన్ యూజ్ అండ్ రీఛార్జ్ ఈస్ బీయింగ్ డిస్టర్బ్డ్. సో వాట్ హ్యాపెన్స్ వెన్ గ్రౌండ్ వాటర్ డిక్లైన్స్? ఫస్ట్, వెల్స్ బికమ్ డీపర్, దెన్ పంపింగ్ కాస్ట్ ఇంక్రీజ్, వాటర్ క్వాంటిటీ ఆఫెన్ డిటీరియోరేట్స్, ఫార్మర్స్ మే నీడ్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్, అర్బన్ రెసిడెంట్స్ మే డిపెండ్ మోర్ ఆన్ వాటర్ ట్యాంకర్స్ అండ్ గవర్నమెంట్ మే నీడ్ టు ట్రాన్స్పోర్ట్ వాటర్ ఫ్రమ్ డిస్టెంట్ సోర్సెస్. ఆల్ ఆఫ్ దిస్ ఇంక్రీజెస్ ఎకనామిక్ అండ్ ఎన్వైరన్మెంటల్ కాస్ట్. The cheapest water is often the water we conserve. The most sustainable water is often the water we recharge. But how? Friends, a few minutes ago we spoke about a worrying reality. More than 12,000 borewells drying up in Hyderabad. Now let us talk about hope. Because every groundwater crisis has a solution and that solution often begins with rain. Every year, the Hyderabad receives adequate amount of rainfall. The problem is not always lack of rain. The problem is what happens after the rain falls. Instead of allowing water to disappear into storm water drains, they guide it back into aquifers. In simple words, they help us deposit water into nature's bank account. Remember our earlier example. Groundwater is like a savings account. For years, we have been withdrawing. Rainwater harvesting helps us start depositing again. Let us consider one important fact. A borewell may take only a few days to drill, but the groundwater it extracts may have taken years to accumulate. Nature works slowly. Recharge takes time, which is why conservation must begin before a crisis becomes severe. Waiting until wells run dry is like trying to save money after becoming bankrupt. So prevention is always better than cure. Across India, several communities have demonstrated the power of recharge. Villages that once depended on water tankers now have functioning wells. Areas that experienced water scarcity have been groundwater levels improved. The secret was not a miracle, but it was a collective action. People worked with nature instead of against it. They captured rain, protected water bodies, reduced wastage, and gave groundwater a chance to recover. Friends, rainwater harvesting is not the responsibility of ground. Rainwater harvesting is not only the responsibility of governments. Friends, rainwater harvesting is not only the responsibility of governments. Every household, every apartment, every institution can contribute. A school, an office can become a recharge centers, even a community park. So even a small effort repeated across thousands of locations can create a massive impact. That is the power of collective responsibility. Now think about this. Suppose a city receives a heavy rainfall, roads flood, traffic slows, people complain about waterlogging. Yet a few weeks later, the same city worries about water shortages. How is that possible? The answer is simple. Rainwater arrived, but it was not stored. It wasn't observed, recharged. It was allowed to escape. This is why groundwater management is not only about scarcity, it is also about managing abundance wisely. When rain comes, we must be ready, because every drop that enters the ground today becomes a resource for tomorrow. Friends, groundwater recharge is not an environmental luxury. It is an economic necessity. It reduces dependence on distant water sources. It reduces tanker expenses. It improves water security. It strengthens resilience against drought

0: మీరింతవరకు అండర్స్టాండింగ్ ద గ్రౌండ్ వాటర్ టేబుల్ అండ్ యాక్షన్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ జాగృతి గారి ప్రసంగం విన్నారు. ఈనాటి ఇంగ్లీష్ టాక్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
2: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
1: అంతా మంచిగున్నాను రా.
2: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
1: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
2: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
1: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
2: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
1: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
3: ఆయనకేం చెప్పగలుగుతానా?
1: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
2: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
3: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతోని ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
2: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
4: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
2: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
4: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
3: ఏందయ్యా ఎడిపోతున్నావు?
2: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
5: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: ఆ చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా
2: బాబాయ్, కొంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబాని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండపకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లానే మన ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
4: ఆకాశవాణి చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి ఇంద్రధనస్సు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహాదేవన్.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, పంపదీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబని, నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండబకాడ శంకరన్న ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లానే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెల్వక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. 1-1-9-3-0 నెంబర్ కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930-1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
4: చిత్రసీమలో ఇప్పుడు వినండి అంతులేని కథ సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సాయిబాబా గానం చేసిన ఆత్రేయ గీతం, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్,

కథ విని నేను వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి. ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో

మంగళవాద్యాలు మిన్నల్ది మోగెనమ్మా, వలపు విమానాన తలపుల వేగాన వచ్చాయి.

0: ढाई साल में ही 30 लाख लोग हमारे साथ जुड़ चुके हैं। 30 लाख में से 24 लाख लोगों को हम प्रशिक्षण दे चुके हैं। 17 लाख लोगों को 15,000 रुपये का टूल किट प्राप्त हो चुका है। 6 लाख लोगों को 5,000 करोड़ से ऊपर के ऋण मिल चुके हैं। तो ये एक ब्रॉड मैंने आपको
1: जी
0: जानकारी
1: जी तो बहुत बड़े स्तर पर योजनाओं का लाभ ले रहे हैं एमएसएमई। डॉक्टर रजनीश, आप आए हमसे चर्चा की, इसके लिए धन्यवाद। अपने श्रोताओं का भी आभार व्यक्त करते हैं। अगले सोमवार को फिर से मुलाकात होगी एक नए विषय के साथ। प्रियंका अरोड़ा को दीजिए अनुमति। नमस्कार।
0: धन्यवाद प्रियंका जी।
2: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं प्रशांत।
3: ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శమంగుడి ఆర్ శ్రీనివాస అయ్యర్ గారి గానం వింటారు. లాల్గుడి జి జయరామన్ వయలిన్ సహకారం, కరైకుడి ఆర్ మణి మృదంగ సహకారం. వినండి శమంగుడి ఆర్ శ్రీనివాస అయ్యర్ గారి గాత్ర కచేరి. ముందుగా దేవదేవ కలయామితే మాయామాళవ గౌళరాగం, రూపకతాళం స్వామి తిరునాళ్ రచనా.

干巴子，我的我干。

I'm

Everybody.

మీరు వింటున్నారు ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శమంగుడి శ్రీనివాస్ అయ్యర్ గారి గాత్ర కచేరి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మామవ మీనాక్షి వరాలై రాగం, మిశ్రచాపుతాళం ముత్తుస్వామి దీక్షితార్ రచన.

శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శమంగుడి శ్రీనివాస్ అయ్యర్ గారి గాత్ర కచేరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి. మామవ మీనాక్షి వరాళి రాగం, మిశ్రచాపుతాళం ముత్తుస్వామి దీక్షితార్ రచన.

Yeah.

ధరణ ధోరణి గారు జయ భవని

మీరింతవరకు శమంగుడి శ్రీనివాస్ అయ్యర్ గారి గాత్ర కచేరీ విన్నారు. లాల్గుడి జి జయరామన్ వయలిన్ సహకారం, కరైకుడి ఆర్ మణి మృదంగ సహకారం. ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. ముందుగా ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు.

ప్రసారం కానున్న కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఆరు గంటల పది నిమిషాలకు రేపు ఉదయం భావన కార్యక్రమంలో సౌకుమారి అత్త శ్రీ అమరవతి శేషయ్య గారి లఘు ప్రసంగం. ఆరు గంటల పదిహేను నిమిషాలకు భక్తి రంజని కార్యక్రమంలో కేశవస్వామి తీర్థ రచనలు. ఆరు గంటల ముప్పై నిమిషాలకు పొలం పనులు కార్యక్రమంలో పెరటికోళ్ల పెంపకం గురించి పశువైద్య కళాశాల ప్రధాన శాస్త్రవేత్త శ్రీ కృష్ణ దైదా గారి వివరాలు. ఏడు గంటలకు నిర్మల్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ జి సాయన్న. ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఉదయ తరంగిణి కార్యక్రమంలో లైవ్ కంపేరింగ్ ఆన్ ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే, తర్వాత ఇంటర్నేషనల్ డే ఆఫ్ పార్లమెంటేరిజం, తర్వాత ఆరోగ్య జీవనం శీర్షికన గర్భిణీ స్త్రీలలో దంత సమస్యలు అంశం గురించి డాక్టర్ సీరునాయక్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో టిటి సీతాగారి గాత్రం. పదకొండు గంటల మూడు నిమిషాలకు యువవాణి సంగీతం కార్యక్రమంలో ఆర్ జయలక్ష్మి వైష్ణవి గారి గాత్రం. వయలిన్ సహకారం శ్రీ మొహమ్మద్ జియావుద్దీన్. మృదంగ సహకారం శ్రీ పిజయ భాస్కర్. పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సుగమ్ సంగీత్ కార్యక్రమంలో శ్రీ అశ్విని కుమార్ వర్మ గారి గజల్స్ ప్రసారమవుతాయి. పన్నెండు గంటల నలభై నిమిషాలకు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఒంటి గంట ఇరవై నిమిషాలకు వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో చివరి పిచ్చుక రూపకం ప్రసారమవుతుంది. రెండు గంటల ముప్పై నిమిషాలకు కస్తూరి కన్నడ కార్యక్రమం. ఐదు గంటల మూడు నిమిషాలకు రేపు సాయంత్రం జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ కొలుపుల భారతమ్మ బృందం వారిచే జానపద గేయాలు ప్రసారమవుతాయి. ఆరు గంటల ముప్పై నిమిషాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. ఆరు గంటల యాభై నిమిషాలకు వ్యవసాయ సూచనలు. ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఇల్లు ఒకకిలి కార్యక్రమంలో మన దక్కన్ జాతి గొర్రెల సంరక్షణ గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ బి ఏకంపురం గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు వికసిత్ భారత్. ఎనిమిది గంటల మూడు నిమిషాలకు రేపు రాత్రి లలిత సంగీతం కార్యక్రమంలో రామలక్ష్మి రంగాచారి గాత్రం ప్రసారమవుతుంది. తొమ్మిది గంటల పది నిమిషాలకు స్పాట్ లైట్. పది గంటలకు హరికథ ప్రసారమవుతుంది గద్వాల్ కాశీనాథ్ భాగవతర్ గారిచే. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో స్వయం సరిగ్గా పదకొండు గంటల పదమూడు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం మీడియం వేవ్ నాలుగు వందల అరవై పాయింట్ ఐదు మీటర్లు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోహెడ్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ ఏడు వందల ఇరవై తొమ్మిది కిలోహెడ్స్పై ఐదు గంటల యాభై నిమిషాలకు మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.